ఆకులు నీటిచే తడుపనటుల పాపములు పాపములు అంటవు మానవుని భక్తి వలన పాపములంటవు మానవుని భక్తి వలన.

0: మానవు నీ భక్తి వలన.
1: జస్ట్ యాజ్ మ్యాన్స్ రిఫ్లెక్షన్ డస్ నాట్ గెట్ స్టక్ టు ద మిర్రర్, జస్ట్ యాజ్ వాటర్ డస్ నాట్ గెట్ అటాచ్ టు ది లోటస్ లీవ్స్, లోటస్ లీవ్స్ ఆర్ నాట్ వెట్ బై ది వాటర్, సో ఆల్సో అన్ అకౌంట్ ఆఫ్ డివోషన్ సిన్స్ విల్ నెవర్ టచ్ ది మ్యాన్. ఇఫ్ ఓన్లీ మ్యాన్ హ్యావ్ డివోషన్ హీ విల్ నాట్ బి టచ్డ్ బై సిన్స్.

0: ఇదియే సృష్టి రహస్యందు ఈ ధరణి మీద, ఇదియే సృష్టి రహస్యమీ ధరణి మీద.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ ఇన్సెపరబుల్, దే గో టుగెదర్. టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ చారియట్ టు మూవ్. ఇఫ్ వన్ గోస్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్, ఇఫ్ వన్ గోస్, క్రియేషన్ ఇట్ సెల్ఫ్ విల్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ క్రియేషన్ విచ్ యూ మే అండర్స్టాండ్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఏకోహం బహుశ్యామ్, ప్రజాపతి యొక్క సత్సంకల్పము చేత మూలము స్థూలము, జడము చైతన్యము, ప్రాణము ప్రాణి అనే జంటలను సృష్టించి వాటి యొక్క సంయోగము చేతనే జగత్తు చరాచర ప్రపంచమంతయుడును సృష్టింపబడుతూ వచ్చింది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది సేక్రెడ్ విల్ ఆఫ్ ప్రజాపతి, ద డ్యూయాలిటీ, ద రూట్ అండ్ ద గ్రాస్ అండ్ ద కాన్షియస్నెస్, మ్యాటర్ అండ్ ఎనర్జీ, ద లైఫ్ అండ్ ద లివింగ్ బీయింగ్స్, దే వర్ ఆల్ క్రియేటెడ్ and thus the process of life is carried on.
0: Kanuka charachara prapanchamunakantaikudanu prani aina suryudu, pranamaina suryudu, prani aina chandrudu, ee rendinti yokka samyogame moola karanamani ninnati dinamu Katya Maharshi yokka manumudainatvanti yokka కదంబికి బోధించాడు.
1: ది మూవింగ్ అండ్ ది అన్మూవింగ్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద సన్ హూ ఈజ్ లైఫ్, ద మూన్ హూ ఈజ్ ద లివింగ్ బీయింగ్, అండ్ దస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ ఆన్ వాజ్ టాట్ టు ద గ్రాండ్ సన్ ఆఫ్ కచ్చ మహర్షి. ది నేమ్ ఆఫ్ దట్ మహర్షి ఈజ్ కదంబి.
0: కదంబి ఋషివాక్యములను చక్కగా శ్రవణము చేసి సృష్టి రహస్యాన్ని గుర్తించి ఆనందముతో తాను తన హృదయమును నింపుకుని ఉండగా విదర్భ దేశీయుడైనటువంటి యొక్క మరొక శిష్యుడు భార్గవుడు ప్రవేశించి,
1: వెన్ కదంబి హర్డ్ ది teachings of the great sage, filled his heart with all the secrets of creation, at that time another disciple from Vidarbha by name Bhargava came there.
0: Pippilada Maharshiki namaskarinchi, Swami janana maranamulu teerani badhalaga untunnavi,
1: if folded his hands, offered salutations to the sage Pippilada and said that birth and death are rather difficult.
0: Puttina vaadu gittaka, gittina vaadu puttaka tappadani samasta shastramulu kudanu prabodhistu unnavi.
1: All these scriptures teach that any person who is born has to die and any person who dies has to take again birth.
0: Janana maranamulo chetane ee jeevitamu ఈ విధంగా గడిచిపోయినా దీనికి అంత్యమెప్పుడు, దీనికి ఆధారం ఏమిటి అనేటువంటి యొక్క ప్రశ్నను ప్రశ్నించాడు పిప్పిలాద మహర్షి.
1: ది క్వశ్చన్ వాజ్ పుట్ టు పిప్పిలాద మహర్షి దట్ ఇఫ్ లైఫ్ గోస్ ఆన్ లైక్ దిస్ విత్ బర్త్స్ అండ్ డెత్స్, వాట్ ఈస్ ది ఎండ్ ఫర్ దిస్, వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్.
0: నాయన, ఆద్యాంతరహితుడు భగవంతుడు.
1: చైల్డ్, గాడ్ ఈజ్ బిగినింగ్లెస్ అండ్ ఎండ్లెస్.
0: కేవలము చరాచర ప్రపంచమంతయుడును నిత్యమైనటువంటిది.
1: ద మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ట్రాన్సిటరీ.
0: నిత్యమునందు సత్యం ఉండినప్పటికీ స్వరూపము నిరూపమయ్యేటువంటిది.
1: దేర్ ఈస్ ట్రూత్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ దట్ హాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్.
0: ఇవన్నీ కూడాను అంత్యముతో కూడినటువంటివి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ టు ఎన్ ఎండ్.
0: సూర్యుని వలన సంవత్సరములు, నెలలు, రాత్రింపగళ్లు కూడాను ఏర్పడుచున్నవి.
1: ది ఇయర్స్, మంత్స్, డేస్ అండ్ ఫార్మ్ అన్ అకౌంట్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ సన్.
0: ఇవన్నీ కూడాను కాలమానములో భాగములే.
1: ఆల్ దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ టైమ్.
0: దీనికి సూర్యుడే, సూర్యుని యొక్క గమనమే మూల కారణం.
1: ద మూమెంట్ ఆఫ్ సన్ ఈజ్ ద బేసిస్ ఫర్ అకరెన్స్ ఆఫ్ ఆల్ దిస్.
0: ఈ సమస్త భాగములు ప్రజాపతి యొక్క ప్రాతినిధ్యంతో కూడి ఉంటున్నవి.
1: ఆల్ దీస్ డివిజన్స్ ఆఫ్ టైమ్ ఆర్ బేస్డ్ అపాన్ ది విల్ ఆఫ్ ప్రజాపతి.
0: కాలము ప్రజాపతి స్వరూపం.
1: టైమ్ ఈజ్ ది వెరీ ఫారం ఆఫ్ ప్రజాపతి.
0: ఈ కాలమునకు ఉత్తరాయణము, దక్షిణాయనము అని రెండు అయనములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ అయనాస్, టూ మూమెంట్స్. వన్ ఈజ్ నార్త్ వర్డ్ డైరెక్షన్ మూమెంట్ అండ్ ది అదర్ ఈజ్ సౌత్ వర్డ్ డైరెక్షన్ మూమెంట్ ఫర్ దిస్ టైమ్.
0: అయనములనగా ప్రయాణము చేయటం.
1: అయనము రెఫర్స్ టు ట్రావెల్.
0: ఉత్తరమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు సూర్యుడు, దీనికి ఉత్తరాయణమని, దక్షిణమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు దీనికి దక్షిణాయనమని కూడాను పేరు.
1: వెన్ సన్ ట్రావెల్స్ టువర్డ్ ద నార్త్ ఇట్ ఇస్ కాల్డ్ ఉత్తరాయణ. వెన్ హీ ట్రావెల్స్ టువర్డ్ ద సౌత్ ఇట్ ఇస్ దక్షిణాయన.
0: ఉత్తరాయణం అన్నటువంటిది కాంతితో, శాంతితో, సంతోషముతో, నిర్భయముతో, నిర్మలంగా కూడి ఉంటుంటుంది.
1: ది నార్త్ వర్డ్ ట్రావెల్ ఆఫ్ సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ప్లెండర్, పీస్, హ్యాపీనెస్, ఫియర్లెస్నెస్ అండ్ బ్రైట్నెస్.
0: ఇంకా దక్షిణాయనం అనగా చీకటితో, అశాంతితో, భయముతో, దిగ్భ్రాంతితో కూడి ఉండేటువంటిది.
1: వెన్ ఇట్ ఈస్ ది సౌత్ వర్డ్ ట్రావెల్ ఆఫ్ ద సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, ల్యాక్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్, ఫియర్ అండ్ షాకింగ్ సర్ప్రైజెస్.
0: దక్షిణాయనమును ప్రయాణము గావించుకునేటువంటి ఒక సాధకులు, గమనము చేయవలసినటువంటి సాధకులు యజ్ఞ యాగాదులతో, దాన ధర్మాదులతో పుణ్యకార్యములు చేసి దక్షిణ మార్గములో ప్రయాణం సలుపుతారు.
1: ఆస్పిరెంట్ హూ వాంట్స్ టు గో ఇన్ ది సౌత్ వర్డ్ డైరెక్షన్ విల్ అండర్టేక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ అండ్ మెరిటోరియస్ డీడ్స్.
0: ఈ విధంగా ప్రయాణం సలిపి చంద్రుని చేరుతారు.
1: They travel in this way and reach the moon.
0: Chandrudu rayi anaga matter.
1: Moon is matter.
0: Kevalamu bhautikamaina tunti vanchala cheta, bhautikamaina korikala cheta, bhautikamaina sukhamulo cheta kevalamu bhautikamane pondutaru kani bhagavantuni pondaleru.
1: With this worldly and physical desires and aspirations and happiness, they are going to get only this physical things relating to matter.
0: ee punya kalamu undinanta varaku varu chandra lokamulo untundi punya kalamu cheeninchagane tirigi matchya lokamunaku vastuntaru.
1: As long as their meritorious deeds last, they'll be in the world of moon and descend back to earth after exhausting their merits.
0: దీనిని పురస్కరించుకుని చీణే పుణ్యే మధ్యలోకం విశంతి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హస్ బీన్ సెట్ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ వన్స్ మెరిట్స్ వన్ కమ్స్ బ్యాక్ టు అర్త్.
0: ఎలక్షన్ లోపల విజయము గావించినటువంటి వాడు 5 సంవత్సరములు ఆ యొక్క అసెంబ్లీలో కూర్చుంటాడు.
1: వన్ హూ అచీవ్స్ విక్టరీ ఇన్ ఎలక్షన్స్ విల్ సిట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది అసెంబ్లీ ఫర్ 5 ఇయర్స్.
0: ఒక్కొక్క సంవత్సరము తరిగిపోవకలది క్రమక్రమేణ అసెంబ్లీకి కొంచెం దూరం అవుతాడు.
1: యాజ్ టైమ్ లాప్సెస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ హీ లూజెస్ హిస్
0: 5 సంవత్సరములు పూర్తి కాగానే అతనికి ఆ అసెంబ్లీ లోపల సీటు ఉండదు.
1: అట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ హి లూజెస్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ ది అసెంబ్లీ.
0: అదే విధముగానే మానవుడు పుణ్యకర్మల చేత, పవిత్ర కర్మల చేత సార్థకతను పొందినటువంటి యొక్క చంద్రలోకములో ఈ పుణ్యకాలం ఉండినంత వరకు తాను అక్కడ నివసించి ఈ పుణ్యం క్షీణించగానే తిరిగి మత్స్యలోకంలో జన్మిస్తాడు.
1: సిమిలర్ ఇస్ ద కేస్ ఆఫ్ మ్యాన్ హూ డస్ మెరిటోరియస్ డీడ్స్. యాజ్ లాంగ్ యాజ్ ది మెరిటోరియస్ డీడ్స్ అండ్ సేక్రెడ్ డీడ్స్ లాస్ట్ హీ విల్ బి ఇన్ ది వరల్డ్ ఆఫ్ మూన్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ దెమ్ హీ కమ్స్ బ్యాక్ టు అర్త్.
0: ఉత్తరాయణమున ప్రయాణము సల్పినటువంటి వాడు,
1: ద వన్ హూ ట్రావెల్స్ ఇన్ ది నార్త్ వర్డ్ డైరెక్షన్
0: బ్రహ్మభావముతో, బ్రహ్మ జ్ఞానముతో, బ్రహ్మానురక్తితో,
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మ, విత్ ది అవేర్నెస్ ఆఫ్ బ్రహ్మ, విత్ అటాచ్మెంట్
0: బ్రహ్మతత్వముతో
1: అండ్ విత్ ది ప్యాషన్ ఫర్ బ్రహ్మ,
0: తాను సూర్యమండలము చేరుతాడు.
1: హీ విల్ రీచ్ ది వరల్డ్ ఆఫ్ సన్.
0: సూర్యమండలము ప్రాణము.
1: ది వరల్డ్ ఆఫ్ సన్ ఈజ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ ప్రాణములో చేరిన తర్వాత తిరిగి అతనికి పునర్జన్మ నవీద్యతి, తిరిగి అతని ఈ లోకంలోకి రాడు.
1: వన్స్ హీ మర్జెస్ ఇన్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ హీ విల్ హావ్ నో మోర్ రీబర్త్స్, హీ విల్ నెవర్ రిటర్న్ టు అర్త్.
0: కాబట్టి నాయన, ప్రాణముతో ప్రాణమును చేర్చినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
1: చైల్డ్, వెన్ లైఫ్ ఈజ్ మర్జ్డ్ ఇన్ లైఫ్ ఇట్ శాంక్టిఫైస్ ఇట్ సెల్ఫ్.
0: భావముతో నీ యొక్క జీవితమును చేర్చినప్పుడంత వరకు కూడా నువ్వు భ్రమగానే మారుతుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫిలింగ్ యువర్ లైఫ్ విత్ ఫీలింగ్స్ యు ఆర్ డెల్యూడెడ్
0: భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ నీకు ప్రాప్తించడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ డెల్యూజన్ యు కెన్ నెవర్ రీచ్ బ్రహ్మ.
0: కనుక బ్రహ్మ భావము చేతనే బ్రహ్మమును పొందినప్పుడు పునర్జన్మం అనేటువంటిది ఉండదు.
1: వన్స్ ఎ పర్సన్ రీచెస్ ది వరల్డ్ ఆఫ్ బ్రహ్మ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మ హీ విల్ హావ్ నో మోర్.
0: కనుకనే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి,
1: దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సేడ్.
0: బ్రహ్మతత్వాన్ని గుర్తించినటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు.
1: వన్ హూ రికగ్నైజెస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ హిమ్సెల్ఫ్.
0: కనుక నీవు ఉత్తరాయణ దక్షిణాయనములు యందు పునర్జన్మం లేకపోవటము రెండు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించు.
1: దేర్ఫోర్ రికగ్నైజ్ దాట్ ఇఫ్ యు గో ఇన్ ది సౌత్ వర్డ్ డైరెక్షన్ దేర్ విల్ బి బర్త్ అండ్ నార్త్ వర్డ్ డైరెక్షన్ దేర్ విల్ బి నో రీబర్త్.
0: దక్షిణాయనం ప్రయాణం సరిపినటువంటి వాడికి పునర్జన్మం ఉన్నది.
1: వన్ హూ గోస్ ఇన్ ది సౌత్ వర్డ్ డైరెక్షన్,
0: ఉత్తరాయణం ప్రయాణం సరిపినటువంటి వాడికి పునర్జన్మ లేదు.
1: వన్ హూ ట్రావెల్స్ ఇన్ ది నార్త్ వర్డ్ డైరెక్షన్
0: తాను పరిపూర్ణుడు అవుతాడు,
1: హీ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ది రీబర్త్.
0: ఈ విధముగానే సూర్యునకు పంచభూతములు కూడాను పంచపాదములుగా ఉంటున్నవి.
1: దస్ ఆల్ ది 5 ఎలిమెంట్స్ మే బి కంపేర్డ్ టు 5 ఫీట్ ఫర్ ది సన్ గాడ్.
0: 12 నెలలు కూడాను 12 పక్షములుగా ఉంటున్నవి, అనగా 12 ఋతువులుగా ఉంటున్నవి.
1: దీస్ 12 మంత్స్ ఆర్ 12 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఫర్ సన్.
0: ఒక్కొక్క నెల ఒక్కొక్క దీనిలో ప్రవేశిస్తుంటాడు సూర్యుడు.
1: ఇన్ ఈచ్ మంత్ హీ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు 1 పర్టికులర్ హౌస్.
0: ఈ విధంగా 12 సంవత్సరములు కూడాను 12 ఇండ్లలో ప్రయాణం సలుపుటం చేత అతని లోపల ఒక విధమైనటువంటి కాంతి రూపొందుతుంది.
1: యాజ్ సన్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ హౌస్ టు అనదర్ హౌస్ 12 హౌసెస్ ఇన్ 12 మంత్స్ హిస్ స్ప్లెండర్ ఆల్సో విల్ బి అండర్గోయింగ్ చేంజెస్.
0: ఇవియే 7 రంగులుగా రూపొందేటువంటి యొక్క మార్పు.
1: దీస్ చేంజెస్ ఇన్ ద రేడియన్స్ విల్ గివ్ బర్త్ టు 7 కలర్స్.
0: ఒక్కొక్క నెలకు 2 పక్షములుగా ఉంటుంటాది.
1: ఈచ్ మంత్ హ్యాస్ 2 ఫోర్ట్నైట్స్.
0: ఒకటి శుక్లపక్షమని, రెండవది కృష్ణపక్షమని.
1: వన్ ఈస్ డార్క్ ఫోర్త్ నైట్, ది అదర్ ఈస్ బ్రైట్ ఫోర్త్ నైట్.
0: ఈ శుక్లపక్షం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బ్రైట్ ఫోర్త్ నైట్?
0: శుక్లపక్షమునందు చంద్రుడు సూర్యునకు ఎదురుగా ఉండటం చేత సూర్యుని యొక్క పరిపూర్ణ తేజస్సు చంద్రునిపై ప్రసరించి చంద్రుడు కూడాను 16 కళలతో తేదీప్యమానంగా వెలుగుతాడు.
1: ఇన్ ది బ్రైట్ ఫోర్త్ నైట్ మూన్ విల్ బి డైరెక్ట్లీ ఫేసింగ్ ది సన్, The radiance of the sun gets reflected in all its glory, and 16 aspects of moon will be forthcoming in the shining.
0: Anaga pranamunaku samipamuga unditam cheta chenduni yandu anaga prani yokka 16 kalalu kudanu paripurna swaroopani dharinchi dinine purnima anetuvanti peruto dedipyamanamuga velugutadu.
1: Moon, which is the living being, when it is close to sun, which is the life principle, it will enjoy all the 16 aspects and shines forth.
0: Amavasya dinamu chandrudu suryundulo leenamaipothadu.
1: On the dark moon day, the moon is not seen at all, as he is covered by the earth.
0: Suryundu lopala leenam kavatam chetane chandrudu kanipinchadu.
1: As he completely merges in sun, his moon is not seen.
0: Kanuka paunnami nundi kudanu kramakrameena chandrudu yokka tejasu cheeninchi povatame krishna pachamani.
1: From the full moon night, the aspects of moon goes on waning, and that is called dark fortnight.
0: Amavasya nundi kramakrameena chandrudu yokka prakashamu abhivruddhi kavatam cheta deenini shuklapakshamani.
1: From the new moon day amavasya, as the aspects of moon go on increasing, it is called bright
0: shuklapakshamu pranamu krishna pakshamu prani.
1: Bright fortnight is life and dark fortnight is living.
0: Ee prani pranamu yokka sammiltamainatunte swaroopame divyamainatunte yokka jagattu.
1: A combination of this life and living being together forms the world.
0: Ivanni ikkudunu kevalam prajapati yokka sankalpam yokka prabhavame.
1: All these are the effects of the will of prajapati.
0: Ekoham bahusyam unnadi okkate ainappatikini anekanga roopantu vastunnayi.
1: What exists is one, but it manifests itself in innumerable things.
0: Ettanaga oka vittaramunu mana bhoomilo naatinappudu.
1: You may ask, how? When you sow one seed in,
0: adi vishalamaina vrutchamuga roopundi,
1: it becomes a very big tree.
0: Aa vrutchamu lopala velaadi kaayalu gaachi,
1: there will be thousands of fruits in that tree.
0: Okkokka kaaya lopala kudanu aneka vittaramulu yerpadi,
1: in each fruit there are innumerable number of
0: seeds. Aneka vittaramu dwara aneka vrutchamulu kudanu abhivruddhi pondutunnayi.
1: Through those seeds, innumerable trees again come up.
0: నాటినది ఒక విత్తనం అయినప్పటికీ,
1: వాట్ ఈస్ సోన్ ఇస్ ఓన్లీ వన్ సీడ్.
0: ఇన్ని వృక్షములుగా రూపొందడానికి కారణం ఏమిటి?
1: ఇట్ హస్ బికమ్ అండ్ మానిఫెస్టెడ్.
0: అదే ఏకోహం బహుశ్యాం, ఒక్క విత్తనమే అనేక వృక్షములుగా రూపొందుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఏకోహం బహుశ్యాం, వన్ సీడ్ హావింగ్ బికమ్.
0: ఒక్క ప్రాణమే అనేక ప్రాణములుగా విభజిస్తూ వచ్చింది.
1: వన్ లైఫ్ హాస్ బికమ్ సో మెనీ లైఫ్స్.
0: కనుక సృష్టికి ఒక విధమైనటువంటి నియమమని కానీ, ఒక విధమైనటువంటి యొక్క అద్దు అని కానీ లేదు.
1: ఫర్ క్రియేషన్ దేర్ఫోర్ దెర్ ఇస్ నో సచ్ రెగ్యులేషన్ యాజ్ సచ్, నో లిమిట్ సచ్.
0: ప్రారంభంలో ప్రాణి ప్రాణము ఈ రెండే ఉంటుండేటువంటి.
1: ఇన్ ది బిగినింగ్ దెర్ ఇస్ లైఫ్ అండ్ ద లివింగ్ బీయింగ్.
0: ఈ రెండింటి యొక్క సంయోగం చేతనే ఇంత జగత్తుగా రూపొంది ఉంది.
1: ఎ కమింగ్ టుగెదర్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ హ్యాస్ బికమ్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: ఈ జగత్తునకు అంత్యము లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వరల్డ్.
0: కానీ ఆది కూడాను లేదు.
1: దేర్ ఇస్ నో బిగినింగ్ ఐదర్.
0: ఇలాంటి ఆద్యాంతరహితమైనటువంటి యొక్క దైవ సంకల్పమును ప్రాణులుగా భావించుకోవటం చేతనే ఈ ప్రాణులకు అంత్యమున్నట్టుగా విశ్వసిస్తున్నారు.
1: ది విల్ ఆఫ్ ద లార్డ్ విచ్ డస్ నాట్ హ్యావ్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఈజ్ మిస్టేకన్ టు బి ద లైఫ్. దేర్ ఫోర్ ది లివింగ్ బీయింగ్స్ హు హావ్ బిగినింగ్ అండ్ ఎండ్ ఆర్ consider to be the meaning of life.
0: Kanaka srishti sthitilayamulu yandu daivam yokka sankalpame kaaka manavuni yokka prayatnamulu kodanu kontha imidi untunnavi.
1: In the creation, sustenance and annihilation, there is not merely the will of the Lord, there is the will of the living beings also.
0: Taanu cheseetvanti yokka karmalanu puraskarinchukoni,
1: in tune with the action performed by man,
0: talanchetunte bhavamulnu puraskarinchukoni,
1: on the basis of his thinking,
0: తాను అంత్యమునందు చేరవలసినటువంటి మంచి చెడ్డ స్థానంలో చేరుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ రీచెస్ ద ఎండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ డిజైర్స్.
0: కనుకనే మాధవుని నుండి పుట్టినటువంటి ఒక మానవుడు మాధవత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ హూ హాస్ కమ్ ఫ్రమ్ మాధవ ద లార్డ్ ఈస్ ఫర్గెటింగ్ ది లార్డ్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే దానవత్వంగా రూపొంది.
1: దట్ ఈస్ వై హీస్ బికమింగ్ డెమోనిక్.
0: ప్రవర్తించి
1: బిహేవ్స్ లైక్ ఎన్ ఎనిమల్.
0: కేవలం పవిత్రమైనటువంటి జీవితాన్ని నిరర్థకం చేసుకుంటున్నాడు.
1: హీఈస్ లూజింగ్ ద డివైన్ లైఫ్.
0: నాయన మరణము లేకుండా పోలేదు.
1: చైల్డ్
0: జననము లేకుండా పోలేదు.
1: దెర్ కెనాట్ బి డెత్లెస్ స్టేట్ ఆర్ బర్త్లెస్.
0: కానీ మరణించిన తర్వాత జననము లేకుండా చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు జీవులకున్నవి.
1: బట్ మ్యాన్ హ్యాస్ ది పవర్ టు పుట్ అన్ ఎండ్ టు బర్త్ ఆఫ్టర్ హిస్ డెత్.
0: అంత్యము మన చేతులందే ఉంటున్నది.
1: యూ హ్యావ్ ది పవర్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్.
0: ఒక చిన్న విత్తనము, ఒక గ్రీన్ గ్రామ్స్ అని ఉంటుండదు అనుకోండి.
1: దేర్ ఇస్ ఎ గ్రీన్ గ్రామ్, ఎ స్మాల్ సీడ్.
0: అది ఒక భూమిలో పెట్టేటప్పటికి అది మొక్కగా వచ్చి అనేక కాయలు కాస్తుంది.
1: వెన్ యూ సో ఇట్ గివ్స్ బర్త్ టు నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్.
0: కానీ ఆ యొక్క గ్రీన్ గ్రామ్ పెసరు విత్తనము ఎప్పుడు నుంచి పుట్టిందో, దీనికి ఎవరు తండ్రో, ఎవరు తాతలో, ఎవరు ముత్తాతలో ఎవరు చెప్పడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ సే వెన్ దిస్ గ్రీన్ గ్రామ్ సీడ్ హాస్ టేకన్ ఇట్స్ బర్త్ హూ ఇస్.
0: ఎంతకాలం నుంచి దీనికి పరంపరంగా ఈ యొక్క జన్మం ధరిస్తూ ఉంటుండదో.
1: ఫర్ హౌ లాంగ్ దిస్ హాస్ బీన్ టేకింగ్ రీబర్త్ నో వన్ నోస్.
0: కనుక ఆదిని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ సే ది బిగినింగ్.
0: కానీ ఒక్కతూరి దాని నోట్లో వేసుకుని నవలు వేస్తే అంత్యం మాత్రం మన చేతిలో ఉంటుండాలి.
1: బట్ వన్స్ యూ పుట్ ఇన్ యువర్ మౌత్ అండ్ క్రష్ ఇట్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఎండ్. దాట్ యూ కెన్ సే డెఫినెట్లీ.
0: కనుక ఆది మనకు తెలియదు కానీ అంత్యం మన చేతిలో ఉంటుండాలి.
1: వీ డు నాట్ నో ది బిగినింగ్ బట్ వీ నో హౌ టు పుట్ ఎన్ ఎండ్ టు ఇట్.
0: మానవుడు ఏనాడు పుట్టాడో, ఏ విధంగా పుట్టాడో, దీనికి ఆది అనేటువంటిది ఎవరు చెప్పుటకు వీలు కాదు.
1: నో వన్ కెన్ సే వెన్ మ్యాన్ హాస్ టేకన్ హిస్ బర్త్ వాట్ ఈస్ హిస్ బిగినింగ్.
0: అంత్యం మాత్రము మనము చేసేటువంటి సాధనతో ఇమిడి ఉంటుండాలి.
1: బట్ త్రూ అవర్ సాధనాస్ వీ కెన్ పుట్ ఎన్ ఎండ్ టు.
0: ఉత్తర ప్రయాణము గావించినప్పుడు బ్రహ్మ భావము చేత, బ్రహ్మ జ్ఞానము చేత, బ్రహ్మ తత్వము చేత, బ్రహ్మ దివ్యమైనటువంటి యొక్క ప్రేమ చేత నీవు దివ్యత్వాన్ని పొందగలవు.
1: వెన్ యూ గో ఇన్ ది నార్త్ డైరెక్షన్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మ, విత్ లవ్ ఫర్ బ్రహ్మ, విత్ కాన్షియస్నెస్ ఆఫ్ బ్రహ్మ, యూ కెన్ శాంక్టిఫై అండ్ పుట్ ఎన్ ఎండ్ టు యువర్.
0: విద్యార్థులారా, ఒక ప్యాడీ,
1: డియర్ స్టూడెంట్స్, టేక్ ఎ ప్యాడీ సీడ్.
0: దీనిపైన హస్క్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హస్క్ ఆన్ దిస్.
0: హస్క్ ఉండినంత వరకు, పొట్టు ఉండినంత వరకు కూడాను ఏ భూమిలో పెట్టి నీరు పోసినా కానీ పునరపి జననం, పునరపి మరణం.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ హస్క్ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ రీబర్త్ అండ్ డెత్. దిస్ బర్త్ అండ్ డెత్ సైకిల్.
0: కానీ ఆ పొట్టును తీసి, హస్క్ ను తీసేసినప్పటికీ బియ్యముగా రూపొందుతుంది.
1: బట్ రిమూవ్ ది హస్క్ ఇట్ బికమ్స్ రైస్.
0: ఈ బియ్యమును భూమిలో పెట్టేటప్పటికి పునర్జన్మ నైవేద్యతే, ఇంక దానికి జన్మం లేదు.
1: యూ సో దిస్ రైస్ ఇట్ కెనాట్ టేక్ బర్త్. దెర్ ఇస్ నో మోర్ బర్త్ ఫర్ ఎ రైస్ పార్టికల్.
0: ప్యాడీకి బర్త్ ఉంది కానీ ప్యాడీలో ఉండేటువంటి రైస్ కు బర్త్ లేదు.
1: ఫర్ ప్యాడీ దెర్ ఇస్ బర్త్, ఫర్ రైస్ దెర్ ఇస్ నో బర్త్.
0: ఈ ప్యాడీకి రైస్ కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్యాడీ అండ్ రైస్?
0: హస్క్ ప్యాడీ, వితౌట్ హస్క్ రైస్.
1: విత్ హస్క్ ఇట్ ఇస్ కాల్డ్ ప్యాడీ, వితౌట్ హస్క్ ఇట్ ఇస్ రైస్.
0: విత్ డిజైర్స్ ఇస్ పునరపి జననం.
1: విత్ డిజైర్స్ దెన్
0: వితౌట్ డిజైర్స్ పునర్జన్మ నవిద్యతి.
1: Without desires, there is no more rebirth.
0: కనుక మ్యాటర్ పైన మనం స్కూటర్ మాదిరి ప్రయాణం చేస్తున్నాం.
1: We are making a travel on the basis of matter.
0: జీవితమంతా మ్యాటర్, మ్యాటర్, మ్యాటర్.
1: We are filling our lives with matter and matter.
0: ఇదే రై.
1: This is
0: ఇదే చంద్ర యొక్క కాంతి.
1: This is the type of shining.
0: చంద్రుడు అనగా ప్రకాశించేటువంటి ఆ చంద్రుడు కాదు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. మన యొక్క మనసే.
1: వెన్ వీ సే మూన్, ఇట్ ఈస్ నాట్ ది షైనింగ్ మూన్.
0: ఈ మనస్సునందు సంకల్ప వికల్పములు ఉండినంత కాలము కూడాను మనకు జన్మము తప్పినది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఆర్ డిజైర్స్ అండ్ థాట్స్ ఇన్ మైండ్, యూ కెనాట్ ఎస్కేప్ రీబర్త్.
0: ఈ సంకల్ప వికల్పములను బ్రహ్మభావము చేత అమనస్కము గావించుకున్నప్పుడు ఇంకా మనకి ఎట్టి జన్మము మనకు ఉండదు.
1: ఇఫ్ యూ ఫిల్ యువర్ మైండ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మ అండ్ రిమూవ్ దిస్ మైండ్స్ పవర్, దెన్ దేర్ ఇస్ నో మోర్ రీబర్త్.
0: కనుక భార్గవ, జనన మరణములు అనాదివని ఇవి తప్పినవి కాదని అని నీవు భావిస్తున్నావు. కాదు కాదు, జనన మరణముల నుంచి కూడా నువ్వు అతీతమైన స్థితిని పొందేటువంటి అవకాశం కూడా ఉంటుండదని దీనికి చక్కని ఆన్సర్ చెప్పాడు పిప్పిలాది మహర్షి.
1: పిప్పిలాది మహర్షి గేవ్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్. ఓ భార్గవ, డు నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బర్త్ అండ్ డెత్ ఆర్ ఎండ్లెస్. యూ కెన్ పుట్ ఎన్ ఎండ్ టు దిస్ బర్త్ అండ్ డెత్. ఇట్ ఈస్ విత్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్.
0: కాని తదుపరి మూడవ శిష్యుడు ప్రవేశించాడు.
1: ది థర్డ్ డిసైపుల్ ఎంటర్ ది సీన్.
0: గురువుకు నమస్కరించి
1: హి ఆఫర్డ్ సాల్యుటేషన్స్ టు ది గురు.
0: స్వామి, ఈ జీవుల లోపల ఏ విధమైనటువంటి ప్రాణులు దీనిని రక్షించి పోషించి ఉద్ధరిస్తున్నవి?
1: ఇన్ దిస్ లివింగ్ బీయింగ్ హౌ ఇస్ దిస్ ప్రాణి బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్ ఫాస్టర్డ్ ప్రొటెక్టెడ్ అండ్ మేడ్ టు కంటిన్యూ ఇట్స్ ఎగ్జిస్టెన్స్?
0: అతనే అశ్వరాయణుడు.
1: హిజ్ నేమ్ ఈస్ అశ్వరాయణ.
0: ఈ అశ్వరాయణుడు వచ్చి, స్వామి, ఈ జీవులకంతా ప్రధానమైనటువంటి ఒక జీవుడు ఎవరు?
1: హూ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బీయింగ్ అమంగ్ ఆల్ దీస్ బీయింగ్స్? స్వామి,
0: ఈ జీవులకు అనేక అంగములు ఉంటున్నవి.
1: దీస్ బీయింగ్స్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ లింబ్స్.
0: అనేక అంగములు ఎందుకూడను సమత్వమైనటువంటి ఒక శక్తి ఏదో ఒకటి ఉంటున్నది.
1: దెర్ ఇస్ సమ్ పవర్ విచ్ ఇస్ యూనిఫామ్లీ స్ప్రెడ్ ఇన్ ఆల్ ద లింబ్స్.
0: శక్తి ఏమిటి అని ప్రశ్నించాడు.
1: వాట్ ఈస్ దట్ పవర్ స్వామి? హీ క్వశ్చన్.
0: నాయన, ఆకాశము నుండి వాయువు, తేజస్సు, జలము, భూమి ఇవి ఆవిర్భవిస్తున్నాయి.
1: చైల్డ్, ఫ్రమ్ ది ఈథర్ ద విండ్ ద ఫైర్ వాటర్ అండ్ ఎర్త్ ఎమనేట్.
0: వీటి యొక్క అంశములే వాక్కు, దృష్టి, శ్రవణము, మనస్సు.
1: దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ థింగ్స్ ఆర్ ది వర్డ్, ది హియరింగ్ అండ్ ది టాక్ అండ్ ది మైండ్.
0: ఈ నాలుగు కూడాను ప్రాణులను రక్షింపచేస్తున్నాయి.
1: దీస్ ఫోర్ ఆర్ ప్రొటెక్టింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
0: ఇందులో ప్రధానమైనటువంటిది సూర్యతత్వమైనటువంటి ప్రాణం.
1: అమంగ్ దీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సన్. దట్ ఈస్
0: ప్రాణమే లేకుండా కన్నులు చూడలేవు, చెవులు వినలేవు, నోరు మాట్లాడలేదు, మనసు తన పని తాను చేయలేదు.
1: Without this principle of prana, eyes cannot see, ears cannot hear, tongue cannot utter, mind cannot think.
0: కనుక అన్ని అంగములకంటే కూడాను ప్రధానమైనటువంటిది ప్రాణము.
1: Among all the limbs, the most important power is the power of life.
0: ఈ ప్రాణములకు నిలయమైనటువంటిది దేహము.
1: The house which houses this life principle is body.
0: కనుకనే దేహమనే దేవాలయమును ఆశ్రయించుకొని ప్రాణము జీవిస్తుంటుంటాది.
1: లైఫ్ ఇస్ కంటిన్యూయింగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ విత్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ దిస్ బాడీ.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ ప్రాణము సనాతనమైనటువంటిది.
1: దిస్ లైఫ్ ఈస్ బిగినింగ్ లెస్ అండ్ ఎండ్ లెస్ సనాతన.
0: ఈ నూతనమైనటువంటి దేహమును ఒక భవనముగా ఆశ్రయించి ఉంటుండాలి.
1: ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ ది బాడీ విచ్ ఇస్ న్యూ.
0: ఈ దేహము లోపల
1: ఇన్ దిస్ బాడీ
0: సహస్రాల నాడులు కేవలం వికసించి ఉపాంగముల చేత సర్వత్రా కూడాను వ్యాపించి ఉంటున్నాయి.
1: దేర్ ఆర్
0: శత సహస్రము,
1: దేర్ ఆర్ 100,000 నర్వ్స్ విచ్ ఆర్ స్ప్రెడింగ్ ది ఎంటైర్ బాడీ ఫ్రమ్ ది సెంటర్.
0: దేహం అంటే కేవలము సామాన్యమైనటువంటిది కాదు.
1: డూ నాట్ కన్సిడర్ ది ఫిజికల్ బాడీ.
0: శత సహస్ర నాడముల చేత ఈ దేహము వ్యాపించి ఉంటుండాలి.
1: దేర్ ఆర్ 100,000 నర్వ్స్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ.
0: నిజముగా విచారణ చేసినప్పుడు 72 కోట్ల నాడలు ఉంటున్నాయి ఈ దేహములో.
1: ఇఫ్ ఓన్లీ యూ కేర్ఫుల్లీ ఎన్క్వైర్ దేర్ ఆర్ 72 crores ఆఫ్ నర్వ్స్ ఇన్ దిస్ బాడీ.
0: ఈ యొక్క 72 నాడములు ఎందుకూడను ప్యాన అనే ప్రాణము సంచరిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ది ప్యాన విచ్ ఇస్ ఏ లైఫ్ ప్రిన్సిపల్ pervading all these 72 crore.
0: ఈ 72 కోట్ల నాడములందు కూడాను ధ్యాన అనేటువంటి ప్రాణమేగలు లేకపోతే ఈ యొక్క నాడములు ఏమాత్రం కూడాను పనిచేయలేవు.
1: If the life principle called Vyana is not pervading these 72 crore nerves, then life will not exist at all.
0: Udana anetunte pranamu pai chupulo untuntadi.
1: Udana principle of life is in the upper vision.
0: Adi nirantaram kudunu manavudu chesinatunte punya papa karmamulu puraskarinchukoni aya sthanamulaku cherustuntadi udanam.
1: This principle of udana will be making man to go upward or downward on the basis of the actions performed by him.
0: కనుకను మనం మన స్థానములంతా కూడాను మనం చేసేటువంటి కర్మలపైన ఆధారపడి ఉంటుంటారు.
1: Therefore, whatever state we are enjoying depends upon the actions performed by us.
0: కనుకనే కష్టములకు కృంగక సుఖములకు పొంగక సమత్వాన్ని భావించేటువంటి యొక్క నిత్యతత్వాన్ని మనం అనుసరించమని శాస్త్రములు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: Therefore, scriptures have been teaching for us to enjoy a state of equanimity without getting bloated by the pressure.
0: కష్టములు ఎవరో మనకు అందించినటువంటివి కాదు.
1: Whatever difficulties you get are not given by someone.
0: సుఖములు ఎవరో మనకు సహాయం చేసి పెట్టినటువంటివి కాదు.
1: No one is conferring on you the joys of life.
0: కష్టములు సుఖములు కూడాను మనమే మూల కారణం.
1: For joys and sorrows, we are basically responsible.
0: ఏదో బలహీనత చేత వారి వల్ల నాకు ఈ కష్టం కలిగింది, వారి వల్ల నాకు దుఃఖం సంభవించింది అని ఇతరులు నిమిత్త మాత్రంగా ఎన్నుకుంటున్నారే కాని ఇతరులు దీనికి ఎవరు కూడా కారకులు కాదు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్. వన్ సేస్ సమ్వన్ హస్ గివెన్ హిమ్ జాయ్, సమ్వన్ ఎల్స్ హస్ గివెన్ హిమ్ సారో. నో వన్ ఇస్ ట్రూలీ రెస్పాన్సిబుల్ ఫర్
0: తన కష్ట సుఖములకు,
1: ఫర్ జాయ్ ఆర్ సారో,
0: తన నష్ట ఆదాయములకు,
1: ఫర్ ప్రాఫిట్ ఆర్ లాస్,
0: మానాభిమానములకు,
1: ఫర్ ఆనర్ ఆర్ డిజైర్,
0: కీర్తి గౌరవాలకు,
1: ఫర్ ఫేమ్ ఆర్ ఇల్ ఫేమ్.
0: మన సంకల్పములే మనకు మూల కారణం.
1: ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మనం చేసినటువంటి కర్మలే మనకు దీనికి మూల కారణం.
1: అవర్ ఓన్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్.
0: పాపమనగ వేరు, పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: దేర్ ఈస్ నో సిన్ ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ సపరేట్. It is dependent upon the actions
0: he do. లేడు తాను చేయు పనుల తగిలియుండు.
1: God also doesn't exist in a separate world. He is in your own body based upon the actions which you perform.
0: కనుక మన మన యొక్క కర్మలను పురస్కరించుకొని మనము స్వర్గమో నరకమో మోక్షమో ఇంకే విధమైనటువంటి స్థానమో మనం చెందుతూ ఉంటున్నాం.
1: On the basis of our actions, we go to heaven or hell and we enjoy or suffer.
0: దీనిని ఉదాన వాయువు అందిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ది లైఫ్ ప్రిన్సిపల్ కాల్ ఉదాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ దిస్.
0: ప్రాణములు ఐదుగా విభజించారు.
1: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ లైఫ్.
0: ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన.
1: దీస్ 5 ఆర్ ప్రాణ, అపాన, సమాన, ఉదాన అండ్ వ్యాన.
0: ఇవి కేవలము మన దేహమునందు మాత్రమే కాకుండా బయట ప్రపంచంలో ఉండే పంచభూతములు ఎందుకు కూడాను ప్రత్యక్షముగా మనకు గోచరిస్తున్నాయి.
1: దీస్ 5 లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ మియర్లీ విత్ ఇన్ అవర్ బాడీ, దే ఆర్ ఆల్ ఇన్ ది 5 ఎలిమెంట్స్ అవుట్ సైడ్ ఆల్సో.
0: సూర్యుని యందు ప్రాణవాయువు అనగా అదే ప్రాణ.
1: ఇన్ సన్ గాడ్ దేర్ ఇస్ దిస్ ప్రాణ. ది నేమ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రాణ.
0: భూమి నుండి అపాన,
1: ఫ్రమ్ అర్త్ అపాన కమ్స్.
0: ఆకాశం నుండి సమాన,
1: ఫ్రమ్ ఈథర్ సమానా కమ్స్.
0: ఇంకా గాలి నుండి ఉదాన,
1: ఫ్రమ్ విండ్ ఉదానా కమ్స్.
0: అగ్ని నుండి వ్యాన,
1: ఫ్రమ్ ఫైర్ వ్యానా కమ్స్.
0: కనుక ఈ పంచభూతములు ఎందుకు ఒక్కొక్క ప్రాణం అంతర్భూతమై ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ 5 ఎలిమెంట్స్ 5 లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ రన్నింగ్ అస్ అండర్ కరెంట్.
0: ప్రతి ప్రాణమునకు కూడాను అతి సమీపంలో మానవుడు చేసిన మంచి చెడ్డల యొక్క ప్రతిబింబాలు కూడా ఉంటున్నాయి.
1: Along with these 5 life principles, the results of man's actions, good or bad, are associated.
0: ఎవ్వరు కూడా అంత సులభంగా చెప్పలేరు.
1: No one can explain the secrets of creation so easily.
0: ఈ వస్తువునకు దాని ప్రక్కనే ఒక నీడ వెంటాడుతుండాలి.
1: For this object, for example, there is a shadow following it closely.
0: అదే విధంగానే ప్రాణమునకు మనం చేసినటువంటి మంచి చెడ్డల కర్మలనేటువంటిది షాడోగా వెంటాడుతుంటాడు.
1: సిమిలర్ ఈస్ ది యాక్షన్స్ మెరిటోరియస్ ఆర్ అదర్వైజ్ ఆర్ అకంపెనింగ్ ప్రాణ.
0: ప్రాణము ఎక్కడ పోతే అక్కడంతా దాని షాడో వస్తుంటది.
1: వేర్ ఎవర్ దిస్ ప్రాణ లైఫ్ ప్రిన్సిపల్ గోస్ ఇట్ షాడో.
0: ఈ జన్మములో ఈ దేహములో ఉండినప్పుడు మనం చేసినటువంటి మంచి చెడ్డలంతా కూడాను దానికి తగిన ఫలమునిచ్చేటువంటి మరొక దేహానికి ఈ ప్రాణం పోయినప్పుడు ఇవన్నీ దానికి వెంటాడుతూనే ఉంటాయి.
1: వెన్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ బై దిస్ ప్రాణ ఇన్ దిస్ బాడీ లీవ్ దిస్ బాడీ అండ్ ఎంటర్స్ అనదర్ బాడీ ఆల్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
0: ఈ ప్రాణం ఎక్కడ పోతుంది?
1: హౌ డస్ దిస్ ప్రాణ గో?
0: ఈ దేహములో ఏ విధమైనటువంటి మంచి చెడ్డలు నీవు ఆచరించవో దానికి తగినటువంటి ఫలమును అందించేటువంటి దేహానికే పోయి చేరుతుంది, కానీ మరొక దేహానికి పోయి చేరదు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిటోరియస్ ఆర్ అదర్ డీడ్స్ విచ్ యు పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ బాడీ ది ప్రాణ లీవ్ దిస్ అండ్ గోస్ టు అనదర్ బాడీ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ ది యాక్షన్స్ డన్ ఇన్ దిస్.
0: కనుకనే మంచి పనులు చేసి మంచి చింతనను మనం ఆశించి మంచి భావముతో మనం జీవించినప్పుడే మంచి స్థానమును మనం చేరుతాం.
1: దట్ ఈస్ వై ఓన్లీ వెన్ యు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ థింక్ గుడ్ థాట్స్ అండ్ హ్యావ్ గుడ్ ఫీలింగ్స్ యు కెన్ రీచ్ ఎ గుడ్ స్టేట్.
0: నిమ్మ విత్తులు నాటిన నిమ్మ ఫలమే కరువు.
1: ఇఫ్ యు సో ది సీడ్స్ ఆఫ్ లెమన్ యు కెన్ గెట్ ఓన్లీ ఎ లెమన్ ఫ్రూట్.
0: మామిడి విత్తులు నాటిన మామిడి ఫలమే పుట్టు.
1: ఇఫ్ యు సో మ్యాంగో సీడ్ యు కెన్ గెట్ మ్యాంగో ట్రీ.
0: నిమ్మ విత్తనము నాటి మామిడి ఫలము ఆశిస్తే మామిడి ఫలము లభ్యమవుతుందా?
1: ఇఫ్ యు ఆస్పైర్ మ్యాంగోస్ ఫ్రమ్ ది లెమన్ సీడ్స్ హౌ కెన్ యు గెట్?
0: కానీ మానవుడు అనేక రకములుగా దీనిని చింతిస్తూ ఉంటాడు.
1: బట్ మ్యాన్ గోస్ ఆన్ థింకింగ్ ఇన్ హిజ్ ఓన్ వే.

0: Whatever seeds you have sown, you are going to get appropriate fruits according to
1: this. Vittanambokataina veraina phalamulu labhinchutadi ettu sadhyamagunu.
0: How can you expect to get fruits other than the seeds which you have sown?
1: Enni chesina avi anni enchi enchi.
0: Whatever actions you have performed, they are counted one by one.
1: Manchi ayinanu chedugaina trunchakunda.
0: Be it good or bad, without disturbing them.
1: Brahmani kinchi pampunu baruvumala.
0: Brahma will give you the garland which is very heavy.
1: Karmalanniyu chechina kanthamala.
0: That garland is a garland of actions which you have performed.
1: Janminchunappudu.
0: When you are born,
1: kanthamala lavemi kanaravu.
0: These garlands are not seen round your neck.
1: Manchi ముత్యపు సరుల్ మచ్చునకును లేవు.
0: The pearl necklaces are not seen round your neck either.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: Not even golden necklace round your neck.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: Not the necklaces of gems and precious.
1: చల పేళ్లను పొతకలేదు.
0: Not emeralds either.
1: కలదు కలదొక్క మాలని కంఠమందు.
0: But round your neck there is a particular garland.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి.
0: And that is the actions performed
1: by Brahmani kichi pampenu paruvumala.
0: The garland is given by Brahma.
1: Karmalanni chechina kanthamala.
0: This garland round your neck is based upon the actions performed by you.
1: కనుక ఓ మానవులార,
0: ఓ మెన్,
1: జగత్తునందు ఏ సుఖ దుఃఖములకు కాని ఏ యొక్క ఆనందములకు కాని మనము చేసుకున్నటువంటి యొక్క మంచి చెడ్డల కర్మలే దీనికి మూల కారణమని గుర్తించి మంచి కార్యములలో ప్రవేశించి మంచి భావములను పెంచుకుని మంచి జీవితం లోపల మంచిని పొందమని ప్రబోధిస్తూ వస్తుంది.
0: ఓ మెన్, బేస్డ్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్స్ యూ విల్ బి రీపింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్. దేర్ ఫార్ డూ గుడ్ ఆల్వేస్, థింక్ గుడ్ ఆల్వేస్. And try to enter into a life which is based upon goodness and enjoy life.
1: This is manamu chesinatundi manake labhistayi kani marokariki kaadu.
0: You are going to get whatever you do appropriately.
1: Neevu tinnatundi yokka padartham yokka trepu vasana neeke labhistundi kani inkokariki labhistunda.
0: The belch which you get depends upon the food you have partaken.
1: నీవి మామిడి పండును భుజించినప్పుడు నీకే వస్తుంది కానీ ఆ మామిడి పండు త్రేపు మరొకరికి రాదు.
0: వెన్ యూ హావ్ పార్టేకన్ ఎ మ్యాంగో, ద బెల్చ్ ఆఫ్ మ్యాంగో యూ ఓన్లీ.
1: లేక నీవు మామిడి పండు తినేసేసి దోస పండు త్రేపు రావాలంటే వస్తుందా? రాదది.
0: హౌ కెన్ యూ గెట్ ఎ బెల్చ్ విచ్ గివ్స్ ది టేస్ట్ ఆఫ్ ఎ కుకుంబర్ ఇఫ్ యూ టేకన్ ఎ మ్యాంగో?
1: మన యొక్క మంచి చెడ్డలకు మనమే మూల కారణము.
0: For all our joys and sorrows, we are alone are responsible.
1: కారణం కాదు.
0: Not even God is responsible.
1: నిమిత్త మాత్రుడు.
0: He is only a witness.
1: కాని చెడ్డ కర్మలు ఎన్ని ఉండినప్పటికీ,
0: but whatever
1: పాపములు ఎన్ని చేసినప్పటికీ,
0: you might have committed sins.
1: ఒక పరతత్వం లోపల భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే సర్వ కర్మలు కూడాను మంచు వలె మాయమైపోతాయి.
0: All your sins will be destroyed and they will melt away like ice.
1: కనుక అద్దమందున ప్రతిబింబ అంటనటులా,
0: జస్ట్ యాజ్ ఇన్ ది మిర్రర్ ది రిఫ్లెక్షన్ డజంట్ గెట్ స్టక్.
1: తామరాకులు నీటితో తడపనటులా,
0: జస్ట్ యాజ్ ది లోటస్ లీఫ్ ఈజ్ నాట్ వెట్ అండ్ టచ్డ్ బై ది వాటర్.
1: కర్మలన్నీ ఉండినా
0: ఆల్ యువర్ యాక్షన్స్
1: మానవునకు భక్తితో అంటలేవు.
0: బట్ ఆల్ ది సిన్స్
1: భక్తి ఏ ఒకటి కలిగి ఉండినా ఈ కర్మలు ఏమాత్రం కూడా మనం బాధించలేము.
0: If man only has devotion, these actions can never bother you and create problems.
1: ఒక్క నిప్పు కణము పర్వతముల వంటి యొక్క ప్రతిలో వేసినప్పటికీ సర్వం కూడా భస్మమైపోతుంది.
0: Even a small fire spark can destroy mountains of cotton.
1: అణు మాత్రము చాలు.
0: Even if it is a small atom, it will be sufficient.
1: కనుకనే యాచింతా భూమి పుత్ర మిత్ర పరణ వ్యాపార సంభాషణే. యాచింత భువి ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే. యాచింతా భువి నందనందన పదత్వం ద్వారా విందే క్షణే క్షణే క్షణే. యాచింత యమరాజు భీమసేన ద్వారా ప్రయాణే ప్రభో అన్నారు. యాచింత భూమి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. పుత్ర మిత్ర భరణ వ్యాపార నిమిత్తమై నీవు ఎంత మనస్సు యోచిస్తూ ఉంటున్నావో, చింతిస్తూ ఉన్నావో,
0: జస్ట్ యాజ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ థాట్ ఆన్ యువర్ చిల్డ్రన్ ఫ్యామిలీ బిజినెస్ ప్రాపర్టీస్.
1: యాచింత ధన ధాన్య భోగ యశస్ లాభీ సదా జాయతి. ధన ధాన్య భోగముల నిమిత్తమై, ఆశల నిమిత్తమై, ఆదాయముల నిమిత్తమై ఎంత నీవు కాలమును వ్యర్థం చేసి చింతిస్తున్నావో,
0: యాజ్ మచ్ టైమ్ యాజ్ యు ఆర్ వేస్టింగ్ ఆన్ వెల్త్ రిచెస్ కంఫర్ట్స్ లగ్జరీ.
1: ఆ కాలములో సాచింతాభువి నందనందన పదద్వంద్వార విందే క్షణి క్షణి క్షణి. ఆ కాలములో ఒక క్షణ కాలమైనా కూడా నువ్వు భగవంతుని పాదార విందము యొక్క చింతన చేసినప్పుడు,
0: అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ టైమ్ విచ్ యూఆర్ వేస్టింగ్ ఈవెన్ ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఎ మొమెంట్ థింకింగ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్
1: కదా. యమరాజ భీమసేన ద్వార ప్రయాణే ప్రభో. భయంకరమైన యొక్క యముని యొక్క ద్వారములు కూడా ఒక్కతూరి తెరవబడిపోతాయట.
0: ఇన్ ఎ మొమెంట్ ఈవెన్ ది టెరబుల్ డోర్స్ ఆఫ్ ది హెల్ ఆఫ్ యమ దాట్ విల్ బి ఓపెన్ జస్ట్ లైక్ దట్ స్మూత్లీ.
1: కనుక మనము ఏ భౌతికమైనటువంటి ఏ లౌకికమైనటువంటి దానికోసం మనం ఎంతకాలము దీనిని వినియోగం చేసి చింతిస్తున్నామో, ఆ కాలం లోపల క్షణకాలమైనా కూడాను మనం భగవంతుని కోసం మనం వినియోగం చేయకపోతే మనకి ఎట్ట ఈ శాంతి లభిస్తుంది? ఏ విధంగా మనకి ఈ యొక్క ధన్యత మనకు ప్రాప్తిస్తుంది?
0: అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ టైమ్ విచ్ యూఆర్ థింకింగ్ అండ్ వేస్టింగ్ ఆన్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ది వరల్డ్లీ థింగ్స్, ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఈవెన్ ఎ మొమెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ హిస్ లోటస్ ఫీట్, హౌ కెన్ యూ గెట్ పీస్, హౌ కెన్ యూ గెట్ లిబరేషన్?
1: కనుక నాయన దీనికి ప్రాణమే ప్రధానమైనటువంటిది.
0: ఓ చైల్డ్ దేర్ ఫోర్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్.
1: నీవు చేయవలసిన మార్గం ఒక్కటున్నది.
0: దేర్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్.
1: నీ ఇంద్రియములను మనస్సుతో చేర్చు.
0: మర్జ్ యువర్ సెన్సెస్ ఇన్ టు మైండ్.
1: మనస్సును ఆత్మతో చేర్చు.
0: మర్జ్ యువర్ మైండ్.
1: ఏ కర్మను ఆచరించినా గాని ఆత్మార్పిత భావంతో నువ్వు ఆచరించు.
0: వాట్ ఎవర్ యాక్షన్స్ యూ పర్ఫార్మ్, పర్ఫార్మ్ దెమ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
1: అది పిప్పిలాల మహర్షి చెప్పినటువంటి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. భగవత్ ప్రీత్యార్థంగా నీవు కర్మలు ఆచరించు.
0: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ పిప్పిలాద. పర్ఫార్మ్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: కర్మను నీవు పూర్తి మాననక్కర్లేదు.
0: డు నాట్ గివ్ అప్ యాక్షన్.
1: నీ వ్యాపారం నీవు చేయి.
0: యూ క్యారీ ఆన్ యువర్
1: ఓన్ యాక్టివిటీ. నీవు చేయి.
0: యూ క్యారీ ఆన్ యువర్ ఓన్.
1: నీవు చేయవలసినటువంటి యొక్క ప్రాక్టీస్ నువ్వు చేసుకో.
0: యూ కెన్ క్యారీ ఆన్.
1: డాక్టర్ గా ఉండు, లాయర్ గా ఉంటుండు, ఇంకే విధమైనటువంటి బ్యాంకర్ గా ఉంటుండు, ఎన్ని ఉండినప్పటికీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్. నీవు చేసే ప్రతి పని కూడా ఇది ఒక వర్క్ షిప్ గా మార్చుకో.
0: బి ఏ డాక్టర్, ఎన్ ఇంజనీర్ ఆర్ ఎ లాయర్, బట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ వర్క్ ఇన్ టు వర్షిప్, ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
1: ఈ విధంగా చేసినప్పుడు పునర్జన్మ నవిద్యతే.
0: ఇఫ్ యూ కెన్ పర్ఫార్మ్ ఆన్ దిస్
1: బేసిస్ జన్మము లేదు.
0: దేర్ ఇస్ నో మోర్ రీజన్.
1: కేవలము కేవలం మాటలతో మాత్రం చెప్పి ఈ కర్మలంతా కూడా కృష్ణ అర్పణము అనుకుని చేస్తే కాదు, హృదయముతో చెయ్యాలి.
0: యూ హ్యావ్ టు ఆఫర్ ఆల్ యువర్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ యువర్ హార్ట్.
1: మాటలతో చేసినటువంటి అర్పితముకు మాటలతోనే వస్తుంది లాభం.
0: యూ ఓన్లీ ఆఫర్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్. యువర్ రిజల్ట్
1: రండి మా ఇంటికి అనిపించడం, నాయన వస్తాను మీ ఇంటికి అంటాను అంతే. నేను రావటం లేదు, నిపించటం లేదు.
0: ఇఫ్ యూ కాల్ స్వామి ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్, స్వామి ప్లీజ్ కమ్,
1: హృదయంతో హృదయంతోనే వస్తాను.
0: కాల్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ యువర్
1: హార్ట్.
0: యాజ్ యూ థింక్ సో ఇట్ బికమ్స్.
1: కనుక ఎట్టి ఆశను అట్టి భావం.
0: యాజ్
1: ఎట్టి భావము అట్టి ఫలం.
0: As the feeling, so the result and the fruit thereof.
1: కనుక నీవు ప్రేది చేసినప్పటికీ హృదయపూర్వకంగా చేయి.
0: వాట్ ఎవర్ యు డూ ఇట్
1: మానవుని యొక్క హృదయమునందే శత సహస్ర నాడులంతా కూడా సర్వవ్యాపిగా పోతున్నాయి.
0: ఫ్రమ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్
1: దేహమంతా వ్యాపించి ఉంటున్నాయి.
0: లాక్స్ ఆఫ్ నర్వ్స్ ఆర్ స్ప్రెడింగ్ టు ది ఎంటైర్ బాడీ.
1: లోపల సత్సంకల్పం వచ్చినప్పుడే,
0: ఓన్లీ వెన్ దర్ ఈస్ ఎ గుడ్
1: దేహమంతా సత్సంకల్పంతో వ్యాపించిపోతుంది.
0: ది ఎంటైర్ బాడీ ఈస్ ఫిల్డ్ విత్ గుడ్ ఫీలింగ్ అండ్
1: అన్ని కూడా హృదయం నుంచినే వ్యాపించిపోతున్నాయి.
0: ఎవ్రీథింగ్ స్ప్రెడ్స్ ఫ్రమ్ హార్ట్
1: కేవలము ఫిజికల్ హార్ట్ కాదు
0: ఇట్ ఇస్ నాట్ ది ఫిజికల్ హార్ట్ రెఫర్ టు హియర్
1: ఇట్ ఇస్ స్పిరిచువల్ హార్ట్
0: ఇట్ ఇస్ స్పిరిచువల్ హార్ట్
1: ఈ విధమైనటువంటి దీంతో ప్రేమపూర్వకంగా దానిని మనం ప్రసరింపచేసుకున్నప్పుడు దీనికి జన్మలనేటువంటిదే లేదు
0: ఇఫ్ యూ క్యాన్ ఫిల్ యువర్ బాడీ విత్ ఫీలింగ్ ఆఫ్ లవ్ దెన్ దెర్ ఇస్ నో
1: దేహమంతా వ్యాపించి ఉంటున్నాయి
0: లాక్స్ ఆఫ్ నర్వ్స్ ఆర్ స్ప్రెడింగ్ టు ది ఎంటైర్ బాడీ
1: సత్సంకల్పం వచ్చినప్పుడే
0: ఓన్లీ వెన్ దెర్ ఈస్ ఎ గుడ్

0: నిత్య జీవితంలో ఏ ఏ విధములైనటువంటి సందేహం ఉంటున్నావో అలాంటి సందేహములంతా కూడాను ఈ 6 మంది బ్రహ్మచారులు జిజ్ఞాసులైనటువంటి వారు ఈ విధమైనటువంటి ఒక ప్రశ్నలు వేసి పిప్పిలాద మహర్షి నుంచి సరైనటువంటి ఆన్సర్ తీసుకుంటూ వచ్చారు.
1: వాట్ ఎవర్ ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ గెట్ బై వే ఆఫ్ డౌట్స్, ద సేమ్ డౌట్స్ వర్ పుట్ టు పిప్పిలాద మహర్షి బై ది 6 డిసైపుల్స్ అండ్ దే గాట్ ది ఆన్సర్స్ ఫ్రమ్ హిమ్ అప్రోప్రియేట్లీ.
0: కాబట్టి కబంధ మొట్టమొదటి ప్రశ్న వేశాడు.
1: ది ఫస్ట్ క్వశ్చన్ వాజ్ పుట్ బై కబంధ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ క్రియేషన్?
0: దీనికి కారణం
1: ఇట్ ఈస్ ది డౌట్ విచ్ ఈస్.
0: అక్కడ కూడా మరొక విధిగా సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాడు.
1: హీ ఆల్సో ఆఫర్డ్ ది ఆన్సర్ ఏ బ్యూటిఫుల్ ఈజీ వే.
0: నాయన స్వప్నాలకు కారణం ఏమిటి?
1: చైల్డ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ డ్రీమ్?
0: కొంతమంది ఇండైజేషన్ వల్ల స్వప్నాలు వస్తాయని, అజీర్ణం వల్ల.
1: సమ్ పీపుల్ సే డ్రీమ్స్ అక్కర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇండైజేషన్.
0: ఈ థాట్స్ వల్ల స్వప్నాలు వస్తాయి అని.
1: సమ్ పీపుల్ సే ఆన్ అకౌంట్ ఆఫ్ థాట్స్ పీపుల్ గెట్ డ్రీమ్స్.
0: మరికొంతమంది అజీర్ణం చేత స్వప్నాలు వస్తాయని.
1: సమ్ అదర్ పీపుల్ సే ఆన్ అకౌంట్ ఆఫ్ ఇండైజేషన్ ఆల్సో పీపుల్ గెట్ డ్రీమ్స్.
0: మరికొంతమంది దేహం యొక్క బలహీనత చేత స్వప్నాలు వస్తాయి అని.
1: Some other people say on account of the weakness of the physical body. But none of these is the correct
0: answer.
1: What is responsible for dream? It is the sleep which is responsible for
0: dream.
1: Only when one sleeps, a person who does not sleep will never get a dream.
0: What is
1: responsible for creation? Desire and thought.
0: కనుక ఆ సంకల్పం అనేటువంటి దానిని ఆ విత్తనం మనం రూపమాపినప్పుడు,
1: ఇఫ్ యూ డిస్ట్రాయ్ దిస్ డిజైర్స్ అండ్ థాట్స్,
0: సృష్టికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో మోర్ రూమ్ ఫర్
0: క్రియేషన్. సర్వ దృష్టి కూడాను ద్రష్టగానే రూపొందుతుంది.
1: ది సైట్ బికమ్స్ ది సీయర్ ఇట్సెల్ఫ్.
0: అంతా ఒక్కటిగానే ఆనందమయంగా రూపొందుతుంది.
1: దేర్ బి ఓన్లీ వన్ థింగ్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: కనుక సంకల్పాన్ని క్రమక్రమేణ అదుపులో ఉంచుకోమని ఈ యొక్క విద్యార్థులకు ప్రబోధించాడు.
1: He taught disciples, control gradually all your desires and thoughts.
0: రేపటి దినము 4వ శిష్యుని గురించి విచారిస్తాం.
1: Tomorrow we'll take up the question put by the 4th disciple.
0: సత్యసాయి విద్యా విహారము బాల వికాస పిల్లలు కొన్ని క్షణాల లోపల మేకప్లు చేసుకుని కాచుకున్నారు. ఒక చక్కని ఒక నృత్యంతో పాటు ఒక డ్రామాను కూడాను ప్రదర్శిస్తారు.
1: The students of Satya Sai Vidya Vihar and Bal Vikas, they are ready to give a performance which is dance cum drama.
0: Anduvalla ee naadu 3va sessionni gurinchi maatram mugistunnanu.
1: Therefore I am stopping the discourse with the 3rd disciple.
2: Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Bala.

0: వినయము, ధైర్య, సాహస, ప్రజ్ఞాన, త్యాగ, సామాజిక సేవ ఇత్యాది పవిత్రమైన శక్తులతో.
1: విద్య, ఎడ్యుకేషన్, వినయ, హ్యూమిలిటీ, ధైర్య, కరేజ్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ ఎ సుప్రీమ్ నాలెడ్జ్.
0: సంగీత, సాహిత్య, శాస్త్రీయమైనటువంటి విద్యలను, భారతీయ చారిత్రక సార్వభౌమ ఆకాశమునందు తారలుగా వెలుగుతున్నటువంటి యొక్క ప్రకాశం కూడాను భారతీయ సంస్కృతియే.
1: అండ్ విత్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్ లైక్ మ్యూజిక్, లిటరేచర్ అండ్ ఆల్ ది క్లాసికల్ ఆర్ట్ ఫార్మ్ యాజ్ ద షైనింగ్ బీకన్ లైట్స్, దిస్ హాస్ బీన్ ద భారతీయ కల్చర్.
0: అగ్ని ఒక్కటే అయినప్పటికీ అనేక రూపములుగా ప్రకాశించుతున్నట్టుగా ఆత్మ ఒక్కటి అయినప్పటికీ అనేక రూపనామము ధరించినదని ఏకాత్మ భావమును శాసించినటువంటిది కూడాను భారతీయ సంస్కృతియే.
1: ది భారతీయ సంస్కృతి అగైన్ హాస్ అప్హెల్డ్ దిస్ పారామౌంట్ ప్రిన్సిపల్ దట్ జస్ట్ యాజ్ వన్ సింగిల్ ఫా ఈజ్ మానిఫెస్ట్ ఇన్ మెనీ థింగ్స్, సో ఆల్సో ద వన్ సింగిల్ ఆత్మ ఈజ్ ప్రెసెంట్ అండ్ ఈజ్ సీన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ బీయింగ్స్.
0: ఏ దేశమునకైనా, ఏ మానవునకైనా, ఏ యొక్క కాలమునందైనా కూడాను మానవునకు శీలమే ప్రాణమని, శీలమే భూషణమని శాసించి శీల నిమిత్తమై అనేక విధమైనటువంటి ప్రయత్నములకు పూనుకున్నటువంటిది కూడాను భారతీయ సంస్కృతియే.
1: ఇట్ అగైన్ ఇస్ దిస్ భారతీయ సంస్కృతి విచ్ హాస్ వెంచర్డ్ అవుట్ టు టెల్ మ్యాన్కైండ్ అట్ లార్జ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంట్రీ, place or circumstance, that it is character alone which is an ornament to one's existence and has also shown the way to build up one's character.
0: Itti sanskrutini jagat vyapti gavinche nimittamai prachina kalamu nundi yuga yugamuluga kudanu aneka vidhamulaina parinamamulu chendutu vachutunnadi vidya vidhanam.
1: So it's in tune with spreading this rich storehouse of knowledge the world over. The different educational forms and systems have been coming to practice over the years right from ancient times.
0: Vignanamunu archinchutaku telivitetalu enta avasaramo danini vinyoginchutaku vivekamu kudanu anta avasaram.
1: To pursue science you do need intelligence of a high caliber, but also you should be endowed with discrimination.
0: Kani ee naati vidyavantulu kevalamu vignanamunu maatrame poshinchukuntu pothunnaru kani వివేకమైనటువంటి విచారణ శక్తి వారికి శూన్యమవుతుంది.
1: బట్ దెన్ టుడేస్ పీపుల్, టుడేస్ ఎడ్యుకేటెడ్ వన్స్, దే ఆర్ ఫర్దరింగ్ ద కాజ్ ఆఫ్ సైన్స్ వితౌట్ గివింగ్ డ్యూ రిగార్డ్ టు దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్.
0: కనుక ఏ విజ్ఞానమునైనా కూడాను మనం వినియోగించుకునేటువంటి విధానములో కొంత నిత్యానిత్య విషయ పరిశీలన అయినటువంటి వివేకాన్ని కూడాను మనం విచారించవలసి వస్తుంది.
1: సో ఇన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ పర్టైనింగ్ టు సైన్స్ అండ్ ఇట్స్ అచీవ్మెంట్స్ ఇట్స్ నెససరీ దట్ ఇన్ అడిషన్ టు వాట్ యు హావ్ అచీవ్డ్ యు మస్ట్ ఆల్సో హావ్ డిస్క్రిమినేషన్.
0: అదే విధంగా ఈనాడు విద్యావంతులైన అధ్యాపకులకు తెలివితేటలు అమితముగా ఉండవచ్చును, కానీ దానికి తగినటువంటి గుణము కూడాను అత్యవసరం.
1: ఇన్ ద సేమ్ మేనర్ టుడేస్ టీచర్స్ మైట్ బి హైలీ ఎడ్యుకేటెడ్ ఆల్ రైట్, బట్ అలాంగ్ సైడ్ దే షుడ్ ఆల్సో హ్యావ్ దీస్ గుడ్ క్వాలిటీస్ ఇన్ దెమ్.
0: తెలివితేటలతో మన యొక్క గుణమును కొలచటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గేజ్ యువర్ గుడ్ క్వాలిటీస్ త్రూ యువర్ ఇంటెలిజెన్స్.
0: మన శీల సంపత్తి ధనమిచ్చి కొనుక్కునేటువంటి ప్రదార్థం కాదు.
1: అవర్ క్యారెక్టర్ ఇస్ నాట్ ఎ థింగ్ దట్ యు కుడ్ బై ఫర్ మనీ.
0: నిత్యాచరణ ద్వారా, నిత్య సాధనల చేతను, విజయ విచారణ చేతను దీనిని పొందవలసి వస్తుంది.
1: త్రూ యువర్ డే టు డే ఎండెవర్, త్రూ యువర్ డే టు డే బిహేవియర్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ టు బి ఎర్న్డ్ బై యూ.
0: కనుకనే ఈనాటి విద్యావంతులకు మొట్టమొదట వినయము, ప్రేమ, త్యాగము, సహనము అనేటువంటి ఒక గుణములను నేర్చడానికి ప్రయత్నించాలి.
1: సో టుడే వాట్ వి మస్ట్ ట్రై అండ్ టీచ్ అదర్స్ ఇస్ హ్యూమిలిటీ, లవ్, సాక్రిఫైస్, forbearance and such other virtues.
0: స్వార్థము, అహంకారము, అసూయాది దుర్గుణములు ఈ పిల్లల హృదయం నుండి కూడాను తీసివేయడానికి పూనుకోవాలి.
1: And we should endeavor to remove these traits of selfishness, anger, hatred and the like.
0: జీవిత అంతరాంతరాంతరంలో ప్రవేశించేటువంటి యొక్క ఆత్మశక్తిని ఆ విద్యార్థులకు ప్రబోధించుతూ రావాలి.
1: And such students should be given the course proper pertaining to the Atma and the Atmatattva.
0: కనుక అధ్యాపకులకు సరి అయినటువంటి యొక్క గుణములను పోషింపచేసుకునే నిమిత్తమై మొట్టమొదట తాము కూడా కొంత సాధన చేయాలి.
1: So in order that the teachers in the first place are endowed with what they must try and teach the others, they must undertake sadhana.
0: ఈ విశ్వమనేటువంటి విద్యాలయములందు సరుగులు కూడాను విద్యార్థులే.
1: Now this universe is vidyalaya, a big college or university, and everybody is a student.
0: కేవలం పదార్థ విజ్ఞాన శాస్త్రమైనటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ మాత్రమే పోషించడం చేత కేవలము తనకు ఉదర పోషణకు మాత్రమే అవి పనికి వచ్చును కాని దివ్యమైనటువంటి యొక్క శీల గుణములకు ఏమాత్రం కూడాను అవి అవసరం కావు.
1: Now today's studies consist in the pursuit of subjects like physics, chemistry and the like, all of which have to deal with matter as such. There is no place in them wherein you are told the divine aspect of your own being and that character is the ultimate purpose.
0: ఈ పదార్థములకు మూలాధారమైనటువంటి యొక్క పరార్థాన్ని కూడాను ప్రజలకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: Now there is that which is at the basis of all this matter and that basis in the first place should be brought home to you.
0: అధ్యాపకులు ఆచరణ రూపమైనటువంటి ప్రచారములు సలిపినప్పుడే, ప్రబోధనలు చేసినప్పుడే ప్రజల యందు విశ్వాసం కూడాను బలపడుతుంది.
1: If teachers were to come forward by trying to put into practice what they are trying to preach, then certainly you can attract others.
0: ప్రజల లోపల శ్రద్ధాభక్తులు అభివృద్ధి కావాలన్నా బోధించేటువంటి యొక్క వ్యక్తుల యందు సరి అయినటువంటి ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రవర్తన మనం నిరూపించాలి.
1: Now if you want an element of diligence and devotion on the part of those who listen to you, then we should in the first place give due regard to them.
0: బోధించు వ్యక్తి యందు ఆచరణ లేక కేవలం బోధన యందు మాత్రమే ఉండినప్పుడు ఈ యొక్క బోధనలు విన్నటువంటి యొక్క ప్రజలు దీనిని విశ్వసించలేరు.
1: If one who wants to teach these, if he himself doesn't possess diligence or devotion, how can those who listen to him cultivate them?
0: కనుకనే ఈనాడు బోధించేటువంటి యొక్క వ్యక్తులలో ఒక పవిత్రమైనటువంటి ఆచరణ అత్యవసరం.
1: So in today's world, of one who wants to teach others, there should be this sacred element of practice.
0: ఈనాటి పిల్లలు చాలా తెలివితేటలు కలిగినటువంటి వారు.
1: Today's youngsters, children are extremely clever.
0: మనం చెప్పేటువంటి విషయములను అతి శ్రద్ధగా గుర్తిస్తూ ఉంటారు.
1: Whatever we communicate to them, they do grasp easily.
0: కేవలం గుర్తించడమే కాదు కనిపెడుతూ కూడా ఉంటారు.
1: Not only would they be listening keenly on what you're trying, they're also observing you.
0: విద్యార్థులకు మాత్రం సత్యం పలకమని చెప్పి అధ్యాపకులు అసత్యం ఆడుతుంటే విద్యార్థులు ఏ రీతిగా వారు అనుసరిస్తారు?
1: To the student, you want to talk about truth and nothing but the truth. But then what you do instead is keep uttering untruth. How do you expect the students to respond?
0: విద్యార్థులలో ఈ విధమైనటువంటి విశ్వాసము తల్లి తండ్రి గురువు నుంచి కూడా కోల్పోతున్నారు.
1: Now that's why students of today have lost this element of faith in this aspect of truth with regard to the parent, father, mother or a teacher.
0: ఇంటి యందు చిన్న చిన్న విషయముల యందు కూడాను తల్లి తండ్రులు అసత్యములు ఆడుతుంటారు.
1: Because in front of this child, even for the smallest of things, the father and mother utter an untruth, a lie.
0: ఈ అసత్యములు నిరంతరము శ్రవణం చేస్తున్నటువంటి విద్యార్థి దీన్ని ఏ రీతిగా విశ్వసించగలడు?
1: The student constantly listens to these lies. How can he have any regard for truth?
0: అదే విధముగానే అధ్యాపకులు కూడాను పిల్లలకు బోధించేటువంటి విషయములు తమ యొక్క ఆచరణ యందు ఉండిన విద్యార్థులు విశ్వసించడానికి ఎంతైనా కూడా సిద్ధంగా ఉంటారు.
1: In the same manner, if the teacher were to be full of conviction himself by way of putting into practice what he is communicating, certainly he'll be successful.
0: ముఖ్యంగా మీరు అధ్యాపకులు గుర్తించవలసినటువంటి విషయము, మీరు అధ్యాపకులము అనేటువంటి భావను మీరు పెట్టుకోకూడదు.
1: Now one essential thing that all the teachers should bear in mind is never have a thought that you are a teacher.
0: మేము కూడాను విద్యార్థులమే అనేటువంటి సత్యాన్ని మాత్రము మరవకూడదు.
1: Have this realization that we also are students.
0: కారణం ఏమనగా విద్యార్థులకు చెప్పవలసినటువంటి విషయాలను మనం అనేక గ్రంథముల యందు మనము చదువవలసి వస్తుంది.
1: Why you might ask, now whatever you wish to communicate to the students, you yourself garner and collect from various books.
0: మొట్టమొదట మనము అన్ని విషయములు తెలుసుకున్నప్పుడే కదా విద్యార్థులకు బోధించడానికి వీలవుతుంది.
1: Only when we ourselves have learnt everything are we in a position to communicate that to the student.
0: కనుక నీవు కూడాను నేర్చుకునేటువంటి స్థానంలో ఉండుట చేత నీవు కూడాను ఒక విద్యార్థియే.
1: So you are also in the position where you are learning things, so you are basically a student.
0: ఇంతే కాదు మన సత్యసాయి విద్యా వికాసమునందు అధ్యాపకులైనటువంటి యొక్క గురువులు అనేక విధములైనటువంటి తమకు తెలియనటువంటి గ్రంథములు కూడాను ఈనాడు పఠించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Not only this, the teachers associated with our organizational activities and all of them who take part in these classes, they are reading various books about which they know little.
0: ఈనాడు విద్యా బాల వికాస యొక్క అధ్యాపకులే మీరు కాకుండినా నిజముగా మీరు కూడాను భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత, ఉపనిషత్తులు ఇత్యాది గ్రంథములు మీరు చదివి ఉండేవారు కాదు.
1: Like for instance, if you had not become these Balvikas teachers, you too would not have made an attempt to study and learn what is contained in the Bharata, Bhagavata, the Upanishad and all the other sacred texts.
0: కనుక బాలవికాస్ యొక్క అధ్యాపకులుగా మీరు తయారు కావటం చేత మీకు ఈ విధమైనటువంటి ప్రాప్తి కూడా ఒకటి లభిస్తూ వస్తుండాలి.
1: సో బికాస్ యూ హావ్ బికమ్ బాలవికాస్ టీచర్ యు ఆర్ గివెన్ దిస్ ప్రాప్తి ఆఫ్ ది గుడ్ ఫార్చ్యూన్.
0: మీరు కూడాను మీకు తెలియనటువంటి విషయాలను ఎన్నిటినో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: బై ట్రైయింగ్ టు నో వాట్ యు యువర్ సెల్ఫ్ హావ్ నాట్ నోన్ ఆల్ దీస్ ఇయర్స్.
0: అయితే ఒక్కటి, వెలుగుతున్నటువంటి జ్యోతియే మిగిలినటువంటి జ్యోతులను వెలిగింప చేయడానికి అధికారంగా ఉంటుంటుంది.
1: బట్ దేర్స్ వన్ థింగ్ ఓవర్ హియర్. That candle, that flame, which is by itself glowing, has the right to light up other candles.
0: Kanuka adhyapakulu velugutunna jyoti vale undinappude chinna vidyarthulainatundi ee jyotulanu veliginchadaniki oka vidhamainatundi avakasam untuntadi.
1: So only when the teacher is like this glowing flame does he have the right to go and light up the flames of the students.
0: Meeru nirantaramu chaduvutundinappude ఈ యొక్క విద్యార్థులు కూడాను చెప్పడానికి కూడాను వీలవుతుంటారు.
1: ఓన్లీ వెన్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ఇన్సెంట్లీ పర్సూయింగ్ ది స్టడీ ఆఫ్ దీస్ డు యూ హ్యావ్ ఎ రైట్ టు టీచ్ అదర్స్.
0: కనుక మీరు కూడాను ఇంకా తెలియనటువంటి విషయాలను ఎన్నింటినో తెలుసుకున్నట్టు ప్రయత్నించాలి.
1: సో యూ ఆల్సో మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ థింగ్స్ అబౌట్ విచ్ యూ నో నథింగ్ నౌ.
0: నిజముగా ఈనాటి విద్యార్థులు ఎంతో సున్నితమైనటువంటి వారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ వెరీ టెండర్.
0: వారి యొక్క హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
1: దే హార్ట్స్ వెరీ ప్యూర్.
0: అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీని యందు మనము పవిత్రమైనటువంటి యొక్క బోధనలే చేయడానికి ప్రయత్నించాలి.
1: సో దాట్ విచ్ ఇస్ బేసికలీ ప్యూర్ అండ్ సేక్రెడ్ ట్రై టు గివ్ సంథింగ్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
0: కానీ ఈనాటి విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ జీతం కోసం మేము ఈ విధమైన పాటు పడుతున్నామని భావించవచ్చు.
1: బట్ దెన్ టుడే స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ మైట్ సే ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ ఎ సాలరీ వి ఆర్ డూయింగ్ దిస్ జాబ్.
0: కానీ మన బాల వికాస్ అధ్యాపకులంతా కూడాను జీవితం కోసం పాటు పడేటువంటి విద్యను బోధించాలి.
1: బట్ ఆర్ బాల్ వికాస్ టీచర్స్ షుడ్ ఆస్పైర్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్ యాజ్ సచ్ నాట్ ఫర్ జీతా ఆర్ సాలరీ.
0: మన యొక్క అధ్యాపకులు ఏ యొక్క ఫలితములు కూడా ఆశించి కానీ చేసేటువంటి యొక్క సేవలు కావు.
1: నౌ ఆర్ టీచర్స్ వాట్ ఎవర్ దే డూ ఇట్స్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రైయింగ్ టు డిరైవ్ సమ్ బెనిఫిట్.
0: వాళ్ళు ఒక్క ఆశని మాత్రమే ఆశించి చేస్తున్నారు.
1: దే హావ్ ఓన్లీ వన్ డిజైర్.
0: అదే దైవానుగ్రహం కావాలి.
1: అండ్ దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ దెమ్.
0: కనుక మనము ఏ విధమైనటువంటి త్యాగానికి మనం ప్రయత్నిస్తామో ఆ త్యాగం వలనే మనకు ఒక విధమైనటువంటి యోగం కూడాను ప్రాప్తిస్తుంది.
1: సో దాట్ విచ్ యూఆర్ ట్రైంగ్ టు సీక్ దిస్ సాక్రిఫైస్ దట్ యూఆర్ ఇండల్జింగ్ ఇన్ దట్ అల్టిమేట్లీ ఈస్ గోయింగ్ టు కన్ఫర్ ఆన్ యూ దిస్ యోగ.
0: ప్రేమ హృదయాలు కావాలి మీరు మొట్టమొదట.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్.
0: ప్రేమతోనే బోధించాలి.
1: With this medium of love, teach something.
0: ప్రేమతోనే శిక్షించాలి.
1: It's only through the medium of love should you punish also.
0: ప్రేమతోనే పిల్లలను పెంచాలి.
1: It's only through love that you must bring up children.
0: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకొని ఈ దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించండి.
1: So let this love be the guiding star and then reach out to the divine.
0: దేశములో నలుమూలల ముంచుకొని వస్తున్నటువంటి అశాంతిని కొంతవరకు మన యొక్క ప్రచార ప్రబోధముల చేతన లేక సాధనల చేతను దీనిని చల్లార్చడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆర్ అరౌండ్ us, this chaos and confusion that is generating, that's on the increase, try to arrest it through what we do.
0: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: Today's students are tomorrow's rulers.
0: జగత్తునికి వీరు మార్గదర్శకులు.
1: And to the entire world, they are the path finders.
0: కనుక మార్గదర్శకులైనటువంటి యొక్క ఈ విద్యార్థులకు చక్కని ఆదర్శవంతమైనటువంటి విద్యను మనం బోధించాలి.
1: దే ఆర్ ద వన్స్ హూ ఆర్ గోయింగ్ టు లీడ్ అదర్స్ అండ్ సచ్ పీపుల్ షుడ్ బి గివెన్.
0: విద్యార్థి లోకంలో ఈనాడు చెలరేగుతున్నటువంటి ఒక అలజడలంతా కూడాను చల్లార్చడానికి ఈ విద్యార్థులు అభివృద్ధి కావాలి.
1: షుడ్ బి గివెన్ ఎన్ ఐడియల్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ కెయాస్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఆన్ ద ఇంక్రీజ్ ఇన్ ద స్టూడెంట్ కమ్యూనిటీ.
0: ఉద్రేకాలకు లేక విప్లవాలకు గురి అయినటువంటి వారు విద్యార్థులు కారు.
1: దీస్ స్టూడెంట్స్ షుడ్ ట్రై అండ్ అసువేజ్ సచ్ టెండెన్సీస్. నౌ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ గివెన్ ఎ స్టేట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్.
0: ఎక్కడ విప్లవాలు ఉంటుందో అక్కడ ప్రశాంతిని చేకూర్చాలి నిజమైన విద్యార్థి.
1: త్రూ ఎడ్యుకేషన్ షుడ్ ట్రై అండ్ బ్రింగ్ అబౌట్ పీస్ వేర్ దేర్ ఇస్ కెయాస్ అండ్ రెవల్యూషన్.
0: కనుక ఇలాంటి విద్యార్థుల యొక్క తత్వము మనం ఎంతైనా అభివృద్ధి పరచడానికి చక్కని అవకాశం ఉంటుండాలి.
1: అండ్ టు జనరేట్ సచ్ అన్ అట్మాస్ఫియర్ వి హావ్ యాంపుల్ స్కోప్ హియర్.
0: అధ్యాపకులైనటువంటి వారు ఈనాడు లోకంలో మూడు రకములుగా ఉంటున్నారు.
1: నౌ వెన్ యూ లుక్ అట్ ద టీచింగ్ కమ్యూనిటీ ఆర్ ద టీచర్స్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్.
0: ఒకరు నిరంతరము విద్యార్థులపైన కంప్లైంట్ కంప్లైంట్ కంప్లైంట్ చేస్తుంటారు.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ టీచర్స్ కంటిన్యూస్లీ ఇండల్జెస్ ఇన్ కంప్లైనింగ్ అగెయిన్స్ట్ ద స్టూడెంట్స్.
0: ఇంకా రెండవ తరగతి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు.
1: ద సెకండ్ టైం స్పెండ్స్ హిస్ టైం ఆర్ ఇట్స్ టైం ఇన్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్.
0: మూడవ తరగతి వారు ఇన్స్పైర్ చేస్తారు.
1: ద థర్డ్ టైప్ ఆఫ్ టీచర్స్ ఇన్స్పైర్డ్.
0: కానీ మనము ఇన్స్పైర్ చేయడానికి అంత శక్తి లేకపోయినా గాని ఎక్స్ప్లెయిన్ అన్నా చేయండి, కానీ వాళ్లలో కంప్లైంట్ మాత్రం చేయకండి.
1: Now you may not be endowed with the caliber of inspiring others. At least try to explain, but don't indulge in complaining against them.
0: Manam top level ainatvanti anaga unnata sthayi ainatvanti inspire chesetvanti teachers ga kavali.
1: Now we should aspire to become teachers who would inspire the students.
0: Vaallu inka vinali inka vinali inka vinali ainatvanti utsaham vaallalo abhirudhi parchali.
1: We must teach them in such a way that they have this inborn enthusiasm developed further to listen to more and more from us.
0: Idi swartha tyagam chesinatvanti guruvulake sadhyam avutundi.
1: Now only those who have no trace of selfishness in them can they achieve this.
0: అధ్యాపకులారా, ప్రతి విద్యార్థికులను మీ కన్న కుమారుని వలె కన్న బిడ్డల వలె మీరు చూసుకోవాలి.
1: టీచర్స్ ట్రై టు లుక్ అపాన్ ఎవ్రీ చైల్డ్ యాజ్ యువర్ ఓన్ చైల్డ్.
0: నిజముగా మీ పుట్టిన బిడ్డలు కూడా ఇంత ప్రేమించరు, కానీ మీరు ప్రేమపుత్రులైనటువంటి ఈ విద్యార్థులు మిమ్మల్ని ఎంతో విశ్వసించి ప్రేమిస్తున్నారు.
1: ఇట్ మైట్ హ్యాపెన్ దట్ యువర్ ఓన్ చిల్డ్రన్ మే నాట్ లవ్ యూ సో మచ్ యాజ్ దీస్ చిల్డ్రన్ వేర్ దేర్ ఇస్ దిస్ బాండ్ ఆఫ్ లవ్ బిట్వీన్ యూ అండ్ దెమ్.
0: తల్లిదండ్రులకు కామపుత్రులు, మీకు ప్రేమపుత్రులు.
1: Now as far as the parents are concerned, these children are born of desire, whereas for you they are children of love.
0: Kanaka prema putrule pradhanamainatti varu.
1: So these children of love are the important ones.
0: Ilanti prema putrulaku premanu bodhinchi prema tattvanni jalajammi prema swaroopuluga tayaru chesetunte marganni meeru cheyabattali.
1: So on this children of love of yours, shower on them love, sprinkle on them these waters of love, and let everything of love sprout in them and further it and make them one of love.

0: చీకు చింత వీడి చిరునవ్వు చిందిన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టివాడు అతని గుండె పండినట్టివాడు
1: ఇఫ్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ టర్న్ నెగటివ్ వన్ నీడ్ నాట్ వేవర్ వన్ నీడ్ నాట్ బి డిప్రెస్డ్ వన్ షుడ్ గివ్ అప్ ద డౌట్ అండ్ యాంగ్జైటీ అండ్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ a smile on his face with all these troubles and problems, he is a realized one in his heart, a realized soul.
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara
1: embodiments of love, boys and girls, students.
0: Ekam seno sthitam jagat ee prapanchamandai kudanu ఏక అంశం పైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్స్ ఆన్ వన్ ప్రిన్సిపల్.
0: సూర్యుడే లేకుండిన సూర్యకిరణములే లేనట్టు ఆధారభూతుడైనటువంటి భగవంతుడే లేకుండిన జగత్తే లేదు.
1: జస్ట్ as you don't find the rays without the sun, you cannot expect the universe to sustain without the primordial basis.
0: Pushpam unnadi.
1: Here is a flower.
0: Cup unnadi.
1: Here the cup here.
0: Mic unnadi.
1: And the mic.
0: Kerchief unnadi.
1: So also a kerchief.
0: Pushpamunaku, cupunaku, micunaku, tumblers anaga handkerchief kudanu. Chivara bhagamu unnadi, unnadi, unnadi. అనేటువంటి పదము ప్రారంభమవుతుంది.
1: నో మ్యాటర్ ఎ ఫ్లవర్ బి దట్ బి ఎ కప్ ఎ మైక్ ఎ కర్చీఫ్ అట్ ద ఎండ్ వీ సే ఇట్ ఈజ్ ప్రెసెంట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈజ్ ప్రెసెంట్
0: పటమున్నది మఠమున్నది ఘటమున్నది జటమున్నది కాది ఈ పదములన్నింటికీ కడపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ పిక్చర్ There is a pot, there is a hill. At the end we say, it exists, it is in existence.
0: ఈ ఉన్నది అనేటువంటి ఉనికియే పరిపూర్ణమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని నిరూపిస్తుంది.
1: This existence proves the divinity in total.
0: భగవంతుని శక్తి కాని భగవంతుని యొక్క లీలలు కాని భగవంతుని యొక్క వేగము కాని భగవంతుని యొక్క ప్రకాశం కానీ ఒక పరిమితంతో కూడినటువంటిది కాదు.
1: ద పవర్ ద మిరకల్స్ ద ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: ఈ ప్రపంచమును పోషించే నిమిత్తమై ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమై ప్రపంచమును నిలబెట్టే నిమిత్తమై పంచభూతములు ఆధారమై నిలిచినవి.
1: The five elements sustain, protect, uphold the entire world.
0: అయితే ఈ పంచభూతములు యందు మొదటి భూతము భూమి.
1: Of the five elements, the first one is earth.
0: ఈ భూమి పైన అనేక పెద్ద పెద్ద పర్వతములు నదులు సముద్రము కొండలు పట్టణములు పల్లెలు అడవులు అనేక భారమైనటువంటి యొక్క స్వరూపములన్నీ కూడా ఆధారపడి ఉంటున్నది.
1: దిస్ ఎర్త్ హ్యాస్ మైటీ మౌంటైన్స్ రివర్స్ వాస్ట్ ఓషన్స్ సిటీ విలేజెస్ అండ్ ఫారెస్ట్.
0: ఇంత భారమైనటువంటి యొక్క భూతములు యందు మొదటి భూతము భూమి.
1: Of the five elements, the first one is earth.
0: ఈ భూమి పైన

0: ప్రకృతి పైన నిలచడానికి ఈ ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ ది కెపాసిటీ అండ్ ద లేటెంట్ పవర్ ఆఫ్ ద నేచర్ యాజ్ ఇట్ బేర్స్ ది హెవీ బర్డన్.
0: ఈ భూమికి అనంతమైనటువంటి శక్తులు కలవు.
1: Earth has got infinite power.
0: ఈ ప్రపంచమున ఏ యొక్క విషయమును మనం గుర్తిస్తూ ఉన్నాము ఆ సమస్త శక్తులు కూడాను ఈ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఉంటున్నవి.
1: All the powers that you recognize in the world are latent in this universe, the earth in particular.
0: ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు నిర్ణయించారు.
1: Scientists have decided that the earth revolves.
0: నిజముగా ఈ భూమి తిరుగుచున్నది.
1: Yes, truly speaking, it revolves.
0: ఈ భూమి తిరుగుచున్నప్పుడు ఈ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ఈ పర్వతములు కూడా తిరగాలి కదా.
1: Don't you think the mountains also have got to move because they are located on earth?
0: ఈ సముద్రము కూడా తిరగాలి కదా.
1: Should not the ocean also
0: ఈ అడవులు కూడా తిరగాలి.
1: So also the forest.
0: గ్రామములు తిరగాలి, పట్టణములు తిరగాలి, అన్ని తిరగాలి.
1: Cities and the villages, they should always be on the run and the move.
0: కాని ఇవి తిరగటం లేదు, భూమి మాత్రమే తిరుగుతున్నది.
1: They don't move, it's only earth that rotates.
0: అయితే ఈ అన్నింటినీ కూడా నువ్వు కాపాడుతూ, దీన్ని రక్షిస్తూ, దీనిని పోషిస్తూ జగత్తును నిలబెట్టినట్టుకు ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలగదు.
1: Earth has got special trait, special capacity for the protection, sustenance of all those that are present on it.
0: Railu atyanta vegamato parigettu untadi.
1: The train runs very fast at a high speed.
0: Ee railu pattala paina parigettu untadi.
1: It runs on the rails.
0: Kaani ee railu tho paatu pattalu kudunu parigettina prayanam chesetundi vaade yokka pranamulu egati avutayi.
1: If the rails on which the train runs fast also start moving, what will happen to those that board into the train?
0: Kaadu railu tirugutunnadi kaani pattalu tirigatam ledu.
1: The train runs fast but not the rails on which it moves.
0: Dinni vicharinchi chuchina railu aadeyamu pattalu aadharam.
1: Therefore the rails are the basis, the foundation, while the train is based on that.
0: Ee mic ikkada nilchindante deeniki aadharamu table.
1: The mic stands here on the table.
0: Ee table lekunda ఈ మైక్ నిలచడానికి వీలు కాదు.
1: Without the table, the mic can't stand there.
0: కనుక ఆధార ఆధేయముల రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So have to make an effort to know the relationship between the support and the supported.
0: కనుక భూమి అనేక విధములతో శక్తులతో కూడిన చేతనే ఈ జగత్తును రక్షిస్తూ పోషిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నది.
1: Because earth has got so many powers, it protects, it sustains and blesses all.
0: Vidyut shakti ee yokka bhoomi yende untunnadi.
1: You find electricity in earth.
0: Aakarshana shakti ee bhoomi yende untunnadi.
1: So also magnetism.
0: Laser shakti ee bhoomi yende untunnadi.
1: The laser power is in earth.
0: Video shakti ee bhoomi yende untunnadi.
1: So also the video power.
0: అన్ని కూడాను ఈ భూమి యందే ఉంటున్నవి.
1: ఆల్ పవర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్.
0: భూమి యందు లేనటువంటి శక్తి మరొక చోట లేదు.
1: దేర్ ఇస్ నో పవర్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్.
0: ఈ అనంతమైన అగాధమైన శక్తి కలగటం చేతనే ఈ భూమి ఇన్ని రకములైనటువంటి యొక్క వస్తువులకు ఆధారభూతమై నిలిచినది.
1: బికాస్ ఆఫ్ ద ఇన్ఫినిట్ వాస్ట్ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్స్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్, ఇట్ ఇస్ ఏబుల్ టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఆల్.
0: రెండవది జలం.
1: The second is water.
0: Manaku kanipinchina kanipinchakapoyina ee bhoomilo jalamu leni sthanam manaku chikkadu.
1: You may see or not, you don't find in any place where there is no water.
0: Jalamu sarvatra nindi untunnadi.
1: Water is present everywhere.
0: Ee jalame manavulu yokka jeevithanni ee jagatti yokka abhivruddini poshisthu untunnadi.
1: It is the water that sustains the life principle of the entire humanity.
0: Jalamu pranadharamainatvanti yokka padarthamu.
1: Water maintains life in general.
0: Jagat abhivruddiki mooladharamu.

0: It's the basis for the progress of the world.
1: ఇది జలము యొక్క స్వరూపము.
0: This is the form of water.
1: ఇంకా మూడవ భూతము,
0: the third element,
1: అగ్ని,
0: is fire.
1: ఈ అగ్ని ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదని ఎవరు నిర్ణయించలేరు.
0: Nobody can decide where fire is and where it is not. ప్రతి
1: మానవుని యొక్క దేహం నందు కూడాను జఠరాగ్నిగా మండుతూ ఉంటుంది.
0: In the human body, fire is present in the form of jataragni.
1: ఆ జఠరాగ్నియే లేకుండా ఈ దేహమునకు ఏమాత్రం కూడాను 98.5 ఈ హీట్ రాదు.
0: Without this latent fire in the body, you don't find normal temperature 98.4.
1: కనుకనే ప్రతి మానవుని యొక్క జఠం నందు కూడాను ఈ అగ్ని ఉండటం చేతనే దీనికి జఠరాగ్ని అని పేరు పెట్టారు.
0: As it is present in every human body, it is called jataragni.
1: జలమునందు కూడాను సముద్రమునందు కూడాను అగ్ని ఉంటున్నది.
0: There is fire in ocean.
1: దీనిని బడవాగ్ని అన్నారు.
0: Fire in the ocean is badabagni.
1: ఒక చెట్టునందు కూడాను అగ్ని ఉంటున్నది.
0: There is fire in a tree.
1: గాలితో చెట్టుకు కొమ్మ కొమ్మ రాసుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తున్నది.
0: As branches rub against each other, there
1: is fire. రాయి అందు కూడాను అగ్ని ఉంటున్నది.
0: There is fire.
1: రాయికి రాయి కొట్టుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: When you strike two stones, you find the fire.
1: ఈ విధంగా పరిశోధన చేస్తూ పోయినా అగ్ని లేని స్థానం కూడాను జగత్తులో కానరాదు.
0: Investigations will show you that there's no place where there's no fire.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్క భూతమునందు కూడాను ఈ భగవత్ శక్తులను మనం విచారించి చూచినప్పుడు సర్వత్రా ఉంటున్నటువంటివి, సర్వశక్తిమయమైనటువంటిది, సర్వజ్ఞమైనటువంటిది.
0: Therefore, the divine power is all pervasive, all powerful.
1: అట్టి భగవత్ భూతములకే ఇంత శక్తి ఉండినప్పుడు భగవంతుడు ఇంకెంత శక్తివంతుడో మీరు విచారించవచ్చు.
0: You can find out for yourself, when the five elements creation are so powerful, the creator must have been much more.
1: ఇంకా ఆకాశం ఉంటున్నది.
0: Then there lies the sky, the space.
1: ఈ ఆకాశమునకు ఒక పరిమితమే లేదు.
0: It has no limit.
1: ఈ ఆకాశమునకు అన్నింటికీ ఆధారమైనటువంటిదే ఆకాశము.
0: And it is the space which is the basis for all of the elements.
1: అక్కడ నుండి ఏ శబ్దం కూడాను ప్రారంభమవుతుంది.
0: Sound comes out of the space.
1: అక్కడ నుండి ఏ వాయువు ప్రారంభమవుతుంది.
0: So also air.
1: కనుకనే సర్వాధారమైనటువంటిది ఈ ఆకాశము.
0: Therefore the sky, the space is the
1: సమస్త భూతములకు ఆధారమైనటువంటిది ఆకాశము.
0: It is an ideal for all of the elements.
1: సమస్త భూతములు కూడాను ఆవిర్భవించినటువంటిది ఆకాశం నుండి.
0: In fact, all elements arise out of the space.
1: ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ పోయినప్పుడు పంచభూతములు యందు లేనటువంటి యొక్క పరమతత్వము మరి దేని యందు కానరాదు.
0: దేర్ఫోర్ ద సుప్రీం పవర్ ప్రజెంట్ ఇన్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈస్ నోవేర్ ఎల్స్.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతములు మహాశక్తి స్వరూపమై నిండి ఉన్నవి.
0: దేర్ఫోర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎ గ్రాండ్ మైటీ వే.
1: ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఏదో ఒక విధమైనటువంటి శక్తి మనకంటే వెలుపల ఉన్నది అనేటువంటి ఒక అనుమానం చేత దాన్ని వెతుకుతూ పోతున్నాడు.
0: We are not able to understand this infinite power within every one of us and expect it outside and in search of it.
1: Bhuta bhavishyattu vartamanamulu kodanu gurtinchinatvanti bhagavat tattvamunaku ee shaktulu okka anu maatramainatuntivi.
0: For the divine who knows the past, the present and future, these powers are nothing.
1: Kanuka సర్వజ్ఞుడైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ నేచర్ ఆఫ్ గాడ్.
1: జగత్తంతా కూడాను ఈ పంచభూతముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ ప్రపంచం శూన్యమే.
0: జస్ట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఎంప్టీనెస్. If one of the elements are missing,
1: మానవునికి కనిపించినను కనిపించకపోయినా కూడాను ఈ భూతములు సర్వత్రా తన చుట్టూనే ఉంటున్నవి.
0: You may see or not, the five elements are present everywhere.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: గాలి ఎక్కడ ఉన్నదని ప్రశ్నించినప్పుడు,
0: if you put a question, where is air?
1: సరైన జవాబు రావటం లేదు.
0: We don't get proper answer.
1: సర్వత్రా ఉంటున్నది.
0: It is everywhere.
1: నీ చుట్టూ ఉన్నదంతా కూడాను గాలియే.
0: It's air that is around you.
1: ఆ గాలియే లేకుండా నీవే లేవు.
0: Without air you cannot live.
1: కనుక నీవు ఉండడానికి ఏ గాలి నీకు ఆధారమై ఉంటుందో ఆ గాలి నీ చుట్టూనే ఉంటున్నది.
0: ది ఎయిర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సస్టెనెన్స్ విచ్ ఇస్ అరౌండ్ యూ.
1: కానీ కంటికి కనిపించదు,
0: యు డోంట్ సీ,
1: చేతికి లభించదు, చిక్కదు,
0: యు కాంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: చేతికి చిక్కని కంటికి కనిపించినటువంటి ఒక శక్తి నీ చుట్టూ ఉంటున్నది.
0: ద పవర్ విచ్ కాంట్ బి కాట్ హోల్డ్ విత్ ద హ్యాండ్ నాట్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ అరౌండ్ యూ.
1: సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ డివైన్ పవర్.
1: అంతా ఏదో తన యందే ఉంటున్నదని, తన శక్తి ద్వారా, తన విద్య ద్వారా, తన భుజబలం ద్వారా, తన బుద్ధిబలం ద్వారా సాధిస్తూ ఉంటున్నానని అహంకారములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ హీ టేక్స్ టు క్రెడిట్ టు హిమ్సెల్ఫ్ దట్ ఆల్ హిస్ అచీవ్మెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ ద ఫిజికల్ పవర్.
1: కనుక పుట్టినప్పటి నుంచి కూడాను, గిట్టున్నంత వరకు కూడాను మానవుని అడుగడుగున క్షణ క్షణమున కణ కణమును కూడాను రక్షించేటువంటిది దైవత్వమే.
0: From womb to the tomb, at every point of time, at every step, it is the divinity that safeguards the life.
1: తనను తాను రక్షించుకునేటువంటి శక్తి ఎవని ఎందుకుడను లేదు.
0: No one has got any power to protect one's own self.
1: ఒక దైవాధారమైనటువంటి ఒక శక్తి దీనికి కూడినప్పుడే తాను రక్షించుకోగలుగుతున్నాడు.
0: With God's support and power, one is able to protect one's own self.
1: దీన్ని ఫ్రీ విల్ అన్నారు.
0: This is called free will.
1: ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్క దైవత్వమునందు తప్ప, ఈ పంచభూతముల యందు తప్ప మరొక దాని యందు కనిపించదు.
0: ఫ్రీ విల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఓన్లీ అండ్ నోవేర్.
1: కనుక ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ ఫ్రీ విల్, స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి యొక్క మానవత్వము దైవత్వమే మూలాధారమైన సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: The free will, which is in the form of divine principle in man, is primordial principle as the basis.
1: దైవము ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతేకొన్ను జగత్ సత్యమ నిమిత్తమే చెప్తున్నాడు, కానీ తన నిమిత్తము కాదు.
0: Whatever God thinks, says and does, it's only for the welfare of the world, not for himself.
1: దైవం అనగా స్వార్థరహితమైనటువంటి యొక్క స్థితియే దైవము.
0: God is selfless.
1: ఏ కించిత్ భాగము కూడా అతనికి ఏమాత్రము స్వార్థం కనిపించదు.
0: There's no fraction of selfishness in him.
1: ఏ యొక్క పని చేసినప్పటికీ జగత్ నిమిత్తమే చేస్తుంటాడు.
0: He does everything for the progress of humanity.
1: సూర్యోదయం జరుగుతుండాలి.
0: You find sunrise.
1: సూర్యాస్తమం జరుగుతుండాలి.
0: ఆల్సో సన్ సెట్.
1: ఈ సూర్యునికి కలిగేటువంటి లాభం ఏమిటి?
0: వాట్ ఇస్ ది బెనిఫిట్ దట్ సన్ గెట్స్ అవుట్ ఆఫ్ దిస్?
1: కాదు కాదు, సూర్యోదయం చేత పగలు ప్రారంభమవుతుండాలి.
0: విత్ ది సన్ రైజ్ వి హావ్ డే టైం.
1: పగలు లోపల ప్రజలు తమ తమ పనులు తాము గావించుకోగలుగుతున్నారు.
0: డ్యూరింగ్ డే టైం వి అటెండ్ టు అవర్ జాబ్.
1: పగలంతా ఇప్పుడు శ్రమపడి అరిసిపోయినటువంటి ఈ దేహమునకు రాత్రి సూర్యాస్తమైనటువంటిది విశ్రాంతిని అందిస్తుంటుండాలి.
0: ద బాడీ దట్ స్ట్రెయిన్స్ అండ్ స్ట్రగుల్స్ డ్యూరింగ్ ద డే టైం విల్ టేక్ రెస్ట్ ఇన్ ద నైట్ టైం యాజ్ సన్ సెట్స్.
1: కనుక ఈ పనులు జరిపించడానికి, దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
0: Who is responsible for the maintenance of
1: ee suryodayame suryastame lekunna neeke maatram kuda nu kaalam jaragadu.
0: Without sunrise and sunset day will not pass on.
1: Adhe vidham gane prati chinna vishayam nandu kuda nu daivam emi sankalpinchina emi chesina anta kuda nu prajakshema nimittame chestuntadu.
0: If you observe and investigate that way, you will understand that every act of God is for the benefit of all.
1: ఆదాయం కాని, దైవం కలిగేటువంటి యొక్క సుఖం కాని ఏమాత్రము గుర్తించడు.
0: By these acts, God is not benefited nor personally profited.
1: ఏది చేసినప్పటికీ ప్రజల కోసమే.
0: Whatever he does, it is for humanity.
1: నరసింహమూర్తి చెప్పాడు.
0: నరసింహమూర్తి said.
1: కస్తూరి అడిగినప్పుడు, స్వామి ఈ విధంగా మీరు మిద్ది పైన పరిగెత్తిపోయి కింద పడినప్పుడు ఈ దేహం ఏ గతి అవుతుంది అన్నాడు.
0: నరసింహమూర్తి నారేటెడ్ వెన్ కస్తూరి సెడ్ స్వామి వెన్ యు ఫాల్ డౌన్ ఫ్రమ్ ది స్టెప్స్ వాట్ విల్ హ్యాపెన్ టు ది బాడీ.
1: ఎవరి కోసం వచ్చింది ఈ దేహం?
0: ఫర్ హూ సేక్ ది బాడీ హస్ కమ్.
1: వారి కోసమే పోతుంది ఈ దేహం.
0: ది బాడీ విల్ వానిష్ ఫర్ హ్యూమానిటీ.
1: కనుకనే దేహాభిమానము లేనటువంటిదే దైవత్వము.
0: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానంతో కూడటమే జీవత్వము.
0: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ హ్యూమన్.
1: ఈ దేహాభిమానంతో కూడిన జీవతత్వానికి ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు.
0: human who has got the body attachment will pass through the troubles.
1: ఏహాబు మానము లేదు కనుకని ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
0: Since God has no body attachment, he is not bothered
1: by anything.
0: Many things do happen to the body.
1: ఎవరి కోసం జరుగుతున్నాయి?
0: For whose sake?
1: దేహ నిమిత్తమే కాదు.
0: Not for the body.
1: లోకక్షేమ నిమిత్తమే జరుగుతూ ఉంటాయి.
0: It is for the welfare of the world.
1: పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినీలు చాలా మంచివారు.
0: Boys and girls, students, they are very good.
1: ఏ చిన్న పని చేసినప్పటికీ స్వామికి సంతోషం కలిగించాలి.
0: What a small thing they do, they want to please the Swami.
1: సంతోషమునకు తృప్తి కలిగించాలి.
0: That Swami should be pleased and
1: satisfied. అనేటువంటి పూర్ణ హృదయంతో వీరు ఈ యొక్క ఆటల పాటలు యందు ప్రవేశిస్తూ ఉంటారు.
0: Students do everything. They take to sports and games to satisfy and please Swami.
1: అది నాకు బాగా తెలుసును.
0: Bhagavan knows it well.
1: అయితే,
0: however,
1: స్వామి ప్రీతి నిమిత్తమే మేము చేయాలి, స్వామి ఆనంద నిమిత్తమే మేము చేయాలి, స్వామి తృప్తి నిమిత్తమే మేము చేయాలి అని ఆశిస్తున్నారే కానీ స్వామికి ఏది తృప్తి, ఏది ఆనందం అందిస్తుంది, ఏది సరైనటువంటి యొక్క సుఖాన్ని చేకూరుస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: యూ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ స్వామి, టు సాటిస్ఫై స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ, బట్ యూ హ్యావ్ నాట్ పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ఇట్ దట్ ప్లీజెస్ హిమ్, వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: మీరు సాహసం చేత అగ్నిలో దుమికితే అది స్వామికి తృప్తియా?
0: Out of courage you may jump into the fire. Will it make Swami happy?
1: మీరు సాహసం చేత ఒక లారీ పై నుంచి క్రిందికి దుమికితే అది స్వామికి తృప్తియా?
0: As an act of bravery you jump from the top of the lorry.
1: మోటార్‌సైకిల్స్ వేసుకొని ఒకరిపైన ఒకరు ఎగురుతూ ఒకరిని ఒకరు జయిస్తూ ఒక 10-20 మంది పైన దాటిపోయినప్పుడు అది మీ సాహసం కానీ స్వామికి తృప్తియా?
0: On motorcycles you do so many stunts and feats. Jumping over 20 people lying on the ground, will it make Swami happy?
1: మీరు సుఖంగా ఉండాలి.
0: You should be happy.
1: ప్రేక్షకులు సుఖంగా ఉండాలి.
0: Also the audience.
1: అందరికీ ఆనందం అందించేటువంటిదిగా ఉండాలి.
0: Everybody should be happy by witnessing the show.
1: నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నారు.
0: So he is only one of the redeemed soul who would not hurt himself nor hurt others.
1: మీరు సుఖంగా ఉండాలి.
0: You should be happy.
1: మీరు తగినటువంటి క్షేమంగా ఉండాలి.
0: You should be secure.
1: మీ నుంచి ఇతరులు కూడాను ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ఉంటుండాలి.
0: No one should be put to suffering.
1: అలాంటి దానిని నేను ఆశిస్తూ ఉంటాను.
0: That's what Swami wants.
1: అంతేకాని మీరు గొప్పగా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలు నాకు ఆనందం కాదు.
0: This exhibitionism show will never make Swami happy.
1: నిదర్శన నాకు ఆనందం.
0: It's only the nidarshana, the proof that is important.
1: మీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో ఏ చిన్న కార్యం చేసినా నాకు ఆనందమే.
0: Wholeheartedly full of love, whatever you may do, that will make Swami happy.
1: నాకు 6 నెలల నుంచి చక్కగా తెలుసు.
0: Bhagavan knows pretty well for the last 6 months.
1: ఈ ప్రమాధి నామ సంవత్సరం రాబోతుండాది.
0: Pramadhi year is advancing.
1: కనుక ఇది ఫస్ట్ నెల జనవరి.
0: This is 1st of January.
1: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంటాడు.
0: ఇఫ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్
1: ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ నూతన సంవత్సరం లోపల మీరు సుఖశాంతులతో ఆనంద సౌభాగ్యములతో మీరు వర్ధిల్లినప్పుడు జీవితం అంతా కూడా సుఖశాంతులతోనే ఉంటుంటాది.
0: ఇఫ్ యూ బిగిన్ ది న్యూ ఇయర్ ఇన్ ఆల్ సేఫ్టీ, పీస్, ప్లెజర్ అండ్ బ్లెస్, they are assured for the rest of the year.
1: కనుక నేను బెంగళూరు నుంచి వచ్చే సమయంలోనే వార్డెన్కి చెప్పాను.
0: సో భగవాన్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్
1: బెంగళూరు, ఆ కారణం వేరు కారణంగా వారు భావిస్తున్నారు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు.
0: There may be many reasons for Swami's decision.
1: నేను కారణాలను లెక్క చేయను.
0: భగవాన్ ఇస్ నాట్ బాదర్డ్.
1: కార్యమే నా లక్ష్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ యాక్ట్ దట్స్ మోర్ ఇంపార్టెంట్.
1: స్పోర్ట్స్ తీసుకుని రావద్దు అన్నాడు.
0: హి సెడ్ వి డోంట్ హావ్ స్పోర్ట్స్ దిస్ ఇయర్.
1: ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కి చెప్పాను.
0: భగవాన్ రీచింగ్ దిస్ ప్లేస్ టోల్డ్ వైస్ ఛాన్సలర్,
1: మీకు కాలేజీకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఉంటుంటుంది, టెన్నిస్ ఉంటుంటుంది, వాలీబాల్ ఉంటుంది, సుగ్రీవు బాల్ ఉంటుంది, ఎంఎంఓ బాల్ అంతా ఉంటాయి. ఇవన్నీ వారు ఆడుకోని
0: లెట్ ఆల్ యువర్ బాయ్స్ ప్లే డిఫరెంట్ గేమ్స్ లైక్ వాలీబాల్, బ్యాడ్మింటన్.
1: గేమ్స్ లో నేను ఏమాత్రం ప్రవేశించను. నేనేమాత్రము ప్రవేశించను.
0: బట్ ఐ డోంట్ ఇంటర్ఫేర్.
1: అందులో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదము సంభవించకుండా చూసుకోవాలి.
0: బట్ నో వన్ షుడ్ అండర్టేక్ ఎనీ డేంజరస్ దిస్.
1: కానీ 11వ తేదీ మాత్రము ఈ ప్రజల యొక్క ప్రదర్శన నిమిత్తమే మీరు చేసేటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
0: బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ 11th ఆఫ్ జనవరి వెన్ యూ పుట్ అప్ యువర్ ప్రోగ్రామ్.
1: కానీ పిల్లలు, లేత హృదయులు, పవిత్రమైన భావం చేత, దివ్యమైన ప్రేమ చేత, స్వామి పని ఉన్నటువంటి ఒక అభిమానం చేత స్వామిని సంతోష పెట్టాలని ఇన్నిన్నో చేయాలని ప్లాన్ వేశారు.
0: స్టూడెంట్స్ ఆర్ టెండర్ హార్టెడ్, సీక్రెట్ హార్టెడ్ విత్ డివైన్ లవ్. దే వాంట్ టు ప్లీజ్ స్వామి, మేక్ స్వామి హ్యాపీ.
1: కానీ ముందు కొంత పెద్ద ప్రమాదం జరుగుతుండదని నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ వెల్ ఏ గ్రేట్ డేంజర్ దట్ లైస్ అహెడ్.
1: కానీ చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిలో లేరు.
0: బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లిసన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టోల్డ్.
1: వారికి పూర్తి తెలియనప్పుడు నేను చెప్పే ప్రయోజనం ఏమిటి?
0: వెన్ దే ఆర్ ఇన్ టోటల్ ఇగ్నోరెన్స్ వాట్ ఇస్ ది ఫలం?
1: ఏదైనా అనుభవించిన తర్వాతనే వారికి అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదు.
0: దే విల్ నో ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ మియర్లీ బై బీయింగ్ టోల్డ్.
1: అది కూడాను ఈనాడు ఈ క్షణం వరకు కూడా వారికి కూడా తెలియదు.
0: దే డోంట్ నో టిల్ దిస్ మోమెంట్.
1: స్పోర్ట్స్ అంతా చాలా దిగ్విజయంగా జరిగిపోయినాయన్నారు.
0: They said that sports ended up in a thumping grand success.
1: Santoshame digvijayam kavatame santoshamu.
0: Thumping success makes you happy.
1: Kaani pillalu baaga chesaru.
0: Students have done well.
1: Evaravu shaktyanusaram varu anni vidhalu kodina shaktini upayogapetti andariki aanandanni andincharu.
0: Basing on their own capacities and talents, they made everybody happy.
1: Nena compound lopala dwaramlo praveshinchanu.
0: Bhagavan stepped into the campus.
1: Praveshinchetappudiki
0: there
1: రెండు లారీలు కనిపించాయి.
0: భగవాన్ సార్ టూ లారీస్ దేర్.
1: అక్కడ కనిపించేటప్పటికి నాకు ఆ ప్రమాదం జరగబోయేటువంటి స్థితి నాకు అర్థమైంది.
0: ఇమ్మీడియట్లీ భగవాన్ కుడ్ గ్రాస్ప్ ద డేంజర్ అహెడ్.
1: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ను విరమించండి అన్నాను.
0: అండ్ భగవాన్ కమాండెడ్ లేడీస్ టు స్టాప్ ద బ్యాండ్.
1: మగ పిల్లలు వస్తున్నారు.
0: దెన్ బాయ్స్ వర్ అప్రోచ్.
1: దీనికి ఎవరు కారకులు కాదు.
0: నో వన్ ఇస్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్. వీరు అనుకుంటారు,
1: కానీ వాడు వీరు వీరు అని కాదు. కానీ జరగవలసింది జరిగే తీరాలి.
0: యూ బ్లేమ్ సో అండ్ సో, నో వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ ఇస్ షుడ్ టు హ్యాపెన్.
1: రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
0: యూ మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ద సఫరింగ్ ఇఫ్ యు ఆర్
1: భోగన్మాన. దేహం ఈ విధం నన్ను పోషించి రక్షించిన.
0: యూ మే ప్రొటెక్ట్ ద బాడీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: జరగవలసింది ఎంతైనా జరుగుతుంటారు.
0: What is bound to happen is.
1: ఎంతమంది చక్రవర్తులు లేరు, ఎంతమంది రాజులు లేరు, వీళ్ళందరూ కూడా తన దేహాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా కానీ అవి సంభవిస్తుండదా?
0: Have you not noticed emperors and kings who wanted to save God and protect their life? Are they alive today?
1: కనుక జరగవలసిన జరుగుతూనే ఉంటుంటాయి.
0: So what is sure to happen will happen.
1: అయితే దానికి మనం గురి కాకుండా తప్పించుకోవాలి.
0: But one should find an escape out of it.
1: ఆ చూచేటప్పటికి లారీ చూచాను.
0: భగవాన్ saw the lorry there.
1: ఇదేదో స్పోర్ట్స్ కోసం తెచ్చినట్టుగా ఉంటుందని.
0: దే బ్రాట్ ద లారీ ఫర్ స్పోర్ట్స్ మీట్.
1: దానిపైన అంతా కట్టి పెట్టారు పెద్దగా.
0: దే హావ్ సో మెనీ స్కాఫోల్డింగ్స్ ఆన్ ది లారీ.
1: దానిపైన ఎక్కి వారు ఏదో కొన్ని కసరత్తులు చేస్తూ వచ్చారు.
0: దే వాంట్ టు క్లైంబ్ అప్ ఆన్ ద స్కాఫోల్డింగ్ ఆన్ ద లారీ.
1: ఆ సమయంలో ఒక్కటి ఊడిపోయే స్థితిలో ఉంటుండాలి.
0: అండ్ వన్ వాజ్ అబౌట్ టు ఫాల్.
1: అంత ఎత్తు నుంచి వాడు కింద పడేటప్పటికి ఇట్ట పడేటప్పటికి తల స్పైనల్ కాలం దెబ్బ తగిలిపోతుంది.
0: ఇఫ్ దాట్ బాయ్ ఇస్ టు ఫాల్ ఫ్రమ్ దాట్ టాప్ naturally he'll have his backbone and the head totally broken.
1: ఒక వారమునకు ముందుగా ఒక పిల్లవాడు పడి స్పైనల్ కాలం విరిగి ఇప్పటి కూడాను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో ఉంటున్నాడు.
0: ప్రయర్ టు దట్ వన్ బాయ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్ అండ్ హ్యాడ్ హిస్ స్పైనల్ కాలమ్ బ్రోకెన్ నౌ
1: స్పైనల్ కాలమ్ ఎవరు కూడా చెక్ చేయడానికి వీలు కాదు.
0: అండ్ వెన్ స్పైనల్ కాలమ్ ఇస్ ఫ్రాక్చర్డ్ నన్ కెన్ కరెక్ట్ ఇట్.
1: ఇలాంటి ప్రమాదం సంభవించకూడదని నేను సంకల్పించుకున్నాను.
0: భగవాన్ డిసైడెడ్ టు ప్రివెంట్ ద డేంజర్.
1: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
0: Boys should be safe and secure.
1: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: త్వరగా పిల్లలు క్షేమంగా ఉంటేనే నాకు క్షేమం.
0: When boys are secure, Bhagavan.
1: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
0: When students are happy, Bhagavan.
1: ఆ పడిపోయినటువంటి పిల్లలు తక్షణమే నేను వ్యాన్ ఇచ్చేసేసి, అంబులెన్స్ వ్యాన్ ఇచ్చేసి, 10,000 రూపాయలు ఇచ్చేసి తక్షణమే బెంగళూరు పంపించాను.
0: As the boy fell from this top, Bhagavan sent an ambulance and 10,000 rupees.
1: తల్లిదండ్రులు వచ్చారు.
0: Parents came.
1: ఆ తల్లిదండ్రులు పడిన ఆనందము ఇంత అంత అని చెప్పలేము.
0: You cannot describe the happiness, the joy of the parents.
1: ఏ తల్లిదండ్రులు చేయగలరు ఇంత సహాయం?
0: which parent can do, render such help.
1: అక్కడికి పోయాడు, మా డాక్టర్ని కూడా వెంట పంపించాను.
0: భగవాన్ సెండ్ ద డాక్టర్ ఆల్సో.
1: డాక్టర్ చెప్పాడు, అతను పండుకోవడానికి కూర్చోవడానికి వీలు కాదు, స్పైనల్ కాలం ఇదైంది అన్నాడు.
0: డాక్టర్ సెడ్ ద స్పైనల్ కాలం బ్రోక్, ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఏమి యోచించవద్దు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి.
0: భగవాన్ సెడ్ యూ జస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
1: వెళ్ళినాడు.
0: ఈవెంట్
1: వెళ్లేటప్పటికి ఏమైపోయిందో, ఆ హాస్పిటల్ దగ్గర దిగేటప్పటికి కూర్చున్నాడు.
0: బై ది టైమ్ హీ రీచ్డ్ ద హాస్పిటల్ హీ సాట్ దేర్.
1: తర్వాత హాస్పిటల్ పోయిన తర్వాత బెడ్ పైన కూడా కూర్చున్నాడు.
0: ద బాయ్ కుడ్ సిట్ ఆన్ బెడ్ ఇన్ ద హాస్పిటల్.
1: ఇక్కడి నుంచి ఇక్కడికి కాన్షియస్ వచ్చింది.
0: అండ్ హీ కుడ్ హావ్ కాన్షియస్ రైట్ ఫ్రమ్ ద
1: తిరిగి అక్కడి నుంచి కిందికి కూడా వచ్చేసేసింది.
0: అండ్ హీ కుడ్ ఫీల్ ద సెన్స్ ఆఫ్ టచ్.
1: అన్ని చక్కగా జరుగుతూ వచ్చేసాయి.
0: అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్.
1: ఏమీ ప్రమాదం లేదు.
0: నో డేంజర్.
1: కారణం,
0: రీజన్,
1: దయానుగ్రహములు దండిగా ఉండటం చేతనే ఈ విధంగా రక్షింపబడుతూ వస్తుంటారు.
0: బికాస్ ఆఫ్ బౌంటియస్ ఇన్ఫినిట్ గాడ్స్ గ్రేస్ హీ వాస్ ప్రొటెక్టెడ్.
1: నేను అక్కడ నిలిపాను.
0: భగవాన్ స్టాప్ దేర్.
1: పాపం శ్రీనివాస్ కూడా చాలా ప్రేమతో భక్తితో శ్రద్ధతో చేస్తూ వచ్చాడు.
0: శ్రీనివాస్ ఆల్సో వాస్ డూయింగ్ విత్ ఆల్ సిన్సెరిటీ అండ్ డివోషన్.
1: పిల్లల్ని పంపాలని, తిరిగి కొత్త బ్యాండ్ వాడు రావాలని, వారికి ఛాన్స్ ఇవ్వాలని నేను ఆశించాను.
0: భగవాన్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద ఛాన్స్ టు ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్యాండ్.
1: నా యొక్క సుఖము, నా యొక్క ఆనందం నేను ఎప్పుడు యోచించను.
0: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హిస్ పర్సనల్
1: హ్యాపీనెస్. డిసప్పాయింట్ కాకూడదు.
0: దట్ బాయ్ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్.
1: పిల్లలకి ఏ విధమైనటువంటి అనానుకూలములు సంభవించకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఫేస్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్.
1: వాళ్ళందరూ వచ్చి సిద్ధంగా నిల్చుకున్నారు.
0: స్టూడెంట్స్ వర్ రెడీ.
1: ఆ ప్రక్కనే నేను ముందు రోజే చెప్పాను జరుగుతుంది అని.
0: భగవాన్ సెడ్ ఏ డే బిఫోర్ దట్.
1: నలుగురు పిల్లల్ని లోపల పిలిచాను.
0: భగవాన్ కాల్డ్ ఫోర్ బాయ్స్ ఇన్ సైడ్.
1: బాయ్స్, మీరు నా జీప్ చుట్టూ ఉండాలి అన్నాను.
0: బాయ్స్, యు సరౌండ్ ద జీప్ వేర్ ఐ స్టాండ్.
1: ఎక్కడ కూడా మీరు కదలకూడదు అన్నాను.
0: డోంట్ మూవ్ ఎనీవేర్.
1: కానీ అక్కడ పోయి చూసేటికి ఆ పిల్లలు ఎవరు లేరు.
0: బై ఎగ్జాక్ట్ అట్ ద స్పాట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ నోటీస్డ్.
1: చెప్పారు, మాకు స్టేజ్ పైన సర్వింగ్ పని ఉంటుండదు కదా అన్నారు.
0: దే సెడ్ వి హావ్ గాట్ సమ్ సర్వింగ్ డ్యూటీ.
1: ఈ మార్చింగ్ అంతా జరిగిన తర్వాత,
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది మార్చింగ్,
1: ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్,
1: తర్వాత నీవు స్టేజ్ పైన నీవు సర్వ్ చేయొచ్చు, కానీ అంతవరకు ఏం చేయగలరు, కాబట్టి కారు దగ్గర ఉండాలా.
0: భగవాన్ సెడ్ యూ కెన్ అటెండ్ టు యువర్ జాబ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్టర్ ది సెరిమోనియల్.
1: కానీ వారు కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఉండినటువంటి పిల్లలు.
0: దే ఆర్ ఆల్సో ఫుల్
1: ఆఫ్ ఎవరి ఎందుకు కించిత్ దోషం లేదు.
0: నో మిస్టేక్ ఇన్ ఎనీ వాడి.
1: కావాలని ఎవరు కూడా చేయడానికి పూనుకోరు.
0: నో వన్ ఇస్ ప్రిపేర్ టు డూ విల్.
1: స్వామి అంటే పిల్లలందరికీ ప్రాణము.
0: బాయ్స్ టేక్ భగవాన్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
1: అలాంటి సమయం లోపల నేను తక్షణమే శ్రీనివాస్ స్టాప్ చేయన్నాను.
0: భగవాన్ కమాండెడ్ శ్రీనివాస్ స్టాప్ ద వెహికల్ నౌ.
1: చేశాడు.
0: హి డిడ్ సో.
1: నేను లేచాను.
0: భగవాన్ గాట్ అప్.
1: లేచి వైస్ ఛాన్సలర్ వచ్చాడు.
0: వైస్ ఛాన్సలర్ కేమ్ దేర్.
1: అతన్ని పిలిపించి మాట్లాడాలనుకునే లోపల తాను ఏమైపోయింది, అదంతా ఒక మాయ.
0: ఇట్ వాస్ ఆల్ డెల్యూషన్, ఏ మాయ.
1: ఒక కాలు కిందనే ఉంటుండాలి భూమి పైన.
0: వన్ ఫుట్ వాస్ జస్ట్ ఆన్.
1: ఇంకొక కాలు ఏదో బ్రేక్ వస్తారనుకున్నాడో ఏమొత్తుకున్నాడు, క్లచ్ వచ్చేసాడు.
0: One was on the ground, another he wanted to apply the brake and pressed it.
1: ఉన్నటువంటి వాడు ఒక్క తూరి స్పీడ్ అయిపోయినకే పడిపోయాడు.
0: Because of this fast speed, immediately fell.
1: అందరూ ఉంటున్నారు, ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
0: భగవాన్ టుక్ కేర్ దట్ ఇట్ విల్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ఎనీ.
1: ఎంతమంది స్టెప్స్ పైన కూర్చున్నారు ఆడవారు మగవారు.
0: బికాస్ మెనీ ఆర్ దేర్ ఆన్ ద స్టెప్స్ దేర్.
1: ఎంతమంది చుట్టూ ఉంటున్నారు.
0: మెనీ అరౌండ్.
1: ఏదో నేను కూర్చున్నట్టుగా కూర్చున్నాను.
0: జస్ట్ స్వామి pretend as if you are seated.
1: అప్పుడు నా స్పైనల్ కాలంకు, నా తలకు, చేతికి పెద్ద ప్రమాదం జరిగింది.
0: Then the spinal column, the hand and the head of Bhagavan were damaged.
1: నాకు జరిగింది.
0: What the boy was to face was taken over by Bhagavan.
1: వైస్ ఛాన్సలర్ చూస్తున్నాడు, ఏం స్వామి లేకుండా పోతున్నాడే, ఏం చేయాలి ఏం చేయాలని చాలా బాధపడుతున్నాడు.
0: వైస్ ఛాన్సలర్ వాస్ దేర్ థింకింగ్ వై స్వామి sat here, how is that he is not able to get up.
1: ఈ సమయంలో నేను ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషము, ఎంతమందికో ప్రమాదం జరుగుతుంది. తక్క నేను తలుచుకున్నాను, దేహాన్ని మర్చిపోయాను, లేచాను.
0: భగవాన్ ఇమీడియట్లీ విల్డ్ ఎనీ డిలే విల్ పుట్ ఫర్దర్ డేంజర్ అండ్ హీ ఇమీడియట్లీ గాట్
1: అందరికీ ఆనందంతో కూడా చేతులు ఊపుతూ వచ్చాను.
0: అండ్ భగవాన్ స్టార్టెడ్ వేవింగ్ హిస్ హ్యాండ్ టు ద క్రౌడ్స్.
1: ఈ చెయ్యి కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
0: The hand was completely damaged as if it was cut with a sword.
1: కానీ ఒక డివినిటీ యొక్క శక్తిని మీరు గుర్తించడానికి చొక్కా చినిగిన తర్వాత కదా లోపల ఏటు తగలాలి.
0: In fact, it is the shirt that should be torn out before the hand is damaged.
1: Chokka emi chinagaledu.
0: Nothing happened to the shirt.
1: Lopala peddaga kattu kottinattuga ayipoyindi.
0: But the hand inside the shirt is totally damaged.
1: తర్వాత ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది.
0: Then there was a big danger.
1: వీళ్ళందరికీ ఎట్ట తెలుస్తుంది, నేను అక్కడ నడుచుకుని పోవాలి కదా.
0: అండ్ భగవాన్ షుడ్ వాక్ ద డిస్టెన్స్.
1: అందరికీ తెలుస్తుందో ఏమిటో అని ఎవరికి తెలియకూడదు అని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్ దట్ హీ షుడ్ నాట్ గో టు ద నోటీస్ ఆఫ్ ద క్రౌడ్.
1: పోయినాను.
0: హీ వెంట్.
1: తిరిగి మరి రావటము పోవటము అన్ని జరిగింది. ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరిగింది.
0: హీ వెంట్ దేర్, క్లైమ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
1: లోపలంతా పంచంతా తడిచిపోయింది రక్తంతో.
0: అండ్ ద హోల్ ది thing, the rope was completely wet with blood.
1: కాని ఇంకా ఎట్టైనా పది మందికి తెలుస్తుందని తక్షణం నేను అటు ఇటు విచారించినట్టుగా విచారించి బాత్రూమ్ లోకి వెళ్ళాను.
0: బట్ జస్ట్ భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ టు ద డివోటీస్ ఓవర్ దేర్ అండ్ గాట్ ఇన్ టు ద బాత్రూమ్.
1: ఎన్ని టవల్స్ తో తుడిచినప్పటికి నీ టవల్స్ చాలేదు, అంత రక్తం అయిపోయింది.
0: ద నంబర్ ఆఫ్ టవల్స్ వర్ నాట్ సఫిషియంట్ యాజ్
1: తిరిగి ఆ టవల్స్ అంతా తిరిగి నేను బాత్రూమ్ లో వేస్తే తిరిగి ఎవరైనా చూడవచ్చును.
0: But if the towel is kept in the bathroom, somebody will notice.
1: అదే టవల్స్ తిరిగి ఆ బాత్రూమ్ లో కొను సోప్ వేసి పిండి చక్కగా పిండి అన్ని ఆరగట్టేసేసి నేను వచ్చేసాను.
0: Though it was highly painful, Bhagavan washed all the towels there so that nobody would know.
1: ఎలాంటి పరిస్థితి నాకు అలసట అనేటువంటి కానీ బాధ అనేటువంటి కానీ నొప్పి అనేటువంటి కానీ ఎవరికి నేను చూపను.
0: Bhagavan will never allow anybody to know his tiredness, tiresomeness or pain or suffering.
1: పిల్లలు కూడా అడిగారు, ఎందుకు స్వామి నిదూరు బాత్రూమ్ పోతున్నారని.
0: అండ్ స్టూడెంట్స్ ఆర్ స్వామి, హౌ డు యు నో?
1: ఇది నా పని.
0: వై ఆర్ యూ కన్సర్న్? ఇట్స్ మై జాబ్.
1: నేను తెల్లవారి సాయంకాలం తప్ప మరొకతో నేను బాత్రూమ్ వైపు నేను చూడను.
0: భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ ద బాత్రూమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద డే.
1: ఐదు తూర్లు ఆరు తూర్లు పోతున్నారంటే బాగా తడిచిపోతుండాలి.
0: As he has gotten five times because the entire robe was wet by blood.
1: బయటికి పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుండాలి.
0: అండ్ that time is approaching that it may be noticed.
1: ఆ సమయంలో పలు ఇద్దరు పిల్లలు వచ్చేసి స్వామి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి అన్నారు.
0: At that moment two students came and said, Swami, it's time for flag hoisting.
1: బా ఒక చైర్ నుంచి దిగాను.
0: He got down from the chair.
1: చెప్పకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది.
0: Swami smiles at his own divine miracle.
1: ఒక షాక్ కొట్టినట్టుగా అయిపోయింది.
0: ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఎ షాక్.
1: కాలు భూమిని కరుచుకోలేదు.
0: వెల్ హీ కుడ్ నాట్ స్టాండ్.
1: నవ్వుకుంటూ చి దీనిపైన భ్రమ పెట్టుకోకూడదు అని నడుచుకుని పోయాను.
0: స్మైలింగ్లీ హీ థాట్ ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ అండ్ స్టార్టెడ్ స్లోలీ వాకింగ్.
1: ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాను.
0: భగవాన్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
1: తిరిగి జ్యోతిని ముట్టించాను.
0: లైటెడ్ ద ల్యాంప్.
1: వీళ్ళు వెళుతున్నారు.
0: దే వర్ గోయింగ్.
1: కానీ ఇదంతా తడిచిపోతూ వస్తున్నారు.
0: బట్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఆల్ ఓవర్.
1: ఎటు కూర్చోవడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటున్నారు.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు సిట్.
1: అప్పుడు నేనే దండించుకున్నాను.
0: దెన్ భగవాన్,
1: అందరికీ చెప్తున్నాను దేహాభిమానం ఉంటుండాలని, నేను దీనికోసం ఎందుకు పాటుపడాలి, చి దీన్ని మాత్రం యోచించకూడదు అని నేను ఆదర్శంగా నిరూపించాలి.
0: భగవాన్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్.
1: ఏ బాధ నేను కూడా చక్కగా నడిచాను. అన్ని విధాల బాల వికాస్ పిల్లలంతా పూర్తి జరిగా, అనగా ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా బాగా చేశారు.
0: Unmindful of the suffering, Bhagavan
1: watched. Neta hrudayalu ati madhuramainatundi hrudayalu aanandamuto appudu mukham kisinchukoni vachi kurchunnaru.
0: The children of the primary school with the nectarine, beautiful, pure, sacred hearts sat there.
1: Photo teeskovalani aasincharu.
0: They wanted to have a photo with Bhagavan.
1: Nirasa cheyakurdu.
0: They shouldn't be disappointed.
1: Tachame digaru vaada daggariki vellanu.
0: Bhagavan
1: photos teeskunnaru.
0: Bhagavan got down and had a photo with the children.
1: Photo teeskun tarvata migitha vaartu teeskokunda pothe ee pillalaku oka vidhamainatundi okka baadha kalugutundi.
0: If other students also don't get a chance to have a photo with him, they'll be disappointed.
1: Ani sahajame.
0: It's quite natural.
1: Adu oka jealousy kaadu.
0: It's not an act of jealousy.
1: Kaani tarvata మరి ఒక గుంపుతో ఫోటో తీసుకున్నాను.
0: లేటర్ స్వామి హ్యాడ్ అనదర్ గ్రూప్
1: ఫోటో. ఐదు తూర్లు తిగటము రావటం పోవటం లోపల
0: యాజ్ హి వాస్ గెటింగ్ డౌన్ ఫైవ్ టైమ్స్
1: దేహాభిమానం పూర్తి పోయింది.
0: దేర్ ఇస్ నో బాడీ కనెక్షన్.
1: కనెక్షన్ లేకుండా పోయింది.
0: దేర్ ఇస్ నో బాడీ కనెక్షన్.
1: తిమ్మిరెక్కినట్టుగా అయిపోయింది.
0: ఆర్ ద హోల్ బాడీ
1: లోపల తల ఉండినట్టుగా నాకు అనిపించలేదు.
0: అండ్ హీ డిడ్ నోటీస్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ.
1: అనుకున్నాను ఉంటే ఉండని పోతే పోని.
0: లెట్ ఇట్ బి దేర్ ఆర్ నాట్.
1: వీళ్ళందరికీ ఆనందం ఇవ్వాలి.
0: ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి.
1: ఎవరికి నీ తెలపకూడదు.
0: ఐ షుడ్ నాట్ టెల్ ఎనీబడి
1: అని నాలో నేను పెట్టుకున్నాను.
0: హీ హాస్ డిసైడెడ్ హిమ్సెల్ఫ్.
1: ఈ విధంగా ఉంటుండి
0: సో సేమ్.
1: తర్వాత వచ్చే సమయంలో బయట కొంతవరకు కనిపిస్తూ వచ్చింది రక్తము.
0: ది బ్లీడింగ్ వాజ్ దేర్ లిటిల్ నోటిసియబుల్ అవుట్సైడ్.
1: తిరిగి బయట వచ్చినట్టు కనిపిస్తుందని మరి తిరిగి ఫ్లాగ్ స్ట్రెయిట్ గా ఉంటుంది ఆ స్టెప్స్ పైకి వచ్చాను.
0: అండ్ స్లోలీ హీ క్లైంబ్ అప్ ది స్టెప్స్ నియరింగ్ ది ఫ్లాగ్.
1: దాని వెనకలు ఎవరు లేరు.
0: Because no one was there behind.
1: చూడడానికి వీలు కాదు.
0: Nobody can notice it.
1: కనుక ఒకరు చూడకుండా ఉంచుకోవాలంటే వీలు అవుతుందా? కాదు.
0: Is it possible to be there unnoticeable?
1: తిరిగి వచ్చాను 5 గంటల సమయం నేను ఆ యొక్క చేరిపైన కూర్చున్నాను.
0: అండ్ భగవాన్ సెట్ దట్ 5 o'clock.
1: విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ దీనికి అర్థమయ్యే కోసం నేను ఇంత చెప్తున్నాను కానీ లేకపోతే నేను దీన్ని చెప్పను.
0: Bhagavan is telling all this so that the public and students might know.
1: ఇంక ఇంకొక మానవ శరీరమేగినైతే
0: if it is for to be a human body
1: ఒక్క క్షణమైనా కూడా నాకు చేరిపైన కూర్చోవడానికి వీలు కాదు.
0: Impossible to sit on the chair for a moment of time.
1: కాలు తీసి కాలు పెట్టడానికి సాధ్యం కాదు.
0: Impossible to step forward.
1: అంత షాక్ మాదిరి ఉంటుండాలి.
0: Something like an electric shock all over the body.
1: చీ షాక్ ఏది కొడుతుంది? కరెంటు కొడుతుంది. నేనే కరెంటు, నా కరెంట్ ఇంకోటి ఏమిటి కొడుతుంది?
0: How do you feel that shock? It is only because of the current. Well, Bhagavan is the current. With that he is not bothered of any shock.
1: తిరిగి అన్ని కార్యక్రమాలు చేయించుకున్నాను.
0: And he allowed the program to go.
1: కార్ లో కూర్చున్నాను.
0: Sat in the car.
1: వచ్చాను.
0: And came here.
1: సెంట్రల్ టెస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు.
0: సెంట్రల్ టెస్ట్ మెంబర్స్ కేమ్.
1: ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్.
1: మొదలు మీరందరూ భోంచేసేయండి అన్నాను.
0: And he asked them to have their food.
1: శ్రీనివాసు మాత్రం వచ్చి, స్వామి క్షమించండి, అదైతే పొరపాటు జరిగిందో ఏమో అన్నాడు. ఇది పొరపాటే కాదు.
0: శ్రీనివాసన్ సెడ్, పార్డన్ మీ స్వామి.
1: నేను తలుచుకుంటా, పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: వై డూ యూ థింక్ ఆఫ్ దిస్? పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఐ ఆమ్ హ్యాపీ.
0: ఐ ఆమ్ హ్యాపీ.
1: డోంట్ వరీ అబౌట్ మీ.
0: డోంట్ వరీ అబౌట్ మీ
1: అన్నాను. కూర్చున్నారు, అందరూ భోంచేశారు.
0: అండ్ ఆల్ సాట్ దేర్, హ్యాడ్ దేర్ లంచ్.
1: భోంచేసిన తర్వాత
0: ఆఫ్టర్ ఫుడ్
1: క్రమక్రమేణా నేను లేచేటప్పటికి ఇక్కడ నుంచి కారుతూ వస్తుండాలి.
0: Then they noticed bleeding.
1: పిల్లలందరూ కూడా బయట తట్టి తిరిగి ఫోటోల కోసం కాచుకున్నారు.
0: స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫోటోగ్రాఫ్.
1: బ్యాండ్ పిల్లలు కాచుకున్నారు.
0: బ్యాండ్ బాయ్
1: వాళ్ళంతా కాచుకున్నారు.
0: అండ్ అదర్ ఇన్స్ట్రక్టర్స్ దేర్.
1: తిరిగి నేను బాత్రూమ్ వెళ్ళాను, తుడుచుకున్నాను.
0: భగవాన్ వెంట్ ఇన్ ది బాత్రూమ్ అండ్ వైప్డ్ అవుట్.
1: ఏమిటి అన్నాడు. హిందూల ఆశ
0: హిందూల ఆశ. వాట్ ఇస్ దట్ స్వామి?
1: ఆశ జరగవలసినవి జరుగుతుంటాయి దేహాలకు.
0: హిందూల ఆశ, వాట్స్ బౌండ్ టు హ్యాపన్ టు ద బాడీ విల్ హ్యాపన్.
1: చూడు అని ఇది నీవు ఇప్పి కొంచెం అట్లా చూపించాను.
0: స్వామి సెడ్, నౌ యు సీ.
1: అందరూ బాధపడ్డారు. రక్తమంతా ఉంటుండాలి.
0: దే నోటిస్ బ్లడ్ ఆల్ ఓవర్.
1: చెప్పాను, మీరు ఏమాత్రం ఈ విధంగా బాధపడితే ఇంకేమాత్రం మీకు తెలపను అన్నాను.
0: If you feel sad, I don't allow you to be here. You should not tell anybody.
1: ఎవ్వరు కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగి దిగేంత వరకు ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్ అంటిల్ భగవాన్.
1: ఇదే విధంగానే
0: లైక్ దిస్
1: పిల్లల కోసం కానీ లేక భక్తుల కోసం కానీ వారు ప్రార్థించినటువంటి ప్రార్థనలు అంగీకరించి వారి ఎన్ని రకములైనటువంటి బాధలో తీసుకుంటుంటాను.
0: లైక్ దిస్ ద సఫరింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ టేకెన్ ఓవర్ బై భగవాన్.
1: ఇది ప్రమాది నామ సంవత్సరం రాబోతుండాలి.
0: బికాస్ ప్రమాది ఇయర్ ఇస్ అడ్వాన్సింగ్.
1: అన్ని రంగములు ఎందుకు నువ్వు ఎక్కువ ప్రమాదాలు జరగబోతున్నాయి.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్.
1: రాజకీయంలో ఎందే కాకుండా
0: నాట్ ఓన్లీ పొలిటిక్స్,
1: విద్యారంగంలోందే కాకుండా
0: ఎడ్యుకేషనల్,
1: ఇంకా అన్ని రంగములు ఎందుకు కొన్ని విధమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ మెనీ డేంజర్స్ అండ్ రిస్క్స్.
1: ఆ ముందు చిహ్నంగా నేను చూపిస్తూ వచ్చాను.
0: దిస్ ఇస్ అ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక నా విషయం లోపల మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం యోచించనక్కర్లేదు.
0: అబౌట్ భగవాన్ నో వన్ నీడ్స్ టు బాదర్.
1: నేను ఏమైనా చేయగలను, ఏమైనా అనుభవించగలను.
0: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మహాభారత యుద్ధ సమయం నందు
0: అట్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత్
1: కృష్ణుడు ముందు కూర్చున్నాడు.
0: Krishna sat in the front.
1: Arjuna venaka paina pai bhagamlo kurchunnadu.
0: Arjuna was on the top behind.
1: Bhishmudu vestunnadu ambulu.
0: Bhishma was shooting the arrows.
1: Prati ambu kudanu Krishnudike tagutundadu kani Arjunike ematham tagadu.
0: In fact every arrow was shot at Krishna and Arjuna was not affected.
1: Aa Arjunudu rathamlo kurchunnappudu Krishnudu etu pomani cheppali etu undamani cheppalanante deeniki konni vidhamainatundi chinamlu untunnayi.
0: As Krishna was seated there in the chariot, in which direction the chariot has to go, there are certain signs to indicate.
1: ఇక్కడ రైట్ లెఫ్ట్ అని చెప్పి సిగ్నల్స్ అంతా ఉంటుంటాయి. ఆనాటి కాలంలో ఆ రథాలకు అట్లాంటి సిగ్నల్స్ లేదు.
0: Today we have signals and signs to go to the right or left. Those days that were not there.
1: అర్జున యొక్క కుడిపాదము కృష్ణుడి యొక్క ఒక కడత పైన ఒక విధమైనటువంటి బొటన వేలు వత్తలు.
0: And the first finger, the toe of the right
1: foot has to be pressed. ఆ బొటన వేలు కూడా ఎత్తబడుతుంటే పెద్ద ఇనుప బూర్సులు వేసుకున్నాడు
0: And Arjuna was wearing iron shoes.
1: ఒక ఇనుప బూట్స్తో రైట్ తిరగాలంటే దీన్ని ఒత్తాలి.
0: సో విత్ ద ఐరన్ షూ ఆఫ్ ది రైట్ ఫుట్
1: లెఫ్ట్ ఫుట్ అంటే ఇక్కడ ఒత్తాలి.
0: అండ్ ఇట్ హస్ టు ప్రెస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్.
1: ఈ విధంగా ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఇక్కడ కూడా రక్తం కారుతూ వచ్చింది.
0: దేర్ కృష్ణ ఆల్సో హ్యాడ్ దిస్ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ ద కాన్స్టెంట్ ప్రెషర్.
1: అమ్ములు అన్ని కూడా కృష్ణుడికి తగిలినాయి.
0: అండ్ ఆల్ ఆరోస్ వర్ షాట్
1: అట్ కృష్ణ. ఎట్లా ఉన్నాడంటే రక్తపు ముద్ద మాదిరి ఉంటున్నాడు.
0: అండ్ ద బ్లడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ కృష్ణ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుని చుట్టం లేదు.
0: నో వన్ వర్స్ వాచింగ్.
1: అది వారు.
0: ఇట్ వాస్ వార్ టైం.
1: అది వారి వారి డ్యూటీ.
0: ఇట్ వాస్ దట్ డ్యూటీ.
1: అందులో తగ్గులో కూర్చున్నాడు.
0: అండ్ హి ఆల్సో
1: కనిపించేది అర్జునుడే కానీ కృష్ణుడు కనిపించడు.
0: అండ్ ఆల్ సీ అర్జున బట్ నాట్ కృష్ణ.
1: ఎందుకోసం కృష్ణుడు ముందుగానే అర్జునుడికి అభయం ఇచ్చాడు?
0: బికాస్ కృష్ణ gave promise to Arjuna before.
1: Arjuna Dushyasana iddaru kuda chernappudu
0: and Arjuna and Duryodhana were there.
1: Dushyasana neeku em kavali?
0: He said, what do you
1: naaku rendu properties unnai.
0: I have two properties.
1: Okati sipayas unnai kavala nenu kavala.
0: You want the army or I here?
1: Dushyasana cheppadu naaku sipayalu kavali annadu.
0: And he said, I want the army.
1: అంతరు 7 లక్షల సిపాయిలు నేను తీసుకుని పో.
0: దెన్ హి సెడ్ కమ్ ఆన్ టేక్ ది ఆర్మీ ఆఫ్ 7 లక్షల ఆఫ్ సోల్జర్స్ విత్ యు.
1: అర్జున
0: అర్జున
1: నేను నీకున్నాను.
0: అర్జున ఐ యామ్ హియర్ ఫర్ యు.
1: నువ్వేం భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: అవన్నీ కేవలం ఒక కంపార్ట్మెంట్.
0: ఆల్ 7 లక్షల ఆఫ్ ఆర్మీ కమ్.
1: కానీ ఇంజన్ నేనే.
0: ఐ యామ్ ది ఇంజన్ దేర్.
1: ఇంజన్ ఉన్నప్పుడే ఈ కంపార్ట్మెంట్స్ అంతా నడుస్తాయి. కానీ ఇంజన్ లేనప్పుడు అవన్నీ నడుస్తాయా?
0: కంపార్ట్మెంట్స్ కెన్ ఓన్లీ మూవ్ ఇఫ్ దే ఆర్ పుల్డ్ బై ది ఇంజన్ బట్ నాట్ విత్.
1: కాబట్టి ఇంజన్ నీకు ఇచ్చేస్తున్నాను తీసుకుని పోమన్నాడు.
0: సో ఐ గివ్ యూ ద ఇంజన్ యు గో.
1: అర్జునుడు కూడా అదే చెప్పాడు. నీ ఒక్కడుంటే నాకు చాలు స్వామి.
0: అర్జున్ ఆల్సో సెడ్ స్వామి ఇట్స్ ఎనఫ్.
1: కానీ అర్జునుకి సంభవించవలసినటువంటి అన్ని కూడాను
0: therefore what all the danger that Arjuna was to face was
1: taken over by Krishna.
0: In fact many such incidents took place in the past.
1: Kanuka
0: so
1: ee naadu jaragavalsinatundi okkaru kaaranam kaadu.
0: No
1: లేదా పిల్లల యొక్క దోషం కాదు.
0: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్.
1: ఇంకే విధమైన పైలట్ యొక్క దోషం కాదు.
0: నారద పైలట్.
1: అదంతా ఆ సమయంలో జరగవలసిన జరిగే తీరాలి.
0: ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్ యాస్ డిజైన్.
1: ఇదంతా కూడా నా యొక్క దీంతే. కానీ ఎవరికి ఏ విధమైన తప్పు లేదు.
0: ఇట్స్ ఆల్ భగవాన్స్ విల్ డివైన్ విల్. నథింగ్ ఇస్ రాంగ్ విత్ ఎనీబడీ.
1: అప్పుడు అనేక రకములుగా నేను అనుకున్నా ఇంకపై ఈ దేహ విషయంలో ఏమాత్రం యోచించకూడదు.
0: నో వన్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద బాడీ
1: అని చెప్పి
0: సో సేయింగ్
1: ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణా ఇది చక్కబడే రూపంలో చూసుకున్నాను.
0: అండ్ హీ సాట్ ఇట్ దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్.
1: దిన్నం వచ్చి అడిగేటువంటి వారు
0: ఎవ్రీ డే దే యూజ్డ్ టు కమ్ అండ్
1: స్వామి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నారే ఏమిటి అని.
0: దే ఆస్క్ ఎవ్రీ డే స్వామి ఓ హౌ ఇస్ దట్ యు
1: నేను పరిగెత్తడానికి స్థలం లేదు లేకపోతే పరిగెత్తుతాను అని చెప్పి
0: భగవాన్ సెడ్ ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ టు రన్ ఆర్ ఎల్స్ ఐ యామ్ రెడీ టు రన్.
1: నేను వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తాను.
0: స్వామి వాస్ టాకింగ్ ఆల్ ద టైమ్ స్మైలింగ్.
1: ఈ విధంగా ఎందుకోసం మీకు ఈనాడంత ఈ చరిత్ర చెప్తూ వచ్చానంటే
0: వై ఆల్ దిస్ ఎపిసోడ్ ఇస్
1: నరేటెడ్ ఎవరికైనా అభయం ఇస్తే ఆ అభయ ప్రకారం వాడు నడుచుకున్నప్పుడు నేను దేన్నైనా అది అర్పితం చేస్తాను.
0: దెన్ వన్స్ ఎ డివోటీ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ భగవాన్ భగవాన్ విల్ కమ్ టు యువర్ ప్రొటెక్షన్ కమ్ వాట్ మే.
1: మరి తక్షణమే ఇంటికి వచ్చిన తర్వాత ఈ నలుగురు పిల్లలను పిలిచాను.
0: ద మూమెంట్ హీ రిటర్న్ హీ కాల్డ్ ఆల్ 4 boys.
1: వాళ్ళు చూచారు ఇదంతాను.
0: దే నోటీస్ దిస్.
1: చాలా బాధపడ్డారు పాపం.
0: దే ఫెల్ వెరీ సాడ్.
1: బాధపడినప్పుడు నేను చెప్పాను.
0: దెన్ భగవాన్ సెడ్
1: చెప్పిన మాట మీరు ఎందుకు వినకూడదు?
0: వై డోంట్ యూ ఫాలో ద కమాండ్.
1: ఎందుకు మీరు అక్కడ లేకుండా పోయారు?
0: హౌ ఇస్ దట్ యు ఆర్ నాట్ దేర్?
1: మీరు అక్కడ ఉంటుంటే ఇది జరిగింది ఏది కాదు కదా.
0: హ్యాడ్ యూ బీన్ దేర్ దిస్
1: ఇన్సిడెంట్ వుడ్ నాట్ హావ్ హ్యాపెన్డ్ అని చెప్పాను.
0: అండ్ భగవాన్ సెడ్ ఓన్లీ ఎస్కేపింగ్ ఆన్సర్స్ లైక్ దట్.
1: సరే వాళ్ళు బాధపడ్డారు.
0: దే టూ ఫెల్ సాడ్.
1: ఇంకా బాధపడనక్కర్లేదు వెళ్ళండి జరిగేది జరిగిపోయింది అని.
0: దెన్ భగవాన్ సెడ్ డోంట్ ఫీల్ సారీ. వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ హ్యాపెన్డ్.
1: కనుక
0: సో
1: ఈ సంవత్సరం అంతా కూడాను ముందు రాబోయేటువంటి యొక్క బాధలు అన్ని కూడాను జరిగిపోయినాయి.
0: సో ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్ హస్ ఆల్రెడీ హ్యాపెన్.
1: మీరందరూ కూడాను
0: ఆల్ ఆఫ్ యు
1: సరైనటువంటి భావంతో
0: విత్ గుడ్ ఫీలింగ్
1: చెప్పిన మాటను విని
0: ఫాలో ద కమాండ్
1: మీరు చక్కగా నడుచుకొని
0: కండక్ట్ యువర్ సెల్ఫ్
1: మీరు క్షేమంగా ఉండండి సమస్తపు మంచి పేరు తేండి.
0: You should be safe and secure. Get a good name to the institution.
1: మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి.
0: And you should make your parents happy.
1: ఎందుకంటే రేపటి దినము మహాపుణ్యకాలం.
0: Tomorrow is a highly sacred day.
1: భీష్ముడు ఇంత యుద్ధం చేసి
0: భీష్మ ఫర్ లాంగ్ బ్యాక్
1: కట్టకడపటికి ఉత్తరాయణం కోసమని కాచుకున్నటువంటి యొక్క మహావ్యక్తి
0: భీష్మ ది గ్రేట్ వారియర్ was waiting for
1: Uttarayana.
0: He was on the bed of arrows for a long period of time.
1: 56th
0: day is tomorrow.
1: అప్పుడు పాండవులందరినీ పిలిచి
0: వారికి
1: చేయవలసినటువంటి బోధలంతా చేసి
0: కనుక
1: ఆ ఉత్తరాయణ కోసం ఇంత కాచుకున్నాను నాయన అని బోధించాడు.
0: అండ్ హి టోల్డ్ పాండవాస్
1: కనుక రేపటి దినము గొప్ప ఉత్తరాయణ కాలం వస్తుంది.
0: టుమారో ఇస్ ద మోస్ట్ ఆస్పిషియస్ టైం.
1: ఈ సంక్రమణ అనేటువంటిది మహాపవిత్రమైనటువంటి ఒక పర్వదినము.
0: అండ్ ఈస్ హైలీ సీక్రెట్ డే.
1: కొరకు ఇలాంటి సంక్రమణ అంటే ఏమి? సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణము చేస్తాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ సన్ మూవ్స్ టువర్డ్స్ ద నార్త్ సైడ్.
1: పూర్వకాలం నందు అందరూ పాటలు పాడుకునేటువంటి వాడు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు సింగ్ సాంగ్స్.
1: దినకరుడు శాంతుడై తోచే.
0: Sun seems to be so cool and pacified.
1: దినములింత కురుచలయ్యను చలిగాలు చురుకు హెచ్చే.
0: The day period is so short and severe cold wind everywhere.
1: కొలములన్రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతునెత్తి పదములను పాడుతుడగిరి.
0: And we find the peasantry singing well, seeing the grain everywhere in heap.
1: పచ్చ పువ్వుల జనుపు చేలకు ముత్యాల సరులు కూర్చే.
0: And we find the corn also looking like pearls all around.
1: మిరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే.
0: And the chili is looking so red and bright.
1: బంతి పువ్వుల ముఖములు అన్నంత విప్పే.
0: The flowers also blossoming in full.
1: మన గృహములు ధాన్య సంపదలను నిలిపే.
0: And you find the grain in plenty and prosperity.
1: సరసురాలైన సంక్రాంతి పండగ వచ్చే.
0: And it's a beautiful festival of సంక్రాంతి that is advancing.
1: సర్వ విధములైన ధాన్యములంతా కూడాను మన యొక్క ఇండ్లకు చేరుతుంటాయి.
0: All forms of grain are present in our granary.
1: కనుకని ఈ సంక్రాంతి టైం లోపల రైతులు అందరూ కూడాను చక్కని విశ్రాంతి తీసుకుంటుంటారు.
0: During this time of Sankranti, peasants take rest.
1: ఈ విధంగా సంక్రాంతి దినంకు వచ్చే ముందుగా అనేక రకమైనటువంటి సంకటములంతా జరుగుతూ ఉంటాయి.
0: As Sankranti approaches, we do face certain risks and dangers.
1: నా పనులు ఏమి చేసినప్పటికీ,
0: whatever we do,
1: ఎవరు అడ్డు చేయడానికి వీలు కాదు.
0: Nobody can prevent it.
1: జరిగిపోతూనే ఉంటుంటాయి.
0: They simply happen.
1: ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి.
0: Another point need to be informed.
1: పోయిన సంక్రాంతి అయిన తర్వాత పుట్టిన పండుగ అయినప్పుడు,
0: ఆఫ్టర్ లాస్ట్ బర్త్డే ఫంక్షన్,
1: స్త్రీలందరూ వచ్చి చేరారు.
0: ఆల్ విమెన్ గ్యాదర్డ్.
1: స్వామి, 19th స్త్రీల యొక్క పర్వదినములుగా మీరు నిర్ణయించినారు.
0: భగవాన్, యూ డిసైడెడ్ 19th యాజ్ ద లేడీస్ డే.
1: మేమంతా మీరు ఇచ్చే చీరలు కట్టుకుంటున్నాము, మీరు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాము, మేము ఏమి సేవ చేయాలి ఈ 19th?
0: Bhagavan, we are wearing all the sarees so beautifully gifted by you. What should we do in turn as a matter of gratitude?
1: ఏమి చేయనక్కర్లేదు.
0: You don't need to do.
1: మీరు ఆనందాన్ని అనుభవించండి, అంతే చాలు.
0: You be happy, that is enough.
1: కానీ ఒకరిద్దరు మాత్రం కొంచెం హెచ్చరించారు.
0: But one or two told.
1: స్వామి, చాలా మంది సేవాదళం వాళ్ళంతా వస్తున్నారు.
0: Bhagavan, many సేవాదళ members come here.
1: వాళ్ళకి ఏదో కొంతైనా కూడా మేము భోజనం వేయనకూడదు, సహాయం చేయడానికి మాకు ప్రాప్తించేట్టుగా అనుగ్రహించండి అన్నారు.
0: భగవాన్, గివ్ us this chance to serve food to the సేవాదల్ that visits ప్రశాంతి నిలయం.
1: నేను సంకల్పించుకున్నాను ఇది.
0: భగవాన్ సెడ్, ఐ విల్డ్ ఆల్రెడీ.
1: రాబోయేటువంటి నుంచి జరుగుతుంది, మీరేం యోచన పెట్టుకోవద్దండి అన్నారు.
0: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, మెటీరియలైజ్ వెరీ సూన్, డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
1: ఈనాడు,
0: టుడే,
1: నేను సంకల్పించుకుని,
0: భగవాన్ డిసైడెడ్,
1: 360 దినములు కూడాను,
0: all the 365 days, not one or two,
1: జీవితం అంతా కూడాను,
0: throughout life,
1: ప్రతి దినము కూడాను 3000 మంది సేవాదళం వారు,
0: every day we have 3000 సేవాదళ members working here,
1: మీరందరికీ కూడాను మీరు చక్కని భోజనం పెట్టాలి.
0: You will have very good food.
1: అది సంకల్పించుకొని రేపటి నుంచినే పుణ్యకాలం, రేపటి నుంచి అన్ని షెడ్లు గీట్లు అన్ని కూడా వేపించేశాను.
0: దట్ ఇస్ భగవాన్స్ విల్.
1: ఎవరికి తెలియదు.
0: దట్ ఇస్ భగవాన్స్ విల్ ఫ్రమ్ టుమారో.
1: సత్యసాయి సైలెంట్ వర్కర్.
0: సత్యసాయి ఈజ్ ఎ సైలెంట్ వర్కర్.
1: అంత గ్యాస్ అంతా తెప్పించాము.
0: ఆల్ గ్యాస్ సిలిండర్స్,
1: పెద్ద పెద్ద పాత్రలంతా వేపించాము.
0: బిగ్ యుటెన్సిల్స్,
1: అన్ని భోజనాలకు తగినటువంటి సామాగ్రి అంతా, తినే తట్టలు, పొడ్డించే స్పూన్లు అన్ని కూడా సిద్ధమైపోయినాయి.
0: ఆల్ ప్రొవిజన్స్, యుటెన్సిల్స్ ఆల్ ఆర్ రెడీ నౌ.
1: అన్ని బియ్యము, బేడలు, సర్వం కూడా ఏకమైపోయినాయి.
0: రైస్ అండ్ ద డాల్స్ ఆర్ రెడీ.
1: రేపు ఒక్క దినమే కాదు, రేపటి నుంచి ఇంకా జీవితం అంతా కూడాను ఈ యొక్క భోజనాలు జరుగుతూనే ఉంటుండాలి.
0: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ, బిగినింగ్ ఫ్రమ్ టుమారో, త్రూ అవుట్ లైఫ్ ఫుడ్ విల్ బి సప్లైడ్ ఫ్రీ.
1: తర్వాత సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళని పిలిచాను.
0: Then Bhagavan called central trust members.
1: ఏ మీరు చేసే పని ఏమిటి?
0: What is that you are going to do?
1: కేవలం పేర్లు పెట్టుకుని కూర్చుంటే ప్రయోజనం ఏమిటి?
0: Are you there for name?
1: మీరు చేయవలసినటువంటి కూడా కొన్ని చేయాలి.
0: You are supposed to do certain duties.
1: నిజంగా పాపం సేవకు వచ్చేటువంటి వారు చాలా బీద వాళ్ళంతా వస్తున్నారు.
0: Many poor men.
1: మధ్యరకం వాళ్ళంతా వస్తున్నారు.
0: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
1: ఉన్నత స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారు.
0: అండ్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ.
1: కానీ అందరూ వస్తున్నారు.
0: Many people come.
1: కానీ భోజనం నేను ఇక్కడ ఫ్రీగా పెట్టొచ్చును, కానీ రైల్వే వాళ్ళు ఊరికి ఇస్తారా?
0: I serve them food. How about the railway fare expenses?
1: వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పెంచిపోయినారు.
0: అండ్ రైల్వే ఫేర్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: పూర్వం 20 రూపాయలతో మెడ్రాస్ చేరవలసినటువంటి దానికి,
0: ఎర్లియర్ వీ కెన్ రీచ్ మెడ్రాస్,
1: ఇప్పుడు 200 అయినా కూడా చేరడానికి వీలు కాదు.
0: 200 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ టు గో దేర్.
1: ఇంత ప్రైజెస్ అంతా పెరిగిపోయినాయి.
0: ది ప్రైజెస్ హావ్ గాన్.
1: కాబట్టి మొట్టమొదట మీరు సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీరు పోయి దీనికి వీళ్ళు రైల్వే కన్సెషన్ పూర్తి ఇప్పించాలి ఫ్రీ అన్నాను.
0: భగవాన్ కమాండెడ్ ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ ట్రస్ట్ నెగోషియేట్ విత్ ద గవర్నమెంట్ and to see that Sevadal members will have railway concession.
1: Kani maduranga cheptanu, katinanga vestanu.
0: Bhagavan talks sweetly, but he's so harsh in treating people.
1: Cheppanu.
0: He told them firmly.
1: ఎరాడి వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
0: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మీరు ఢిల్లీలో ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టే దేర్ ఇన్ ఢిల్లీ?
1: మేము పల్లెలో ఉంటున్నాం, మీరు ఢిల్లీలో ఉన్నారు.
0: వి ఆర్ ఇన్ ఏ విలేజ్ వేర్ యాజ్ యు ఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ దేర్
1: మీరు ఈ పని చేస్తే చేయండి, లేకపోతే రిజైన్ చేసిపోండి అన్నాను.
0: డూ దిస్ వర్క్ ఆర్ రిజైన్ ఆర్ గెట్ అవుట్.
1: తీసుకున్నారు, రైల్వే వాళ్ళ దగ్గర అంతా మాట్లాడినారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది.
0: దే నెగోషియేటెడ్ విత్ ద గవర్నమెంట్. Members of the central trust negotiated with the government and railways concessions are sanctioned.
1: Oka vidhamainatundi kathinamainatundi ga jariginappude ee manushu kuda koncham kadultadu.
0: When Bhagavan is so harsh and strict, we start acting.
1: Lekapothe manushu kuda kadaladu.
0: Not otherwise.
1: Manushi ee naadu em ayipindante kaliyuga prabhavam cheta,
0: because of effect kali
1: sovaratvanni penchukoni poyinadu.
0: Man is lazy more and
1: swartham anetundi perigipoyindi,
0: full of selfishness.
1: Ee swartham ఈ యొక్క సెల్ఫిష్ అనేది చూసుకునేటప్పటికీ సోమర్చలము అనేక కను పనుల్లో నిలిచిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వీఆర్ లేజీ మోర్ అండ్ మోర్ అండ్ డోంట్ డూ ఎనీ వర్క్ అట్ ఆల్.
1: నేను కఠినంగా చెప్పాను, చేస్తే చేయి, లేకపోతే రిజైన్ చేయండి.
0: భగవాన్ గేవ్ స్ట్రాంగ్ డోస్, డూ ఇట్ ఆర్ రిజైన్.
1: పోయి పూర్తి అయిపోయింది.
0: They went.
1: ఈ రైల్వే వాళ్ళు కూడా ఎంత ఆనందించారు.
0: ద రైల్వే పర్సనల్ వర్ వెరీ హ్యాపీ.
1: స్వామి, ఈ భక్తులకంతా కూడా మేము సేవ చేసేటువంటి మహాభాగ్యం మాకు లభించింది, దీనికి ఒక ధన్యవాదములు స్వామికి అన్నారు.
0: ద రైల్వే డిపార్ట్మెంట్ థ్యాంక్ భగవాన్ ఫర్ ది లవ్లీ బ్యూటిఫుల్ ఛాన్స్ గివెన్ టు ది డిపార్ట్మెంట్.
1: ఈ సేవాదనం వాళ్ళందరూ కూడా ప్రశాంతి మేము సుఖంగా వచ్చి చేరే నిమిత్తమై అక్కడ ఇక్కడ బస్సులు ఇంకొక లారీలో చాలా చిక్కినవన్నీ తీసుకుని రావటం చాలా కష్టమైపోతుంది.
0: Sevadal, in order to reach the sanctum sanctorum prasanthinilayam, they had to rely on several means of transport.
1: Central government kuda nu oka nirnayaniki vachindi.
0: The central government also arrived at a decision.
1: 50 crore sanction chesindi.
0: It sanctioned 50 crores.
1: Kankara line nu anni kuda nu collect chesesaru.
0: And they collect all the gravel and the stone.
1: Mana ippudu prasanthinilayam daati main road ku poye turning lopala petrol bunk undi, akkada station okati nirnayinchesaru.
0: We are going to have very soon a railway station there near the petrol
1: bunk. Dharmavaram, Prashantanimu, Chikpalapuram, ee rakanga anni deshalu kuda connection icheyatundi rail nu prarambhinchunnaru.
0: And we'll have the railway connection connecting these three points, Chikpalapur, Dharmavaram and Puttaparthi.
1: Railway department akunta kuda nu monna meeting jarpukoni ఢిల్లీలో ఒక నిర్ణయానికి వచ్చారు.
0: ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాడ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడెడ్.
1: 75th బర్త్డే టైంలో అందరూ వచ్చి ప్రశాంతనిలయంలో దిగాల.
0: ఎవ్రీబడి షుడ్ రీచ్ కంఫర్టబుల్లీ కన్వీనియంట్లీ బై ఫర్
1: బొంబాయిలో ఎక్కొచ్చును, మెడ్రాస్ లో ఎక్కొచ్చును, హైదరాబాద్ లో ఎక్కొచ్చును, ఇంకే విధంగా ఢిల్లీలో ఎక్కడ దిగినా కానీ ప్రశాంతనిలయం వచ్చి చేరిపోవటం.
0: You may come from anywhere, no matter Hyderabad or Madras or Delhi, you can reach here.
1: Yenikosam meeku cheptunnanante,
0: why Bhagavan is telling this?
1: Avatara samayal lopala,
0: the time of incarnation,
1: eppudu kuda nu ye vidhamainatundi paristhithilo undukolo ee vidhanga anni okatu samakurinatundi teliyadu.
0: In no time you find all things joining together.
1: ఇది చిన్న పల్లె.
0: ఇట్స్ ఎ స్మాల్ విలేజ్.
1: చిన్న వందల్లో ఉండేటువంటి ఒక పుట్టపర్తి.
0: ఇట్స్ ఎ హామ్లెట్ విత్ 100 పాపులేషన్.
1: అలాంటి చిన్న పల్లె లోపల
0: సచ్ ఎ టైనీ హామ్లెట్.
1: యూనివర్సిటీ రావటం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎ యూనివర్సిటీ?
1: రైల్వే రావటం ఏమిటి?
0: వి హావ్ గాట్ ఎన్ ఎయిర్పోర్ట్ దేర్.
1: ఈ రైల్వే స్టేషన్ రావటం ఏమిటి?
0: రైల్వే స్టేషన్.
1: పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఏమిటి?
0: MIT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఇవన్నీ కూడా ఈ పల్లె యొక్క దీంట్లో ఒక్క జీవితం లోపల ఇంత చూస్తూ ఉండగానే జరిగిపోతున్నాయి.
0: In single incarnation lifetime of Bhagavan Sri Satya Sai Baba,
1: ఇంకా
0: ఎన్నెన్నో ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
0: Many more things are going to happen.
1: మీకు తెలుసును.
0: You know that.
1: ఈ స్వామి చెప్పేటువంటిది కాదు.
0: These are not things to be said.
1: దినదినానికి ఇంకా మీరు ఈనాడు దగ్గర కూర్చున్నారు. ఇంకా కొంతకాలమునకు కొన్ని మైళ్ళ నుంచి చూడవలసి వస్తుంది మీరు.
0: Today, at least you are near. After some time, you have to be away 100 miles
1: far off.
0: Never lose the chance having had Bhagavan. Never give up this service to Bhagavan.
1: Bhaktini ichi.
0: Having conferred devotion. Giving power.
1: Mukti chechunandi.
0: And he'll give you redemption.
1: Itarula matalu impuka nammi kompadeyakandi.
0: Never listen to the words of others and ruin yourself.
1: Nerchukondi nerchukondi ee buddhulanni ivu teerchukondi karmam.
0: Learn from today itself and get relief from your karmic effects.
1: Kanuka.
0: So
1: mee andari prarthanalu nenu aalakinchi
0: Bhagavan respond to our prayers.
1: Teppinchukotam mee kosame teppinchukunnanu.
0: This has been brought for your sake.
1: Ippudu mee kosame deennanta nenu nayam chesukuntanu.
0: Bhagavan has decided to cure himself for our sake now.
1: Anta nayamaipoyindi em yochana pettukovaddandi.
0: Now Swami is 100% perfect, hale and healthy.
1: No, perfect.
0: And perfect, nothing but perfect.
1: Kanuka meerandaru kudanu cheppinattu nadichukoni
0: follow Bhagavan's command.
1: Chakkani peru pratishthalu nippukoni
0: get a good name.
1: Manchi marks tho uttirnulaipoyi
0: passing the examination.
1: ఇతర ప్రపంచానికంటే ఆదర్శాన్ని మీరు అందిస్తున్నారండి.
0: బి ఐడియల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: నేను ఆశించేటువంటి
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఈ వాలంటీర్స్ కూడాను
0: ద వాలంటీర్స్
1: ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాము.
0: సపరేట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దెం.
1: ఇంకా భక్తులు కూడాను తగినటువంటి ఏర్పాటు అంతా చేయాలనుకున్నాము.
0: అరేంజ్మెంట్ ఫర్ డివోటీస్ ఆల్సో.
1: వాళ్ళకు భక్తులకు మాత్రమే వచ్చేటువంటి వారికి అందరికీ 100 షెడ్లు వేరే ప్రత్యేకంగా వేపిస్తున్నాము.
0: 100 షెడ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎరెక్టెడ్ దేర్ టు అకామడేట్ డివోటీస్.
1: అందరికీ కూడాను కొండపైన ఒక 150 ఎకరాలు తీసేశాము.
0: అండ్ 150 ఏకర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అకామడేటింగ్ పీపుల్.
1: వీళ్ళందరికీ అక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసేస్తారు.
0: అండ్ దే విల్ హావ్ షెడ్స్ దేర్ అకామడేటింగ్ ఎవ్రీబడీ.
1: ఈ 75th బర్త్డేకి
0: ఫర్ ది 75th బర్త్డే
1: ఎవరి చోటు ఎక్కడ చిక్కుతుందో అని వెతుకులే.
0: You have to wait and pray where we are going to be.
1: కానీ స్వామి దయ ఉండినప్పుడు ఎక్కడ ఉండే స్వామివారి మీరు అవుతారు.
0: బట్ ఇఫ్ Bhagavan's grace is there, wherever you may be, you belong to him.
1: కనుక ఎక్కడ ఇక్కడ అక్కడ చూసినా అక్కడే ఉన్నాడు. ఎక్కడ చూసినా కానీ మీ యొక్క వెంటనే ఉంటుంటాడు.
0: Here or there, anywhere, only one Sai present who will protect.
1: ఎప్పుడు మీ స్వామి మీ వెంటనే ఉంటాడు.
0: Bhagavan is always with you.
1: కనుక స్వామి దూరం అవుతాడని మీరు భ్రాంతికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దండి.
0: Never be deluded with the feeling that Bhagavan will distance himself.
1: దృఢం చేసుకోండి.
0: Have the strong faith.
1: స్థిరత్వాన్ని దృఢం చేసుకోండి.
0: Have steady faith, steadiness.
1: Kanuka.
0: So,
1: ఇంక మున్ముందు
0: ఇన్ ఫ్యూచర్
1: మీ కార్యక్రమాలు
0: ద ప్రోగ్రామ్స్
1: సక్రమంగా జరుపుకోవచ్చు.
0: డూ ఇట్ ఇన్ ప్రాపర్ వే.
1: రాబోయే సంవత్సరము
0: ద ఫ్యూచర్ ఇయర్
1: ఇంకా మీ స్పోర్ట్స్ లోపల మీ ఉత్తేజంగా మీరు ఆడుకోవచ్చు.
0: యూ కెన్ ప్లే మచ్ మోర్ దాన్ బిఫోర్.
1: మీకేమాత్రం కూడా నేను బ్రేక్ వేయను.
0: స్వామి విల్ నెవర్ పుట్ ఎనీ బ్రేక్ టు అవర్ ఎఫర్ట్స్.
1: అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము చెప్పినట్టు మీరు వినాలి.
0: బట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ యూ మస్ట్ ఫాలో భగవాన్.
1: అది మీ నిమిత్తమే.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్.
1: నా కోసం కాదు.
0: ఇట్స్ ఫర్ యువర్ గుడ్ నాట్ ఫర్ స్వామి.
1: కనుక మీరందరూ క్షేమంగా ఉంటుండి.
0: ఎట్ ఆల్ యూ బి హ్యాపీ.
1: దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యి
0: యూ షుడ్ బి ఐడియల్స్ టు దిస్ కంట్రీ.
1: మంచి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ గుడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ దుఃఖము, విచారము, కష్టము, అశాంతి,
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ యాంగ్జైటీ, వరీ,
1: అన్నిటికీ పరిహారం గావించేటువంటి ఒక్కటే ఒకటి మందు, అదే ఆధ్యాత్మికం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
1: ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం చేతనే
0: విదౌట్ స్పిరిచువాలిటీ
1: ఈ డిప్రెషన్,
0: దేర్ ఇస్ డిప్రెషన్.
1: ప్రతి మానవుడు కూడా 90% ఇంత డిప్రెషన్.
0: And every man has got 90% of depression.
1: Depression perige koladi diseases perigipothunnayi.
0: Because of the depression, the diseases increase.
1: Ee diseases anta kuda man deham nunchi puttinavi kaadu.
0: Diseases are not out of the body.
1: Manasu nunchi puttinavi.
0: That is the products of the mind.
1: Manasuku shanti lekapodunte chetane ee oka డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతుంది.
0: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దేర్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్.
1: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని,
0: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్,
1: శారీరక పుష్టిని మీరు పెంచుకొని,
0: వీ షుడ్ బి ఫిజికలీ స్ట్రాంగ్,
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించి,
0: అండ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్,
1: జీవితం గడిపి,
0: అండ్ లీడ్ ది లైఫ్ ఇన్ ఎ
1: బ్లిస్ వే. మానవుల కుటుంబం ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈనాటి ప్రసంగ దినము నేను విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to be physically strong, grow spiritually and be blissful and make everybody around happy and blissful. So saying, Bhagwan brings his divine discourse to a close.
1: డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతుంది.
0: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దేర్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్.
1: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని,
0: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్

0: వెనుకంజ వేయకూడదు.
1: యు మే గో ఎనీవేర్, నెవర్ స్టెప్ బ్యాక్వర్డ్.
0: భారతదేశాన్ని సంరక్షించేటువంటిది ఒక దైవభక్తి తప్ప మరొకటి కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ డివోషన్ దట్ ప్రొటెక్ట్స్ భారత్, నథింగ్ ఎల్స్.
0: ఈనాడు దైవభక్తి అనేటువంటి కూలిపోవటం చేతనే మానవత్వం అనేటువంటి మరుగుపడిపోతుంది.
1: బికాస్ ద డివోషన్ గాడ్ ఈస్ హిడెన్ అండ్ గాన్,
0: ఎక్కడ పోయినప్పటికీ రాక్షసత్వము పశుత్వంగా మనకు రూపొందుతూ ఉంటుంది.
1: ఎవ్రీ where we find bestiality, animality,
0: kaga ee pashuttamu rajasattamu dooram cheyalante motta motta manavatvanni gurtinchandi.
1: So animal quality and the demonic temperament should be
0: mee ellundinatti manavatvanni meeru gurtinchukolenatti varu inga daivatvanni ee reetiga gurtinchu.
1: When you are not able to know your own human value, how do you know the divine value?
0: Motta motta mee manavatvanni gurtinchandi.
1: First know your human value.
0: Daivatvam sakshatkaristundi,
1: then the divine value manifest.
0: Kanuka
1: so
0: meerandaru kudanu,
1: all of you,
0: అనేక రకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి
1: ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్
0: దేశం నలుమూలలా తిరిగి
1: గో అరౌండ్ ద హోల్ కంట్రీ,
0: దేశానికి ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి
1: పబ్లిసైజ్ ద స్పిరిచువల్ ప్రిన్సిపల్స్,
0: క్షేమాన్ని శాంతిని మీరు భద్రపరచాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యూ ఆల్ టు ప్రే ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.

0: काली किं करोति किं तदयं हृदयं यस्य भाषितं तत्यभूषितम् शरीर परहिते यस्य कलि तस्य करोति किं। విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: విమెన్ స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా,
1: టీచర్స్,
0: విద్యాభిమానులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఎవరి హృదయము దయతో కూడి ఉండును,
1: ద హార్ట్ విత్ కంపాషన్,
0: ఎవరి వాక్కు సత్యముతో చేరి ఉండును,
1: the one who has got the word full of truth,
0: yavare shariramu parahitamainatundi karyamulo palgununu,
1: the one who has the body that would for the service of others,
0: atti vyaktini kali kudanu emiyu cheyajalu,
1: such an individual will never be victimized by kali.
0: Dinakarudu chaantudai toche దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చి

తొడగుదురు. పచ్చపూవుల జనుపచేలకు ముత్యాల సరులు కూర్చి, పచ్చపూవులు జనుపచేలకు ముత్యాల సరులు కూర్చి, మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పూల మొగము అల్లంత విప్పి, మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి, సరసురాలైన మన గృహంబులకు ధాన్య సంపదల నిల్పి.

0: Sun is cool, there's wind which is very cool, and the day is cut short, the fields are full. Enjoy the moonlight in the night. We find the greenery all around and the flowers looking like pearls and full of flowers, and the houses are full of grain and others. We are approaching the Sankranti festival, Makarana Sankranti.
1: పవిత్రమైన ఈ మకర సంక్రమణం నాడు దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క మానవ జీవితములకు క్రాంతిని చేకూర్చే నిమిత్తమై యూదుల మనసులను పరిణామం చేసే నిమిత్తమై దివ్యమైనటువంటి కాలము ఆసన్నమైనది.
0: Is an occasion for new and the divine feelings and for the transformation of the individual.

0: in spite of all property.
1: శాంతి మనిషికి లేదోయి చెప్పుచున్నా.
0: In spite of all property and wealth, man is denied of peace.
1: దివ్య భావమును చేకూరినప్పుడే కానీ,
0: unless until the divine feelings come to us,
1: శాంతి సుఖములు మనిషికి ప్రాప్తినందు,
0: man will be peaceful and prosperous.
1: సాధారణముగా ఈ భౌతిక ప్రపంచములో మనము దేనిని జ్ఞానమని భావించుతున్నామో అది సరి అయిన జ్ఞానము కానే.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ దాట్ వాట్ వీ కన్సిడర్ ద విజ్డమ్ ఇస్ నో విజ్డమ్.
1: ఆత్మ జ్ఞానమే అసలైన జ్ఞానం. అప్పుడే కానీ
0: unless until the divine feelings come to us,

0: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటి.
1: ద స్పిరిట్ అండ్ ద విజ్డమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: జ్ఞానము నిత్య ఉనికి.
1: ద విజ్డమ్ ఎగ్జిస్ట్.
0: ఇట్టి జ్ఞానము విషయములతో కాని లేక తలంపులతో కాని లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Wisdom could not be obtained either through thought or the sensual objects.
0: ప్రపంచమును సేకరించేటువంటి విషయములు జ్ఞానమునకు సంబంధించినటువంటివి కాదు.
1: All that we gather in the world are not related to wisdom.
0: మనోనాశనం అయిన తరువాత మిగిలినటువంటిది జ్ఞానము.
1: The wisdom dawns only after the mind ends.
0: జ్ఞానము దేయము జ్ఞాత అని త్రిపిటి స్వరూపం కాదు.
1: True wisdom is not the knowledge, knower, nor the path of knowledge.
0: ఇవి నిరంతరం కూడాను చెలించునవి.
1: They fervently move.
0: తానెవరో తాను తెలుసుకొనక మిగిలిన అన్నిటినీ తెలుసుకున్నాననుకోవటం అజ్ఞానమే.
1: It's sheer ignorance to say that he knows everything without knowing one's own self.
0: ఏ జ్ఞానము మానవుని ఇంద్రియ ఉత్పత్తి యొక్క శక్తిని అణగదొక్కును అది ఏ నిజమైన జ్ఞానం.
1: That wisdom which puts down the physical power is the true wisdom.
0: ప్రతి మానవుడు కూడాను జ్ఞానమయుడే.
1: Every individual is full of wisdom.
0: కానీ అతని కామము ఆవరించటం చేత అతని యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Because he is completely encompassed by desire, he is not able to know his true self.
0: Kama. ఇవి రెండు పదములు.
1: Here the two letters here, kama.
0: Ka anaga sukamu.
1: Ka means happiness.
0: Ma anaga parimiti.
1: Ma means limitation.
0: Kama anaga parimitamaina sukame vancha.
1: Kama meant the limited happiness.
0: ఈనాడు ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను వాంఛించే వాంఛలన్నీ కూడాను పరిమితములకు పొందినవే.
1: Today in the world, whatever man desires are all limited.
0: ఈ పరిమితమైనటువంటి వాంఛలు కొంత మితిమీరిన దీనినే మోహము అని పిలుచబడుతుంది.
1: If the desires are excessive beyond all limits, it is called moha.
0: Ma plus uha is moha.
1: The moha is the combination of two, ma plus uha.
0: Ma anaga parimitamu.
1: Ma meant limited.
0: Uha anaga leni danani vishwasinchatam.
1: Uha meant to believe that which is non-existent.
0: Leni danani vishwasinchatame moham yokka prabhavam.
1: It is only effect of moha to have belief on the non-existent one.
0: ఈనాడు ప్రపంచములోని ప్రతి మానవుడు కూడాను ఈ మోహమునందు మునిగి తన స్వరూపాన్ని తాను మరచి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని విస్మరించి కాలముని వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: Today in the world man is submerged in this moha and he has forgotten his true self and moves about in the world.
0: వాంఛలు నెరవేరిన ఆనందమని భావిస్తున్నారు.
1: People consider it is happiness when their desires are fulfilled.
0: Vanchalu tiratamu aanandamu kaadu. Vanchalu tarigipovali.
1: The desires must be reduced, but not the fulfillment.
0: Vanchalu aaratame aanandam.
1: The reduction of desires is real happiness.
0: Manavuni preminchavachunu kaani vishwasincharadu.
1: Man may be after them, but he should never believe them.
0: కారణమేమనగా మానవుడు శాశ్వతమైన వాడు కాదు.
1: ద రీజన్ ఇస్ మ్యాన్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: విశ్వసించవలసినటువంటి భగవంతునే కాని మానవుని కాదు.
1: ద వన్ హూ హాస్ టు బిలీవ్డ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్ నాట్ మ్యాన్.
0: కనుకనే మానవ అనగా విశ్వాసము లేనటువంటి వాడు మానవుడు అని అర్థం.
1: మానవ యాజ్ వి అండర్స్టాండ్ ఇస్ ద వన్ హూ హాస్ నో ఫెయిత్.
0: ప్రేమించదగినటువంటి వాడే మానవుడు.
1: హీస్ ద వన్ హూ హాస్ టు బి లవ్డ్.
0: కనుక మానవత్వం యొక్క దివ్యమైనటువంటి స్థితిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: One has to make effort to realize the divinity in human.
0: మానవుని మనస్సును దైవం వైపున మరల్చడమే మానవత.
1: The human mind has to be diverted towards the divinity.

0: ఇదే దివ్యమైన వ్రత.
1: దట్ ఈస్ ఓన్లీ ద డివైన్ యాక్ట్.
0: అది ఏ మానవ మతము.
1: దట్ ఈస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: అది ఏ సాధకుని వ్రతము.
1: దట్ ఈస్ ఓన్లీ ది వన్ హ్యాస్ టు బి అండర్స్టాండ్.
0: తన మనస్సును మాధవుని పైన మరల్చాలి.
1: హిస్ మైండ్ హ్యాస్ టు బి డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు మానవుని యొక్క తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: But unfortunately today man has forgotten his true nature.
0: మానవత్వం అంతా కూడాను మనస్సుతో కూడి ఉంటున్నది.
1: The human quality centers around mind.
0: మనస్సుతో కూడిన వాడే మానవుడు.
1: The one that dwells along the mind is man.
0: ఆత్మతో చేరినటువంటి వాడే దైవత్వము.
1: The one that merges with atma is divine.
0: మనో ఇంద్రియములతో కూడినటువంటి వాడే బంధమునకు మూల కారణము.
1: The one who is attached to the mind is bound.
0: కనుక మనస్తత్వము మానవత్వంతో కూడుతో,
1: the nature of the mind and the human quality,
0: atma tattvam divyatvamto cheratam,
1: the atmic nature towards divinity,
0: mano indriyamulaku cherikriye bandhamulaku moola karanamani prati manavudu gurtinchali.
1: It's only moving about with the mind is responsible for the bondage. Man has to realize this fact.
0: Kartrutva bhoktutvamulu anetvantidi manasuto cherinatvantivi.
1: The doer and the act are expressions of the mind.
0: Jagrat swapnamulanni kudanu manasu yokka vikaramule.
1: The waking and the dreaming and the deep sleep are the changes of the mind.
0: ఈ మనస్సు యొక్క తత్వం ఉండినంత వరకు మానవునికి దుఃఖము, క్రోధము, విచారము, బంధన తప్పినది కాదు.
1: So long there is vagaries of the mind, man cannot escape from pleasure, pain, happiness and other things.
0: గాఢ నిద్రలో మనస్సు లేదు.
1: In deep sleep there is no mind.
0: మనస్సు లేని సమయం లోపల ప్రపంచం కూడాను లేదు.
1: When there is no mind there is no world.
0: ప్రపంచమే లేనప్పుడు సుఖ దుఃఖములు కూడా ఉండవు.
1: When there is no world, there is neither pain nor pleasure.
0: కనుక మనోలయమే ఆనందములకు మూల కారణమని కూడా వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: The ending of the mind is responsible for all happiness according to Vedanta.
0: ఈ అన్నింటికీ మూల కారణమైనటువంటి దైవత్వమే ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: The main principle behind all this is the divine principle.
0: నేను విద్యార్థిని.
1: I am the student.
0: నేను అధ్యాపకుడను.
1: I am the professor.
0: నేను స్త్రీని.
1: I am the woman.
0: నేను పురుషుడను.
1: I am the man.
0: ఈ పదములు అన్నింటికీ మొదటి పదం ఏమిటి, రెండవ పదం ఏమిటో అని ప్రతి వ్యక్తి కూడా విచారించవలసిన అవసరం.
1: For all these words, every individual will have to inquire clearly what is the first word and what is the second word.
0: నేను విద్యార్థిని.
1: I am the student.
0: నేను అనేటువంటి పదము అదే ఉనికి.
1: This word I is existence.
0: ఇది ఆత్మ తత్వమునకు తగినటువంటి యొక్క పర్యాయ పదము.
1: This is the synonym of atma or the spirit.
0: ఇది భగవత్ తత్వము.
1: This is the divine nature.
0: నేను అనే పదము తరువాతనే విద్యార్థి అనేటువంటి పదం వస్తుంది.
1: It is only after this letter I then he says
0: నేను అనే పదము తరువాతనే అధ్యాపకుడను అనే పదం వస్తుంది.
1: The teacher comes only after he says I.
0: నేను అనే పదము తరువాతనే ఒక స్త్రీని అనేటువంటి పదం వస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ ఏ ఉమెన్.
0: ఇదే విధముగానే నేను అనేటువంటిది భగవత్ తత్వంతో కూడుకొని నేను విద్యార్థిని, నేను అధ్యాపకుడును, నేను స్త్రీని, నేను పురుషుడును, నేను గృహస్థుడును, నేను సన్యాసిని అనేటువంటి పదములు చేరి వస్తున్నాయి.
1: సిమిలర్లీ ఓన్లీ ఆఫ్టర్ అటరింగ్ దిస్ వర్డ్ ఐ వన్ వుడ్ సే ఐఎమ్ ద స్టూడెంట్ ఆర్ ద టీచర్ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్ హౌస్ హోల్డ్.
0: విద్యార్థి, అధ్యాపకుడు, స్త్రీ, పురుష, గృహస్థ, సన్యాసి అనేటువంటి పదములు మారుతున్నవి కానీ నేను అనేటువంటి పదము ఎప్పటికీ ఎక్కడి కూడాను మారడానికి వీలు లేదు. అది మారదు.
1: There is a change in these words, student, teacher, woman and householder, celibate. But this word I doesn't change.
0: అట్టి మారని తత్వమే దైవత్వం.
1: That changelessness is divinity.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో నేను అనే పదమును అర్థం తెలియకుండా ఉపయోగించుకుంటూ ఆ దివ్యత్వాన్ని వ్యర్థం చేస్తూ వస్తున్నాడు.
1: సో మ్యాన్ ఇన్ ది డైలీ లైఫ్ యూజెస్ దిస్ వర్డ్ ఐ అండ్ విదౌట్ అండర్స్టాండింగ్.
0: దీనికి కారణము లౌకికమైన భౌతికమైనటువంటి యొక్క విషయవాసంలో మురగటమే మూల కారణం.
1: ది రీజన్ ఇస్ దట్ హి సబ్మర్జ్ ఇన్ ది ఎఫిమరల్ ట్రాన్సియెంట్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: ఎండమావులు నీరు వలె కనిపించుతున్నాయి కాని అవి సమీపించు కొలది అవి మనకు అంతర్ధానమైనటమే కాక మన దాహమును మరింత పెంచుతున్నదే కాని దాహమును తీర్చటం లేదు.
1: The mirage from a distance looks like water, but it's no water. On the other hand, it improves your thirst. It will never quench your thirst.
0: ఇది ఏ మోహం?
1: This is moha.
0: నీరు అని నమ్మి సమీపంలోకి పరిగెత్తుతున్నాడు మానవుడు.
1: Man approaches it, believing it to be water.
0: పరిగెత్తుకొలది కూడాను ఈ యొక్క నీరుగా కనిపించేటువంటి ఎండమావులు మరింత దూరం అవుతున్నాయి.
1: As he runs towards this mirage, the so-called water is far distant from him.
0: దీనివల్ల మానవుడికి లభించినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by such an effort?
0: దాహము తీరక,
1: the thirst is not quenched.
0: శ్రమకు గురి అయి
1: is put to all suffering.
0: కడపటికి తన ప్రాణమును కోల్పోతున్నాడు.
1: Ultimately he dies.
0: ఇది ఏ మోహం?
1: This is moha.
0: లేనిదారిని విశ్వసించి,
1: believing that which is non-existent,
0: ఉన్నదారిని విస్మరించి,
1: forgetting that which is present,
0: కాలమును వ్యర్థం గావించుకొని,
1: wasting the time,
0: కోరికలనే దాహముతో,
1: with this thirst of desire,
0: జీవిత ప్రయాణము సలిపి,
1: he journeys in this world,
0: కడపటికి నిరాశ నిస్పృహతో పల కూలి కారిపోతున్నాడు మానవుడు.
1: Ultimately he gets himself burnt because of frustration and disappointment.
0: కారణము ఈ విశ్వాసమే.
1: For this disappointment, this is the reason.
0: ఏ విశ్వాసము? దైవ విశ్వాసము కాదు.
1: What kind of faith? He is not faith on God.
0: లేనిది ఉన్నదనేటువంటి విశ్వాసం చేద్దే.
1: He has got faith on the non-existent one.
0: కనుక మానవుడు ఈ కర్తృత్వ భోక్తృత్వాల చేతనే మానవుడు బంధితుడవుతున్నాడు.
1: Man is bound because he has got the spirit of doer.
0: దీని ఫలమును అనుభవించక తప్పదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద రిజల్ట్ ఆఫ్ దాట్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ఇది నాది.
1: దిస్ బిలాంగ్స్ టు మీ.
0: ఇది నేను.
1: దిస్ ఇస్ ఐ.
0: అనుకున్నప్పుడు తాను నాది అనేటువంటి భావముతో ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితమును తాను అనుభవించక తప్పదు కదా.
1: So long he does all actions with the spirit of mind, he cannot escape from the consequences of his
0: actions. ఇది నా భూమి.
1: This is my land.
0: నా భూమి అనుకున్నప్పుడు ఆ భూమి ఎందు ఉల్ల వేసుకోవచ్చును మల్ల వేసుకోవచ్చు.
1: The land which he claims, he may have the onion there or the jasmine.
0: ఈ రెండింటికి అతనికి స్వతంత్రం ఉన్నది కానీ,
1: he has got independence on these two.
0: అందులో పండినటువంటి పంటను ఏదైనా సరియే తాను అనుభవించే తీరాలి.
1: Whatever the harvest he gets out of it,
0: ఆ ఫలితం తనకు చెందినదే కానీ మరొకరికి చెందినది కాదు.
1: The consequences belong to him but none else.
0: అదే విధంగానే ఇది నాది అనేటువంటి ఆ కర్తృత్వ భోక్తృత్వం ఉండినప్పుడు దాని యొక్క ఫలితములు తాను తప్పవు.
1: So long he says this is mine, he cannot be free from this consequences of
0: doing. కనుక ప్రతి మానవుని కూడాను బంధించున్నది నేను నాది ఈ రెండే బంధించేటువంటి యొక్క బంధన.
1: So man is bound for these two reasons, the spirit of I and mine.
0: కనుక మానవుడు తన బంధనకు తన యొక్క అభిష్టములే కారణము.
1: So man is bound because of his own desires.
0: విషయములను విశ్వసించినంత విశ్వాసము దైవాన్ని విశ్వసించడానికి ఏమాత్రము పూనుకోడు.
1: Man doesn't get himself prepared to have faith in God because he has got faith.
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి విషయాలను విశ్వసిస్తుంటాడు గాఢంగా మానవుడు.
1: He has got strong faith on that ephemeral, transient, sensual pleasure.
0: నిత్య సత్యమైనటువంటి స్వార్థరహితమైనటువంటి భగవత్ ప్రేమను విశ్వసించడానికి వెనుకంజ వేస్తుంటాడు మానవుడు.
1: He goes behind at a time when he has to have full faith on the divinity which is permanent and all.
0: ఇది కర్మ ఫలము.
1: This is the consequences of
0: karma. ఇది ప్రారబ్ధము.
1: This is prarabdha.
0: ఈ ప్రారంభం అనేటువంటిది మానవుని వెంటాడుతూ,
1: as this runs after human life,
0: అనేక విధములు కూడా దారి తప్పించి,
1: it will divert him in different
0: కడ మార్గం పట్టించి,
1: it will take him in a wrong
0: path, మంచిదానిపైన విశ్వాసము దూరం గావించుకుని,
1: it will make him away from the truth,
0: చెడ్డదాన్ని విశ్వసిస్తూ ఉంటాడు.
1: He believes in the wrong path.
0: ఏ విధముగా?
1: హా,
0: ప్రతి మానవుని ఇంటి ఎందు కూడాను ఎలుకల బోను అని ఉంటుంది.
1: In the house of every man there will be a cage to
0: ఎలుకలు పట్టే నిమిత్తమై,
1: to arrest the
0: rat, పట్టిదారిని చంపే నిమిత్తమై,
1: so to kill them also,
0: ఆ బోను యందు ఏదో కొన్ని విధమైనటువంటి వాసనలు పెట్టి,
1: he'll put some bait, attraction,
0: ఆ వాసనలు ఆకర్షించేటువంటి రీతిగా దాన్ని చేకూర్చి,
1: he arranges in such a way as to attract the rats,
0: ఆ వాసనలను విశ్వసించి ఆ ఎలుకలు అందులో చేరి బంధితులైపోతుంటారు.
1: The rat enters into the cage having been attracted by those things kept there.
0: అదే విధంగానే ఈ ప్రపంచం అనేటువంటి బోను లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ కేజ్,
0: విషయవాసన అనేటువంటి యొక్క వాంఛనలు చేకూర్చి,
1: బికాస్ ఆఫ్ ది సెన్షువల్
0: తద్వారా మానవుని బంధింపజేస్తుండాలి.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై ది సెన్షువల్ ప్లెజర్స్.
0: కానీ ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ట్రూత్ ఈస్ నాట్ రియలైజ్డ్ బై మ్యాన్.
0: ముందుకు జరిగే ముప్పు ఏమిటో అనేటువంటి దాన్ని విచారించలేకపోతుండాలి ఎలుక.
1: The danger ahead is not noticed by rat.
0: కేవలం వాసన మాత్రమే ఆశిస్తుండాలి ఎలుక.
1: Rat only aspires for that which is contained
0: in the manavudu. ఎలుక వంటి వాడిగా జీవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ ర్యాట్ టుడే.
0: ముందు ఏమి జరుగును అనేటువంటి దాన్ని విచారించలేకపోతున్నాడు.
1: హీఈస్ నాట్ ఏబుల్ టు ఫీల్ ద డేంజర్ అహెడ్.
0: భగవత్ ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నాడు.
1: హీ డిసోబేస్
0: భగవత్ శాసనాన్ని మీరిపోతున్నాడు.
1: హీ ట్రాన్సెండ్స్ ఆల్ లాస్.
0: విషయానికి బంధితుడవుతున్నాడు.
1: హీఈస్ బౌండ్ బై సెన్సెస్.
0: వాంఛలలో చిక్కులుకుంటున్నాడు.
1: హీఈస్ కాట్ బై డిజైర్.
0: బాధలకు గురి అవుతున్నాడు.
1: అండ్ హీ సఫర్స్.
0: కట్టకడపటికి ఆనాడు భగవంతుని విశ్వసించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: అల్టిమేట్లీ హీ ట్రైస్ టు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి బలహీనత, ఈ విధమైనటువంటి వాంఛల చేతనే మానవుని యొక్క స్థితిగతులను మార్పు చెందుతూ ఉండాలి.
1: ద వీక్నెస్ ఇన్ మ్యాన్ కైండ్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్ దట్ లీడ్ టు డిఫరెన్సెస్ ఇన్ హిస్ స్టేట్.
0: విశ్వసించిన మానవుడైనా,
1: హావింగ్ ఫెయిత్,
0: విశ్వసించని మానవుడైనా,
1: ద ఫెయిత్లెస్ వన్,
0: మానవత్వానికి పూర్వం దివ్యత్వం అనేటువంటి తనకు తెలిసినా తెలియకపోయినా స్పష్టంగా ఉంటుంది.
1: ప్రయర్ టు హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ వెదర్ హీ నోస్ ఇట్ ఆర్ నాట్.
0: కానీ తనకు తెలియలేదని మోసపోతున్నాడు.
1: హీ డిసీవ్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్.
0: భగవత్ తత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై డివైన్?
0: ఏది భగవంతుడిని తాను విశ్వసిస్తున్నాడు?
1: హీ బిలీవ్స్ దట్ ఐఎమ్ గాడ్.
0: తనకు ఏ విధంగా భగవంతుడు కాదని వర్ణిస్తున్నాడు?
1: హౌ డస్ హీ సే దట్ హీ ఈస్ నాట్ గాడ్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అంధకారమైనటువంటి యొక్క అజ్ఞానం.
1: This is darkness of ignorance.
0: భగవంతుడు ఎట్ట ఉంటాడని తెలిస్తే కదా ఇతను భగవంతుడు ఇతను కాదు అని నిర్ణయించేటువంటి అధికారం వస్తుంది.
1: If he has got knowledge of God, he can say he is God and he is not.
0: భగవంతుడు అంటే ఏమిటో తెలియనటువంటి వారికి విశ్వసించడము విశ్వసించకపోవటం అనేటువంటి కేవలం ఒక ఊహాగానమే.
1: The one who does not know the God's nature cannot decide who is God. It is just imagination.
0: ఎప్పుడైనా తాను చూచుంటే ఇలాంటిది భగవత్ తత్వము అని విశ్వసించవచ్చు.
1: ఇఫ్ హీ సీస్ ఎట్ వన్ టైమ్ హీ కెన్ జడ్జ్ దట్ దిస్ ఇస్ గాడ్స్ నేచర్.
0: ఏది తెలియనటువంటి వానికి ఏది భగవత్ తత్వము ఏది కాదు అని నిర్ణయించే అధికారం ఉంటుంది.
1: ద ఇగ్నోరెంట్ వన్ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గాడ్ అండ్ హూ ఇస్ నాట్.
0: అలాంటి వానికి నిర్ణయించే అధికారమే లేదు.
1: సచ్ పీపుల్ హ్యాస్ నో అథారిటీ టు
0: తనను తానే తెలుసుకోలేనటువంటి భగవంతుని ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: ద వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ హిస్ ఓన్ సెల్ఫ్ హౌ డస్ హీ
0: తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం కూడా వ్యర్థమే.
1: ద అటెంప్ట్ ఈస్ ఆల్సో వేస్ట్ ఆఫ్ టైమ్.
0: తానే భగవత్ తత్వం.
1: హీ హిమ్సెల్ఫ్ ఇస్ గాడ్.
0: ఇలాంటి యొక్క విశ్వాసమును ఈనాడు మానవుడు కోల్పోతున్నాడు.
1: సచ్ ఫెయిత్ ఈస్ లాస్ట్ బై మ్యాన్ టుడే.
0: ఎన్నియో చదువులు చదువుతున్నాడు.
1: హీ హస్ గాట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఎంతనో జ్ఞానాన్ని అర్జిస్తున్నాడు.
1: అక్వైర్స్ నాలెడ్జ్.
0: కానీ ఈ జ్ఞానమంతా ఇప్పుడు కేవలము విషయ జ్ఞానమే.
1: All this knowledge is worldly knowledge.
0: ఈ జ్ఞానమంతా ఇప్పుడు కేవలం పదార్థ జ్ఞానమే.
1: దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ రౌండ్స్ ద ఫిజికల్ మ్యాటర్.
0: మానవుడు ఆశించేటువంటిది అర్థమును కాదు పరార్థాన్ని.
1: ద నాలెడ్జ్ షుడ్ ఎస్పైర్ స్పిరిచువాలిటీ బట్ నాట్ ద మనీ.
0: మానవుడు చేయవలసినటువంటిది అధర్మాన్ని కాదు ధర్మాన్ని.
1: వాట్ మ్యాన్ షుడ్ డూ ఈస్ రైచియస్నెస్ బట్ నాట్ అన్ రైచియస్నెస్.
0: మానవుడు పొందవలసినటువంటిది దయ్యాన్ని కాదు దైవాన్ని.
1: వాట్ మ్యాన్ షుడ్ గెట్ ఈస్ నాట్ ద డెవిల్ బట్ గాడ్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దిస్ ట్రూత్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన లేనటువంటి ఒక అవివేకుడుగా మారుతున్నాడు.
1: హస్ బికమ్ ఎ ఫూల్ హూ కుడ్ నాట్ మేక్ డిస్టింక్షన్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ ఫాల్స్.
0: మనము అన్ని విధములుగా జీవించి మన వెంట వచ్చేది సంసారము కాదు సంస్కారమే.
1: లీవింగ్ ద లైఫ్ సో లాంగ్ ద ఫ్యామిలీ విల్ నెవర్ ఫాలో యూ. ఇట్ ఈస్ ఓన్లీ
0: సంస్కారం. సంస్కారాన్ని ఈనాడు విశ్వసించడం లేదు.
1: వీఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ సంస్కార్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక మానవుడు
1: సో మ్యాన్
0: దైవత్వం అనేది ఎక్కడ ఉంటున్నదని విచారించినప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: వెన్ హీ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు నో వేర్ గాడ్ ఈస్ హియర్ ఇస్ ఎ సింపుల్ ఇల్లస్ట్రేషన్.
0: ఒక రూపము లేదు.
1: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
0: బ్రహ్మమునకు ఒక రూపము లేదు.
1: బ్రహ్మ హ్యాస్ నో డెఫినెట్
0: ఫామ్. దైవమునకు ఒక రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: ఏ రూపమైనా చేరవచ్చు.
1: మే అస్యూమ్ ఎనీ ఫామ్.
0: ఏ యొక్క స్థితి ఎంతైనా కూడా తాను భగవంతుని దర్శించవచ్చు.
1: ఇన్ ఎనీ పొజిషన్ వన్ కెన్ విజువలైజ్ గాడ్.
0: చక్కెర పాకం చేస్తున్నాం మనం.
1: Here is a good preparation.
0: కానీ ఎలాంటి ప్రింట్ పైన వేస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుండదు ఆ చక్కెర.
1: ఇఫ్ యూ పుట్ ది షుగర్ ఇన్ ఎనీ ఫ్లోర్ ఇట్ టేక్స్ దట్ పర్టికులర్ ఫామ్.
0: మార్కెట్ లో పిల్లలను ఆకర్షించే నిమిత్తమై చక్కెర బొమ్మలన్నీ చేస్తుంటారు.
1: టు అట్రాక్ట్ చిల్డ్రన్ ద మార్కెట్ దర్ సో మెనీ డాల్స్.
0: చింకగా ఉంటుంది, మరొకటి దుప్పిగా ఉంటుంది, మరొకటి పులిగా ఉంటుంది, ఇంకోటి కుక్కగా ఉంటుంది.
1: దర్ సో మెనీ షుగర్ డాల్స్ టు అట్రాక్ట్ ద చిల్డ్రన్ లైక్ ఎ టైగర్.
0: ఇది కుక్క, ఇది నక్క, ఇది పులి, ఇది చిరుత. ఈ విధంగా మనం విచారణ చేస్తున్నాం కానీ అన్నింటి యందు ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
1: వీఆర్ మేకింగ్ ఎ డిస్టింక్షన్ దర్ ఇస్ ఎ డాగ్, దర్ ఇస్ ఎ ఫాక్స్, దర్ ఇస్ ఎ క్యాట్, దర్ ఇస్ ఎ టైగర్. బట్ షుగర్ ఈస్ కామన్ ఇన్ ఆల్ డాల్స్.
0: చక్కెర యొక్క తీపికి ఏమాత్రం రూపం లేదు.
1: ద స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్ హ్యాస్ నో ఫామ్.
0: చక్కెర ఎట్ట ఉన్నది ఏంటంటే తెల్లగా ఇసుక వలె ఉంటున్నదని చెప్పవచ్చు.
1: వీ కెన్ సే ద షుగర్ ఇస్ వైట్ లైక్ వైట్ శాండ్.
0: తీపి ఎట్లా ఉందంటే ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే హౌ స్వీట్నెస్ లుక్?
0: ఇది అనుభవంతోనే రావాలి.
1: దిస్ హ్యాస్ టు బి అబ్టైన్డ్ త్రూ ఎక్స్‌పీరియన్స్.
0: కనుక తీపికి రూపం చెప్పేటువంటి వాడు అజ్ఞాని అనే చెప్పవచ్చు.
1: హీస్ రియలీ ఫూలిష్ వన్ హూ సేస్ దిస్.
0: కనుక ఆ తీపి ఎక్కడ ఉంటున్నది?
1: వేర్ ఇస్ ది స్వీట్నెస్?
0: ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్యనున్న ఆలోచనారహితమైనటువంటిదే ఆత్మతత్వం.
1: The sweetness lies between thought and thoughtlessness that lies in between the two.
0: ఆలోచనకు ఆలోచనకు మధ్యన ఉన్నటువంటి ఆలోచనారహితమైనటువంటి.
1: The sweetness is present between thought and thought in a thoughtless form.
0: అదే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: That is the real true atmic nature.
0: కనుక నీ ఆలోచనపైన నీవు కాన్సంట్రేట్ చేస్తున్నావే కానీ ఆలోచన రహితమైనటువంటి దానిపైన నీవు కాన్సంట్రేషన్ చేయటం లేదు.
1: You are concentrating on thought but not on thoughtlessness.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: అర్థం కోసం చదువుతున్నారే కానీ పరమార్థం కోసం కాదు.
1: యు ఆర్ జస్ట్ స్టడీయింగ్ ఫర్ వెల్త్ బట్ నాట్ ఫర్ స్పిరిచువల్ ఎయిమ్స్.
0: మనము ధనము ఖర్చు పెడితే తరిగిపోతుంది.
1: యాజ్ వి స్పెండ్ ద మనీ ఇట్ గెట్స్ లాస్ట్.
0: కానీ ఆరోగ్యము చెడిపోతుంది.
1: ద హెల్త్ ఆల్సో బి రూయిన్డ్.
0: ఆరోగ్యం చెడిపోయిన ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చును.
1: యూ కెన్ రిగైన్ హెల్త్ వెన్ ఇట్ యూ ఆర్ సిక్.
0: వ్యర్థమైన ధనాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చును.
1: ద మనీ విచ్ ఇస్ వేస్టెడ్ క్యాన్ బి గెయిన్డ్ అగైన్.
0: వ్యర్థమైన కాలమును మాత్రం క్షణమైనా మనం సంపాదించుకోలేము.
1: ద టైం విచ్ ఇస్ వేస్టెడ్ కెన్ నాట్ బి రికవర్డ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను ధనము కాని ఆయువు కాని అనేక విధములైనటువంటి యొక్క పదార్థములు కాని మనము ఖర్చు పెట్టినప్పుడే అవి ఖర్చు అవుతున్నాయి, లేకపోతే ఖర్చు కావటం లేదు.
1: Therefore, either money and other things, they are lost because you spend but not otherwise.
0: Kada mana aayu pramanam matramu neevu kharchu pettu pettakpo adi emo chalinchipothundadi.
1: But our longevity or lifespan, whether you spend or not, it is sure to diminish.
0: Kanuka kaalamu vyattham gaavinchukoraadu.
1: Therefore, never waste time.
0: Ee kaalamu vyattham gaavinchukotam e manavuni yokka ajnanam.
1: Wasting one's own time is a sign of ignorance.
0: Kaalamu bhagavastu roopamu.
1: Time is the very form of God.
0: ఆ కాలాన్ని సార్థకం గావించుకునేటువంటి కర్మలు ఆచరించి
1: వీ షుడ్ శాంక్టిఫై టైమ్ బై టేకింగ్ సేక్రెడ్ యాక్ట్స్.
0: ఆ కర్మల ద్వారా ఆనందం అనేటువంటి దానిని అనుభవించి
1: త్రూ దీస్ యాక్ట్స్ వీ షుడ్ ఎంజాయ్ బ్లిస్.
0: ఈ ఆనందమును పది మందికి పంచడానికి ప్రయత్నించాలి.
1: అండ్ వీ హావ్ టు షేర్ దిస్ హ్యాపీనెస్ విత్ ఫెలో మ్యాన్.
0: మన విద్యార్థుల యొక్క స్వభావములు చాలా ఉన్నతమైనటువంటిది, సున్నితమైనటువంటివి.
1: ద నేచర్ అండ్ ద కాండక్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ క్వైట్ సెన్సిటివ్ అండ్ క్వైట్ నోబుల్.
0: ఈనాటి ఆటలు పాటలు కూడాను
1: all our plays and songs
0: kevalamu oka vyapara rangamlo cheratam cheta dani viluvanu kuda nu chirinchipothunnayi.
1: As they have become a matter of business, they have lost their value.
0: Aatalu aananda nimittame erpadinatuntivi.
1: The games are meant for happiness.
0: Paatalu hrudayanandamu kaliginchetuvanti niki kinda cherukuchinatuntivi.
1: Songs will give you great happiness to our mind.
0: Kani atti hrudayanandanni andinchetuvanti aatalu paatalu ee naadu kevalamu vyapara rangamlo praveshapetti
1: such games in the music that gives you great pleasure to one's own heart.
0: Manavuni viluvalu ye vidhanga cheerinchipoyinavo adhe vidhanga aatala paatala yokka viluvalu kudanu cheerinchipoyinayi.
1: Just as the human value is gone, the value of the games and the music are also gone.
0: ఆటల చేత పాటల చేత ఆనందాన్ని ఆరోగ్యాన్ని పుష్టిని సంతృష్టిని పొందాలి.
1: The games and the music, one can be healthy, one can be happy.
0: ఒకరికి ఒకరికి ద్వేషాన్ని పెట్టుకోరాదు.
1: One should not have any kind of hatred.
0: అసూయను అంతకంటే పెంచుకోరాదు.
1: You should never develop jealousy.
0: ఈనాటి ఆటల పాటల లోపల అసూయలు అధికమైపోతున్నాయి.
1: In this games and music there's a lot of envy.
0: ద్వేషాలు పెరిగిపోతున్నాయి.
1: The hatred is on the rise.
0: తన విలువ తరిగిపోతుంది.
1: He loses his own value.
0: కనుక మన యొక్క ఇన్స్టిట్యూట్ బాయ్స్ ఈ ఆటల పాటలు ఆనంద నిమిత్తము ఆరోగ్య నిమిత్తము ఏర్పడినటువంటి సత్యాన్ని వీరు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: అవర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ షుడ్ రియలైజ్ దట్ ద గేమ్స్ అండ్ ద మ్యూజిక్ ఆర్ మెంట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ హెల్త్.
0: ఈ ఆటలు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తింపు చేయనుదే ఆటలు.
1: ద స్పోర్ట్స్ విల్ డెమోన్స్ట్రేట్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: పిల్లలు వేరు వేరు స్థానం నుంచి వేరువేరు సంస్కారం నుంచి వేరువేరు భావం నుంచి వచ్చినప్పటికీ ఆటలలో అందరూ ఐక్యత చేరి దీని యొక్క విషయాన్ని అందుకోవాలి.
1: స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఐడియాలజీస్ డిఫరెంట్ మెంటల్ మేకప్ బట్ దే గెట్ యునైటెడ్ ఇన్ ప్లే ఫీల్డ్.
0: అందరూ అన్నతమ్ములుగా మనం జీవించాలి.
1: ఆల్ షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్.
0: కానీ ఈ అన్ని కూడాను దైవార్పితమైన భావంతో మనం ఆచరించాలి.
1: వీ షుడ్ ప్లే ఆఫరింగ్ టు గాడ్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
1: Then work will be transformed into worship.
0: మనం ఏది చేసినా కూడాను అది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వాట్ ఎవర్ వీ డూ వీ షుడ్ మేక్ ఇట్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్.
0: ఇది నిజమైనటువంటి ఆటల యొక్క విలువను పెంచుకోవటం.
1: దెన్ ఓన్లీ వీ కెన్ ఇంప్రూవ్ ద వాల్యూ ఆఫ్ ది గేమ్.
0: ఆటల విలువ పెరిగినప్పుడే ఆటలాడేటువంటి వ్యక్తి విలువ కూడా పెరుగుతుంది.
1: వెన్ ద వాల్యూ ఆఫ్ ది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇంక్రీజ్,
0: ఈనాడు ఆటల విలువ తరిగిపోయింది, ఆటలాడేటువంటి వ్యక్తి విలువ తరిగిపోయింది.
1: ద వాల్యూ ఆఫ్ ది గేమ్స్ ఇస్ లాస్ట్ and these players also lose their
0: value. ఒక పాట పాడండి ఎంత ఇస్తావు అని వ్యాపారం చేస్తారు.
1: If you ask anyone to sing a song, they will demand how much you are going to pay.
0: ఏదో బెంగళూరు లోపల ఒక ఆడిటోరియం లోపల కొన్ని రకమైనటువంటి ఆటలు ఆడాలి అనుకుంటే దీనికి ఎంత అని ప్రారంభిస్తున్నారు వేళ.
1: In Bangalore, in the auditorium, if you are asked to play, they are going to demand money.
0: ఈ విధంగా వ్యాపార రంగంలో ప్రవేశపెడుతున్నారు ఈ ఆటలు పాటలు.
1: This music and game has become a matter of business.
0: కనుకనే మానవుని యొక్క ఆనందమును దినదినములకు నువ్వు తరిగిపోవటమే కాకుండా నైతిక విలువ కూడా నువ్వు తరిగిపోతుండాలి.
1: Therefore happiness is day by day decreasing and the moral value is also lost.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మానవత్వం యొక్క విలువను మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ అవర్ హ్యూమన్ వాల్యూ.
0: మానవులుగా పుట్టాము.
1: వీ ఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్స్.
0: మానవులుగా జీవించాలి.
1: వీ షుడ్ లివ్ యాజ్ హ్యూమన్స్.
0: మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: We should uphold human quality.
0: ఈ విధంగా నిలుపుకోవాలి.
1: We should uphold with all morality.
0: అన్నింటిపైన ఒక విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం, గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: We should have strong faith in every matter.
0: చిల్లర చిల్లర విషయాలంతా మనం నమ్ముతున్నాము.
1: We have faith in all cheap things.
0: దీనికి ఏది మనకు సాక్ష్యము?
1: What is the witness to this?
0: ఏ సాక్ష్యం లేకపోయినా కూడా మనం విశ్వసిస్తున్నాము.
1: Without any witness we have still faith.
0: ఈనాడు థర్స్డే, గురువారం అని వచ్చింది క్యాలెండర్ లో.
1: Today is Thursday as we find in the calendar.
0: ఈ గురువారం నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: హౌ డూ యూ బిలీవ్ దట్ టుడే ఇస్ థర్స్డే?
0: నీకు ఎట్లా తెలుసు ఇది ఈనాడు గురువారం?
1: హౌ డూ యూ నో దట్ టుడే ఇస్ థర్స్డే?
0: ఏదో ఒక సిద్ధాంతి రాసినటువంటి క్యాలెండర్ ని బట్టి నీవు గురువారం అంటున్నావు.
1: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ రిటన్ బై సిద్ధాంతి యూ బిలీవ్ దట్ టుడే ఇస్ థర్స్డే.
0: అంతేకాని ఇది గురువారం అనేటువంటి విశ్వసించడానికి ఆధారంలే లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో బేసిస్ ఆర్ ప్రూఫ్ టు బిలీవ్ దట్ టుడే.
0: ఆధారం ఏదో ఒక సిద్ధాంతి.
1: The basis for your belief is
0: this. దీని బట్టి మనం విశ్వసిస్తున్నాము.
1: Basing on this you believe.
0: ఈనాడు ఏకాదశి.
1: Today is ఏకాదశి.
0: ఈనాడు ఏకాదశి అని అనుకుంటే ఆనాడు వ్రతాన్ని మనం ఆరంభిస్తున్నాం.
1: Considering today is ఏకాదశి, you undertake that form of
0: ఆ ఏకాదశిని క్యాలెండర్ ని బట్టి మనం విశ్వసించి మన యొక్క ఆచరణ లోపల మనము నిమగ్నమవుతున్నాం.
1: Having full faith on this ఏకాదశి which is given in the calendar, you
0: సిద్ధాంతి రాసినటువంటి దానిని ఇంత విశ్వసిస్తున్నామే.
1: You have so much faith that which
0: సాక్షాత్ వేదమునందు చెప్పినటువంటి తత్వం అసి, నీవే బ్రహ్మ అని చెప్పిన దాన్ని నీవు ఎందుకు విశ్వసించడం లేదు?
1: How is it that you don't believe the word of God when he says that you are God?
0: Aham brahmasmi, nene brahma anetundi padanu nuvu enduku vishwasinchadam ledu?
1: Why don't you believe when God says that I am brahma?
0: Karanamu,
1: the reason,
0: mohamulo mulagatame.
1: Because you are submerged in moha.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Tummeda chaala balamainatvantidi.
1: The butterfly is strong.
0: దాని ముక్కు చాలా సూట్ అయినటువంటిది.
1: ఇట్స్ నోస్ ఇస్ ఆల్సో స్ట్రాంగ్.
0: చేగుబారిన కర్రనైన కూడా తొలిచి లోపల ప్రవేశిస్తుంది.
1: ఇట్ కెన్ డ్రిల్ ఇన్ టు ద డ్రై వుడ్.
0: అలాంటి బలమైనటువంటి యొక్క తుమ్మెద,
1: ద స్ట్రాంగ్ బటర్ఫ్లై,
0: ఒక పుష్పములో ప్రవేశించి
1: యాజ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద ఫ్లవర్,
0: ఆ పుష్పం ముకుడించిన తక్షణమే
1: యాజ్ ద ఫ్లవర్ క్లోజెస్,
0: ఆ మకరందంలో తాను మునిగి
1: ఇట్ గెట్స్ సబ్మర్జ్డ్ ఇన్ ద నెక్టర్,
0: తన యొక్క శక్తిని తాను మర్చిపోయి
1: ఇట్ ఫర్గెట్స్ ఇట్స్ ఓన్ క్వాలిటీ,
0: ఆ లేతర్ లేకళ్ళు కూడా చించుకుని బయట రావడానికి ప్రయత్నించలేక ప్రాణంను వదులుతుంది.
1: ఇట్ కెనాట్ పియర్స్ త్రూ ద పెటల్స్ ఆఫ్ దట్ ఫ్లవర్ అండ్ లూజెస్ అల్టిమేట్లీ ఇట్స్ లైఫ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అంత శక్తి కలిగినటువంటి తుమ్మెద
1: దట్ బటర్ఫ్లై విత్
0: తన శక్తిని తాను మర్చిపోతుండాలి.
1: ఫర్గెట్స్ ఇట్స్ ఓన్ కెపాసిటీ.
0: కారణం,
1: ద రీజన్,
0: ఆ పుష్పంలో ఉన్నటువంటి మకరందం అనే మోహమే.
1: Because of the attachment towards the nectar in the flower.
0: అదే విధంగా మానవుడు ఈ జగత్తునందు సంసారంలో ఉండినటువంటి మోహమునకు మునిగిపోయి,
1: Similarly man in this world he gets himself submerged in the family
0: life. అహం బ్రహ్మాస్మి అనేటువంటి శక్తిని మర్చిపోయి,
1: he forgets that power potential that he is Brahman.
0: కేవలం తాను ఒక బంధితుడవుతున్నాడు.
1: He is bound.
0: ఆ బంధనంలో మునిగి భయభ్రాంతులకు గురి అవుతున్నాడు.
1: As he is in bondage he is subjected to all kind of fear.
0: కనుక మానవుని యొక్క దుఃఖమునకు, మానవుని యొక్క విచారములకు, మానవుని యొక్క కష్టములకు తన యొక్క వాంఛలే కారణం.
1: Therefore for his pain or sorrow,
0: ఎవరు దీనికి కర్తకులు కారు?
1: The desires are responsible. No one is responsible separately.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయంలో కర్మ, కర్త, కారణం ఉంటుండాలి.
1: In this world there is one, the action, the doer and the reason.
0: కానీ భగవద్ విషయంలో ఈ కర్మ కర్త కారణాలు ఏమాత్రం పనికిరావు.
1: బట్ ఇన్ రిలేషన్ టు గాడ్ దేర్ ఇస్ నో డూయర్ ఆర్ యాక్షన్ ఆర్ కాన్సిక్వెన్స్.
0: ఒక వ్యాకరణంలో వస్తే ఒక కర్త కర్మ క్రియ అంటారు.
1: వెన్ దేర్ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఆఫ్ గ్రామర్ కమ్స్ హి సేస్ దీస్ త్రీ థింగ్స్ కర్త కర్మ క్రియ.
0: కర్త కర్మ క్రియ.
1: The subject and the object in the verb.
0: Ramudu oka kukkanu champinadu. Idi karta karma kriya.
1: Rama killed the dog. These are three things here.
0: Kani akkada kartane lekapothe kukkanu champinadu ante evaru ani question ostundi.
1: When there is no subject, if anyone says the dog is killed, then the question comes, who killed?
0: Ramudu kukkanu champinadu.
1: Here there should be subject, the Rama.
0: Champatamu kriya.
1: The killing is action.
0: రాముడు కుక్కను అని చెప్తే ఏం చేశాడు అని మరి ఒక ప్రశ్న వస్తుంది.
1: ఇఫ్ యు సే రామ డాగ్ దెన్ వాట్ హాస్ హి డన్ విత్ ఇట్.
0: క్రియ రావాలి అక్కడ, చంపినాడు అని చేరాలి.
1: దేర్ షుడ్ బి వర్బ్ ఆల్సో, కిల్డ్.
0: రాముడు చంపినాడు అని కర్త క్రియ రెండు వచ్చినప్పుడు ఇంకా క్రియ లేకపోతే.
1: సో వెన్ దేర్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ వెన్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్.
0: రాముడు చంపినాడు, దేన్ని చంపినాడు?
1: రామ కిల్డ్, వాట్ ఈస్ దట్ హి హస్ కిల్డ్?
0: కాబట్టి అన్నింటికీ ఒక ఏది లేకపోయినా క్వశ్చన్ వస్తుంది.
1: దేర్ ఫోర్ వన్ ఈస్ మిస్సింగ్, దేర్ విల్ బి ఎ క్వశ్చన్.
0: ప్రాపంచిక వ్యవహారంలో రాముడు కుక్కను చంపినాడు, ఈ మూడు కూడా కర్త కర్మ క్రియ చేరాలి.
1: దేర్ ఫోర్ దేర్ షుడ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్, ది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ది ప్రెడికేట్.
0: కానీ దైవత్వానికి లేదది.
1: బట్ ఇన్ రిలేషన్ టు గాడ్,
0: రాముడే కర్త, దైవమే కర్త.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద డూయర్.
0: దైవమే కర్మ.
1: హీ హింసెల్ఫ్ ఇస్ యాక్షన్.
0: దైవమే కారణం.
1: He is the cause.
0: కనుకనే కర్త కర్మ క్రియ మూడింటి యొక్క తత్వము దైవమే.
1: ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్.
0: అతని యందు ఈ మూడు కూడా ఏమాత్రము విచారించడానికి అధికారమే లేదు ఎవరికి.
1: దేర్ఫోర్ నో వన్ హాస్ అథారిటీ టు
0: ఎంక్వైర్. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు?
1: వై డస్ హి డూ లైక్ దాట్?
0: నీకేం తెలుసు?
1: వాట్ డు యు నో?
0: తన యొక్క కారణం ఏమిటో.
1: వాట్ రీజన్ హీ హాస్? హౌ డు యు నో?
0: కనుక కారణాన్ని తెలుసుకునేటువంటి అధికారం నీకు లేదు.
1: యు హావ్ నో రైట్ టు నో ద రీజన్ ఐదర్.
0: ఎందుకనగా నీ పాత వాసనలు పురస్కరించుకుని భగవంతుడు కర్మలు ఆచరిస్తుంటాడు.
1: బికాజ్ గాడ్ డస్ ఆల్ దీస్ యాక్షన్స్ బేసింగ్ ఆన్ యువర్ ప్రీవియస్.
0: ఏ విధమైన మంచి మార్గంలో నిన్ను ప్రవేశించడానికి ఏ కర్మలు ఆచరిస్తున్నాడో అది నీకేం తెలుసు?
1: వాట్ వే హీ చూసెస్ టు మేక్ యూ ప్రొసీడ్ ఆన్ ద రైట్ పాత్, హౌ డు యూ నో?
0: కనుక నీవు ఈ కర్త కర్మ క్రియలు మాత్రమే విచారించుకోవడానికి ఇవి భౌతిక జ్ఞానమే కాని ఆధ్యాత్మిక జ్ఞానం కాదు.
1: So to decide upon this, the subject and the object, you rely on the physical knowledge.
0: ఇలాంటి జ్ఞానాల లోపల విద్యార్థులు ప్రవేశించాలి.
1: One, the student should take up that spiritual knowledge.
0: లౌకికమైనటువంటి పొట్టకూటి నిమిత్తమై మనం ఆచరించవలసినటువంటి అనేక పదార్థ జ్ఞానము, విషయ జ్ఞానము, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినది.
1: For worldly life, to carry out a daily living, the secular knowledge, worldly knowledge is necessary.
0: కానీ ఆధ్యాత్మిక సత్వమైనటువంటి జ్ఞానం కూడాను లేకపోతే మానవత్వం వ్యర్థమైపోతుంది.
1: But when there is no spiritual knowledge, the human life is a waste.
0: కనుక ప్రతిదానికూడను నాకు ఒక అధికారము అధికారమని అధికారంలో నీవు ప్రవేశించకూడదు.
1: You should never be after authority.
0: ఎవ్వనికి ఈ ప్రపంచంలో అధికారమే లేదు.
1: None in this world has any authority.
0: నాకు అధికారం ఉన్నదని చెప్పినట్టు అహంకార పట్టము కేవలము మానసిక యొక్క వికారమే.
1: The ego that one has authority is just the perversion of the mind.
0: ఈ మనోవికారముల చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క తన యొక్క ఆకార తత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ది పర్వర్సిటీ ఆఫ్ ది మైండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ట్రూ నేచర్.
0: కర్తవ్యమే నీకున్నది.
1: యు హావ్ గాట్ రెస్పాన్సిబిలిటీ.
0: అది ఏ నిజమైన యోగం.
1: దట్స్ ది రియల్ యోగ.
0: కర్మణ్యేవ అధికారస్య, కర్మను ఆచరించడమే నీ అధికారం.
1: యు హావ్ గాట్ అథారిటీ ఆన్ యువర్ యాక్షన్.
0: అదే కర్తవ్యం. యోగం ఉచ్యతే.
1: That kind of fulfillment, doing one's own duty, is yoga.
0: ఆచరించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటి బలహీనుడవు నీవు కర్మ ఫలితం ఏ రీతిగా ఆశించగలవు?
1: You cannot do your own action. How do you expect that you will have the enjoyment or the consequence of your action?
0: కర్మను ఆచరించినప్పుడే కర్మ ఫలితం మనకు లభ్యమవుతుంది.
1: When you perform your duty, then only you have got the right to enjoy the
0: consequence. కర్మను ఆచరించుకున్న ఫలం ఏ రీతిగా నీకు లభ్యమవుతుంది?
1: Without doing action, how do you expect the result?
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలేక చేయాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: The food served on the plate, so as to be taken, you should give some work to the hand.
0: అట్టు కాకుండా నాకు అధికారం ఉంటుందా అన్నం తినే అధికారమని తట్టలో ఉన్నటువంటి పదార్థముల పేర్లు చెప్తుంటే పొట్ట నిండుతుందా?
1: ఆన్ ద అదర్ హ్యాండ్, దిస్ ప్లేట్ బిలాంగ్స్ టు మీ, ది ఫుడ్ బిలాంగ్స్ టు మీ, వితౌట్ పుట్టింగ్ ద వర్క్ టు హ్యాండ్ యూ కెన్ ఎవర్ ఈట్ ద ఫుడ్?
0: కాదు, తట్టలోది పొట్టలో నింపడానికి నోరు చెయ్యి నీకు ఇచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ యూ ద మౌత్ అండ్ ద హ్యాండ్.
0: ఈ రెండింటికి తగినటువంటి పని పెట్టు.
1: యూ షుడ్ గివ్ అప్రోప్రియేట్.
0: అదే నీ కర్తవ్యం.
1: దట్ ఈస్ యువర్ డ్యూటీ.
0: ఈనాడు మానవుడు ఎన్నో ఆలోచిస్తున్నాడు.
1: మ్యాన్ థింక్స్ ఆఫ్ మెనీ థింగ్స్ టుడే.
0: ఎన్నో నేను నా యొక్క స్వయం కృషి చేత నేను సాధిస్తున్నానని అహంకారంతో విర్రవీగుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్ బికాస్ దట్ త్రూ హిస్ సెల్ఫ్ ఎఫర్ట్ దట్ ఇస్ విక్టోరియస్.
0: వెర్రితనము.
1: దిస్ ఇస్ ఫూలిష్నెస్.
0: ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ విఫలమయ్యేటువంటి కార్యములు ఎన్ని కనిపించటం లేదు ప్రపంచంలో.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్ దర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఫేస్ ఫెయిల్యూర్.
0: ఏ కర్మలు ఆచరించకపోయినప్పటికీ ఫలమయ్యేటువంటి ఫలితములు ఎన్ని కనిపించటం లేదు ప్రపంచంలో.
1: వితౌట్ మచ్ ఎఫర్ట్ వీ ఫైండ్ ద సక్సెస్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మానవుడు కేవలం ఒక బ్రాంచ్ చేత నేను ఇది చేయాలి అది చేయాలి చెప్పి భ్రమిస్తున్నాడే కానీ ఆ ఫలితం తన చేతిలో లేదు.
1: మ్యాన్ డిల్యూడ్స్ థింకింగ్ దట్ హీ విల్ డూ దాట్ అండ్ దిస్ బట్ ద రిజల్ట్ ఇస్ నాట్
0: ఇన్ హ్యాండ్. మానవ ధర్మము జయాపజయములు దైవాధీనం.
1: ది ఎఫర్ట్స్ లై ఇన్ ది హ్యూమన్ బాడీ బట్ ది సక్సెస్ ఆఫ్ ది డిఫీట్ ఈ ప్రయత్నంతో
0: సఫలమయ్యేటువంటివి ఎన్నో నిత్య జీవితంలో మనం అనుభవిస్తున్నాం.
1: దర్ సో మెనీ థింగ్స్ దట్ లీడ్ టు ఫెయిల్యూర్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతున్నాయి.
1: Here you have got inhalation, exhalation.
0: దీనికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: What effort you are putting in here?
0: నీవు నిద్రించుతూనే ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
1: Even while you are asleep, still you breathe.
0: నీవు కోపంతో ఉండినా ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
1: Even you are in a bit of anger, still you breathe.
0: నీవు ఆనందంతో మయమర్చినప్పటికీ నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు సహజంగా జరుగుతున్నాయి.
1: If you forget yourself in happiness, still you breathe.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు నీవే ప్రయత్నం చేస్తున్నావు.
1: వాట్ ఎఫర్ట్ యు హావ్ పుట్ ఇన్ హియర్ ఫర్ ఇన్హేలేషన్ ఎక్స్హేలేషన్
0: జరిగిపోతున్నాయి కదా.
1: దే జస్ట్ క్యారీడ్ ఆన్ ఆటోమేటిక్.
0: ఇది భగవత్ యొక్క సంకల్పం.
1: దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: నీ యొక్క గుండె కొట్టుకుంటుండాలి.
1: ద హార్ట్ బీట్స్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ టు మేక్ యువర్ హార్ట్ బీట్.
0: ఇది సహజంగా తన యొక్క పని తాను చేస్తుండాలి.
1: ఇట్ డస్ ఇట్ ఇట్స్ ఓన్ డ్యూటీ ఇన్ ఎ నేచురల్.
0: కానీ ఆ యొక్క నిర్ణయం ఏనాడు అణిగిపోతుందో అది సహజంగా అణిగిపోతుంది.
1: ద మూమెంట్ ద టైమ్ కమ్స్ నేచురలీ ఇట్ సబ్సైడ్.
0: దీనిపైన నీ నిర్ణయాలు లేవు.
1: ఆన్ దిస్ యు హావ్ నో జడ్జ్మెంట్.
0: అన్నం పొట్టలోకి వేస్తున్నావు.
1: యు ఈట్ ఫుడ్.
0: నీవు వేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నావే కానీ
1: యు ఎఫర్ట్ టు ఈట్
0: పొట్టలో పోయినటువంటి యొక్క దీనిని ఏది జీర్ణింపజేస్తుండాలి.
1: హౌ ఈజ్ ఇట్ దట్ ద ఫుడ్ దట్ యు హావ్ ఈటన్ ఇస్ డైజెస్ట్.
0: ఎంత కసరత్తు చేసినా కూడా అజీర్ణమయ్యేటువంటి వాడు ఎంతమంది లేరు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫిజికల్ ఎక్సర్సైజెస్
0: ఏ కసరత్తు చేయకుండా కేవలం లోడింగ్ అన్లోడింగ్ చేసుకుని జీర్ణించే శక్తులు ఎన్ని లేవు.
1: వితౌట్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మెనీ విల్ హ్యావ్ గుడ్ డైజెషన్.
0: కాబట్టి అవి సహజంగా జరిగేటువంటివి.
1: బికాజ్ దే ఆర్ నేచురల్ ప్రాసెసెస్.
0: ప్రయత్నంతోనే ఫలించేటువంటి అయితే మానవుడు బ్రతకాలంటే బ్రతుకుతున్నాడా?
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ accomplished by effort, can man accomplish the longevity?
0: ye chakravarti aina nenu bratakalani aasu untadi kani bratukutunnada?
1: Even the mighty emperor also wants to live. Can he?
0: Tana chetulo ledu.
1: He is not in his hands.
0: Kavati aasinchini palinchadamu idi asadhyamu.
1: Therefore what is desired? The fulfillment is impossible.
0: Chastunnada manavudu.
1: Man if he wants to die, can he?
0: Ah chastunnadu rail kinda padu lekapothe accident lo edo chastunnadu antaru.
1: People say that he commits suicide by falling in the train.
0: Kaani idi chaavu kaadu, idi accident.
1: It is not death, it is an accident.
0: Anukunnappudu chachetmentidi evarikaina jarugutundada?
1: Will anyone can die?
0: Daiva sankalpame.
1: It is only the divine will.
0: Anukunna jaragalante idi daiva sankalpame kaani manavula sankalpam kaadu.
1: That which is determined, if it has to be fulfilled, it is only through God's will.
0: Nimitta maatranga taanu kontha varaku prayatninchali.
1: However, you have to make effort as an instrument.
0: Nimitta maatram bhavasavya saachi. ఓ అర్జున, నీవు నిమిత్తంగా నిల్చుకో, నేనన్నీ చేస్తాను, ఈ యొక్క భగవద్గీతను జగ దేశానికి అందిస్తానన్నాడు.
1: హి సెడ్ అర్జున యు రిమైన్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ అండ్ యువర్ విక్టరీ.
0: ఆ అర్జునుడు కూడా గొప్ప తెలివితేటలు గలవాడు.
1: అర్జున ఇస్ ఆల్సో అన్ ఇంటెలిజెంట్ వన్.
0: తాను గొప్ప విద్యావంతుడని విర్రవీగాడు.
1: హి వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాజ్ ఆఫ్ హై
0: సామర్థ్యం కనబడని అహంకారపడ్డాడు.
1: హి హస్ గాట్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: తన తెలివితేటలు తుచ్చమైనటువంటి ఒక సంకుచితమైన తెలివితేటలను ప్రవేశపెట్టాడు.
1: హస్ పుట్ హిస్ ఇంటెలిజెన్స్ అలాంగ్ ది నారో.
0: ఎన్నో ప్రశ్నలు వేశాడు అర్జునుడు కృష్ణుడు.
1: హస్ పుట్ మెనీ క్వశ్చన్స్ టు కృష్ణ.
0: కానీ వేసేంత వరకు క్వైట్ గా ఉంటున్నాడు కృష్ణుడు.
1: సో లాంగ్ యూ వాస్ క్వశ్చనింగ్ హిమ్ కృష్ణ రిమైన్స్.
0: ఇంకా అర్జున ఏమేమి అడుగుతావు అడుగు.
1: అర్జున యు ఆస్క్ వాట్ ఆల్ యు వాంట్.
0: అడిగాడు అడిగాడు అడిగాడు.
1: హి వెంట్ ఆన్ ఆస్కింగ్.
0: ఒకటిన్నర అధ్యాయం అంతా కూడా అర్జునుడికి ప్రశ్నలే.
1: One and a half chapters in Gita are full of questions of Arjuna.
0: Stop chesukunnatundi sarukanta ayipoyindi.
1: All the stock in the head is just unloaded.
0: Inka Arjunulo ye shakti samarthyamlo levu.
1: There is no other stuff with Arjuna.
0: Adigi poyyadu.
1: Then he was completely subdued.
0: Ye Arjuna urukunnave emaina adugu.
1: Then Krishna said, Arjuna, why are you silent? Ask some more.
0: Inka naa cheta kaadu swami annadu.
1: Swami, I cannot ask anymore.
0: ఇంక నేను చెప్తా విను అన్నాడు.
1: Then he said, I will tell, listen to me.
0: అప్పుడు కరిష్యే వచనం తవ. ఇంక నీ ఆజ్ఞ నేను తెలుసావయిస్తాను.
1: Then he said, I will obey your command.
0: మానవుడు తనలో ఉండినటువంటి ఏదో శక్తి ఉన్నదని చెప్పని విర్రవీగి వెర్రి మాటల చేత తన యొక్క జీవితమును నాశనం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ హస్ గాట్ పొటెన్షియాలిటీస్ అండ్ కెపాసిటీస్ అండ్
0: ప్రైడ్. ప్రార్థనంత కూడా చేతులారా వెనుకకు నెట్టుకుంటున్నాడు.
1: హి స్పాయిల్స్ రూయిన్స్ హిస్ ఓన్ లైఫ్ విల్లింగ్లీ.
0: చిక్కినటువంటి ప్రార్థన చాలా దూరం చేసుకుంటున్నాడు.
1: ఆల్ ద గుడ్ లక్ దట్ కమ్స్ టు హిమ్ ఈస్ గెటింగ్ అవే.
0: ప్రారంభమే మూల కారణము.
1: ఇట్ ఈస్ జస్ట్ ద డెస్టినీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: చిక్కటము అతని యొక్క ప్రయత్నం కాదు.
1: గెటింగ్ ఇన్ టు ద గుడ్ లక్ ఈస్ నాట్ బై హిస్ ఎఫర్ట్.
0: కానీ చిక్కటం భగవత్ యొక్క అనుగ్రహం.
1: Because of God's grace you have.
0: కానీ నాశనం చేసుకోవడం అంత ప్రయత్నం.
1: To spoil the good luck that comes to you is because of your effort.
0: ఎవ్వరు కూడా నువ్వు విచారించి చెప్పలేరు.
1: No one can decide in any way.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఒక పెసర గింజ ఉంటుండాలి.
1: Here is a green gram.
0: ఇది ఎప్పుడు పుట్టింది? దీని తండ్రి ఎవరు? దీని తాతలు ఎవరు? దీని అవ్వలెవరు? దీని ముత్తాత ఎవరు? ఎక్కడ పుట్టింది? ఇవన్నీ ఎవ్వరూ చెప్పడానికి వీలు కాదు.
1: దిస్ గ్రీన్ గ్రామ్, వేర్ ఇట్ ఇస్ బోర్న్, వాట్ వాస్ ద ఫాదర్, ద గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్,
0: పూర్వత్వం ఎవరు కూడా విచారించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్ ఇట్స్ పెడిగ్రీ.
0: కానీ దాని అంత్యం మాత్రం మన చేతిలో ఉంటుండాలి.
1: బట్ ఇట్స్ ఎండ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్.
0: ఏమిటి ఆ అంత్యం?
1: వాట్ ఈస్ దిస్ ది ఎండ్?
0: ఆ పెసర గింజలు నోట్లో వేసుకుని నమిలి వేస్తే అంత్యం అయిపోయింది.
1: The moment you eat that green gram, you will enjoy. That's the end of it.
0: కానీ పుట్టుకు ఎవరు చెప్పలేరు. కానీ అంత్యం మాత్రం మన చేతిలో ఉంటుంది.
1: No one can decide the origin, but one can know its end.
0: అందుకోసమనే అంత్యమునకు నీవు సరియైన ప్రయత్నాలు చేయమని చెప్పాడు భగవంతుడు.
1: Therefore God said you should make proper effort for the end.
0: పునరపి జన్మమునకు నీవే మాత్రం యోచించవద్దు. అది నీ చేతిలో లేదు.
1: You need not think of other things because that they don't
0: lie. అంత్యమాత్రం పవిత్రమైన అంత్యంగా కావడానికి నీవు ప్రయత్నం చేయి.
1: You should make every effort to make your end sacred.
0: అది ఏ సాధన అన్నారు?
1: That is spiritual practice.
0: సాధన అంటే ఏమిటి?
1: What is meant by spiritual
0: practice? నిజంగా భగవత్ అన్వేషణ సాధన అనుకుంటున్నాము.
1: We think that search for God is sadhana.
0: Bhagavat anveshana cheyanakkaraledu.
1: You need not search for God.
0: Idi kevalam ajnaname.
1: It is merely ignorance.
0: Bhagavantudu ekkada unnadani nee anveshana chestunnavu.
1: How do you expect? Where is God?
0: Antar bahishchat sarvavyapya narayana sthita. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు?
1: When God is present everywhere, what is the fun of searching for him?
0: ఎక్కడో ఒక చోట ఉన్నవాడిని మాత్రమే వెతకడానికి వీలవుతుంది.
1: If God is present at one place,
0: ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు?
1: When he is everywhere, why should you
0: search? అన్వేషణ అర్థరహితమైనటువంటిది.
1: Therefore search for God is meaningless.
0: ఒకవేళ నీవు సాధన చేయాలనుకుంటేవా?
1: If you really want to undertake spiritual practice,
0: ఒక్కటి మాత్రం చేయి నీవు.
1: One you should do.
0: అనాత్మను దూరం చేసుకో, ఆత్మను పెంచుకో. అదే నీ సాధన.
1: Keep away from anatma, the non-atmic thing, and be quite close to
0: anatma. Anatma అనగా ఏమిటి? శాశ్వతం కానటువంటిది.
1: Anatma meant that which is not permanent.
0: శాశ్వతం కానటువంటిది ఏమిటో మనం తీసుకుని వదిలిపెడితే శాశ్వతం మనకు దక్కుతుంది.
1: If you get away from that which is not permanent, you can capture that which is permanent.
0: యొక్క మోహం ఎట్లా ఉందంటే,
1: how is the attachment today?
0: అన్నీ నేను అనుభవించాలి.
1: Everything I should get today.
0: అది చాలా వెర్రితనం.
1: It's foolishness.
0: కొన్ని అనుభవించాలి, కొన్ని విసర్జించాలి.
1: You should experience few and you should leave few.
0: Manchi jati maavadu pottu nee market ki velli dabbu ichi konnavu.
1: You purchased good mango fruit by buying in the market.
0: Kaani dabbu neede.
1: Money is yours.
0: Konna vaadu neeve.
1: You are the buyer.
0: Aa pandu neede.
1: That fruit belongs to
0: you. Naa dabbu tho nenu konnaa, ee pandu naade ani vittanam kuda nee tintunnava?
1: I purchased this mango with my money, but you don't take the hard part of it inside.
0: Aa vittana ni visarjinchali, juice nu maatram sweekarinchali.
1: You should leave the hard seed inside and take the juice.
0: అనగా అనాత్మను విసర్జించాలి, ఆత్మను స్వీకరించాలి.
1: యూ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ఆల్ దిస్.
0: సరియైన సాధన.
1: దిస్ ఇస్ రియల్ స్పిరిచువల్.
0: అంతేకాని జపమో ధ్యానమో యోగమో యజ్ఞం ఇవన్నీ టైం వేస్ట్.
1: ద జప అండ్ ద మెడిటేషన్ ది అదర్ ప్రాసెస్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం.
0: ఎవరు చేస్తున్నారు నిజంగా జపం?
1: హూ ఇస్ రియలీ డూయింగ్ దిస్ జప?
0: ఎవ్వరూ సరిగా చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డూయింగ్ ఇట్.
0: జపమాల తిరుగుతుందాదే కానీ మనసు నిలుస్తుందా?
1: హెస్ గాట్ రోజరీ ఆన్ హ్యాండ్ బట్ నో మైండ్.
0: ఒకవైపున వేళ్లంతా జపమాల అని చెప్పుకుంటూ వంటింట్లో ఉన్న వాసన చూసి పరిగెత్తిపోతున్నాడు దాన్ని మూసివేయడానికి.
1: హీ జస్ట్ రొటేట్స్ ద బీడ్స్ ఆఫ్ ది జపమాల బట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది కిచెన్.
0: ధ్యానం చేస్తున్నాడు.
1: హీ మెడిటేట్.
0: ఏమి ధ్యానం చేస్తున్నాడు?
1: వాట్ డస్ హీ థింక్?
0: దైవాన్ని కాదు, ఇంటి విషయాలంతా ధ్యానం చేస్తుంటాడు.
1: He doesn't meditate upon God, but he thinks of all family matters.
0: కొడుకులు బిడ్డలు కోడళ్ళు అల్లుళ్ళు వీళ్ళంతా ధ్యానం చేస్తుంటాడు.
1: He meditates upon the daughter-in-law.
0: ఏం పని చేయాలి, ఏం చేయాలని ధ్యానం చేస్తుంటాడు.
1: He also thinks of what he should.
0: ధ్యానాలా? కాదు కాదు.
1: Is that meditation? No.
0: మనం చేయవలసినటువంటిది పవిత్రమైనటువంటి చింతన.
1: We should have sacred thoughts.
0: ఏ పని చేసినా దైవమే.
1: Whatever act we undertake is divine.
0: విశ్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The universe is the very form of Vishnu.
0: ఆ భావంతో నీవు చేస్తే ఎంత ఆనందాన్ని అనుభవిస్తావు.
1: If we do with the divine feeling, you'll have all.
0: ఈ చదువులంతా కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క జీవనోపాధి నిమిత్తమై నీవు ప్రార్థిస్తున్నావు.
1: The education is just for a living. You strive for.
0: విద్యార్థులారా, జీవనోపాధి అవసరమే.
1: Students. Daily life is necessary.
0: కానీ జీవిత పరమావధి కూడా చాలా అవసరం.
1: Besides regular living, the end,
0: పరమావధి
1: the end of life is important.
0: జీవిత అవసరం ఏమిటి ఉండాలి?
1: Without spiritual pursuits, why do you need this life?
0: కనుక విద్యార్థులు, మీ చదువులతో పాటు సంస్కారాన్ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: స్టూడెంట్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు హ్యావ్ దిస్ కల్చర్.
0: చదువుల్లో లేదు సంస్కారము.
1: ది కల్చర్ ఇస్ నాట్ దేర్.
0: గురువులు బోధించలేరు సంస్కారము.
1: టీచర్స్ కాన్ టీచ్.
0: గ్రంథాల్లో లేదు సంస్కారము.
1: కల్చర్ ఇస్ నాట్ దేర్.
0: నిత్య జీవితంలో మన అనుభవంలోనే వస్తుంది సంస్కారం.
1: కల్చర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: కనుక దానిని మనము పోషించుకోవాలి.
1: That we should foster.
0: చిక్కినటువంటి కాలాన్ని వ్యర్థం గావించుకోకూడదు.
1: The time on hand should never.
0: వ్యర్థం గావించుకున్న తర్వాత ఒక క్షణమైనా తిరిగి మనకు వెనుకకు రాదు.
1: If you waste, you can never recover.
0: కనుక ఆట పాటలు కూడాను మన ఆరోగ్య ఆనంద నిమిత్తమే ఏర్పడినటువంటి లక్ష్యాన్ని మాత్రం మీరు స్థిరం చేసుకోండి.
1: We should always remember the objective behind the sports and music. It is for happiness. Some students
0: ఆటల పాటల్లోనే చేరటం లేదు.
1: They don't play.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నాకేం ఆ ప్రైజులు వద్దులే.
1: ఐ డోంట్ వాంట్ దోస్ ప్రైజెస్.
0: ఇది విరక్తియా?
1: ఈజ్ ఇట్ డిటాచ్?
0: సోమరితనం.
1: ఇట్స్ లేజినెస్.
0: ప్రైజ్ కోసం కాదు మీరు ఆటలాడేది.
1: యు ఆర్ నాట్ ప్లేయింగ్ ఫర్ ప్రైజ్.
0: దీని నిమిత్తమే నీవు ఆటలాడాలి.
1: యూ ప్లే ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: అన్నం ఎవరి కోసం తింటున్నావు?
1: ఫర్ హూస్ సేక్ యు ఆర్ ఈటింగ్?
0: నీ కోసమే కాదు, ఇంకోరి కోసం కాదే.
1: యూ ఈట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ ఫర్ అదర్స్.
0: కనుక అదే విధంగానే ఆటలనేటువంటి ఆనందాన్ని కూడా నువ్వు భుజించాలి.
1: సిమిలర్లీ యూ షుడ్ హ్యావ్ దట్ హ్యాపీనెస్ యాజ్ యూ ప్లే.
0: అప్పుడే నీకు ఒక విధమైనటువంటి పుష్టి సంతృష్టి ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ సాటిస్ఫాక్షన్ అండ్ యూ విల్ బి హెల్తీ.
0: కానుక మన యొక్క ఇన్స్టిట్యూట్ లోపల ప్రతి ఒక్కటి కూడా కంపల్సరీగా జరిగిపోవాలి.
1: Therefore, in our institute, everything should take place.
0: ఏ ఏ సబ్జెక్ట్ నువ్వు ఎంత శ్రద్ధతో నువ్వు చదువుతున్నావో,
1: with all the sincerity you read your subject.
0: ఈ గేమ్స్ లోపల కూడా అదొక సబ్జెక్ట్ గా నువ్వు తీసుకోవాలి.
1: The sports and games also you should take as a subject.
0: ఇంకా కొన్ని విషయాలు, మన పిల్లలు చాలా మంచివారే, భక్తి శ్రద్ధలు ఉన్నవారే.
1: స్టూడెంట్స్ ఆర్ గుడ్, నో డౌట్, దే హావ్ గాట్ ఆల్ డివోషన్.
0: భక్తి శ్రద్ధలతో పాటు వినయ విధేయతను కూడా మనం పెంచుకోవాలి.
1: అలాంగ్ విత్ ద డివోషన్ సిన్సిరిటీ వీ షుడ్ హ్యావ్ దట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: వినయ విధేయతతో పాటు డిసిప్లిన్ కూడా మనం సాధించాలి.
1: అలాంగ్ విత్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వీ షుడ్ డెవలప్
0: మన డిసిప్లిన్. ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క అడ్డు తగలకుండా, ఇంకొకరికి బ్యాడ్ ఐడియల్ గా కనిపించకుండా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ అండ్ డిసిప్లిన్ షుడ్ బి సచ్ that you should never be obstacle to anyone.
0: ఏది చేసినా మన విద్యార్థి ఐడియల్ బాయ్,
1: వాట్ ఎవర్ ఎనీథింగ్ ఇస్
0: డన్, ఆదర్శ విద్యార్థిగా రూపొందాలి.
1: అవర్ స్టూడెంట్ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్.
0: స్వామి కారు వెళుతుందంటే
1: స్వామి కార్ గోస్
0: నా కారు కంటే స్పీడ్ గా పరిగెత్తుంటారు పిల్లలు.
1: స్టూడెంట్స్ రన్ ఫార్ అహెడ్ ఆఫ్ స్వామి కార్.
0: ఇది బ్యాడ్ ఐడియల్.
1: దిస్ ఇస్ బ్యాడ్ ఐడియల్.
0: నీవు స్వామి పైన ప్రేమ ఉండవచ్చును.
1: యూ హ్యావ్ లవ్ ఆన్ స్వామి.
0: కానీ ఆ ప్రేమ ఏం ప్రయోజనం? పరిగెత్తుంటే నన్ను కూడా నువ్వు చూడలేవే, ఇంకేమి ప్రయోజనం అది?
1: యాజ్ యూ రన్ యూ కెనాట్ సీ స్వామి. వాట్ ఈస్ అడ్వాంటేజ్ దే?
0: ఈ పరిగెత్తడం గేమ్స్ లో పరిగెత్తచ్చును కదా.
1: దిస్ రన్నింగ్ యూ కెన్ డూ ఇన్ గేమ్స్.
0: అక్కడ పరిగెత్తారంటే కాళ్ళు నొప్పి.
1: దేర్ యూ కంప్లైన్ ఆఫ్ పెయిన్.
0: పరిగెత్తారంటే ఏ నొప్పులు ఉండవు.
1: సార్ హియర్ రన్నింగ్ హియర్.
0: ఇదే కాకుండా మన విద్యార్థులే ఈ విధంగా పరిగెత్తుంటే వీళ్ళని చూసుకుని బయట వాళ్ళు కూడా పరిగెత్తారు.
1: యాజ్ అవర్ స్టూడెంట్స్ రన్ లైక్ దట్ ద అవుట్సైడర్స్ ఆల్సో ఫాలో దట్
0: బ్యాడ్ ఐడియల్.
1: దిస్ ఇస్ ద బ్యాడ్ ఐడియల్.
0: ఇది ఆదర్శవంతమైనటువంటి యొక్క ప్రవర్తనలు కావు.
1: ఇట్స్ నాట్ ఐడియల్ బిహేవియర్.
0: బయట కూర్చొని ఉంటారు, భజన్ టైంలో అందరూ వచ్చి ఒక దగ్గర కూర్చోవాలా, స్వామిని చూడ, మంచిదే ఉద్దేశం, మంచిదే.
1: డ్యూరింగ్ భజన్ సెషన్ ఆల్ షుడ్ సిట్ దేర్.
0: ఒకరి పైన ఒకరి పడి ఎంత శబ్దంగా వస్తుంది, అది ఎంత ప్రమాదం.
1: బట్ ఎస్ ద ఫాల్ ఆన్ ఈచ్ అదర్ దే మేక్ లాట్ ఆఫ్ సౌండ్. ఈజ్ ఇట్ ఎన్ ఐడియల్ వన్?
0: కాదు కాదు, బ్యాడ్ ఐడియల్.
1: ఇట్ ఈస్ బ్యాడ్ ఐడియల్.
0: కనుక ఈ విధమైనటువంటి చిన్న చిన్న విషయాలు ఇతరులకు ఒక విధమైన ఆదర్శంగా మనం నిరూపించేటువంటి ఐడియల్స్ మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్స్ వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్.
0: పిల్లలకు చాలా భక్తి ఉంది,
1: స్టూడెంట్స్ హావ్ లాట్ ఆఫ్
0: అంటే చాలా ప్రేమనే,
1: దే ఇమెన్స్ లవ్.
0: కానీ ఈ ప్రేమ అవివేకంలో ప్రవేశపెడుతున్నారు.
1: బట్ దే గో అలాంగ్ ద రాంగ్
0: పాత్. అక్కడ కూడా ఒక విచక్షణ జ్ఞానం ఉంటుండాలి.
1: దే షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: అది ఓవర్ లవ్ అయిపోయినప్పుడు చాలా మితి మీరిపోతుంది, మతి తప్పిపోతుంది.
1: వెన్ థింగ్స్ ఆర్ ఓవర్ డన్ వీ లూజ్ అవర్ మైండ్.
0: ప్రతి దానికి నా స్నేహో నియమం వినా నియమం ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి డిసిప్లిన్ ఫర్ ఎవ్రీథింగ్.
0: కనుక పిల్లలు ఏదో ఒక జనవరి 11వ తేదీ మాత్రమే ఈ స్పోర్ట్స్ ప్రారంభమని మీరు అనుకోకూడదు. జీవితం అంతా ఒక స్పోర్ట్స్ డే. లైఫ్ ఈజ్ గేమ్, ప్లే.
1: స్టూడెంట్ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ 11th ఆఫ్ జనవరి స్పోర్ట్స్ డే. నో,
0: జీవితమే ఒక ఆట.
1: ది ఎంటైర్ లైఫ్ ఇస్ ఎ గేమ్.
0: కనుక ఈ జీవితంలో అంతా కూడా నిత్యము ఆటలు ఆడాలి మనం.
1: ఎవ్రీ డే వీ హావ్ టు ప్లే.
0: ప్రతి ఆట కూడా ఐడియల్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి.
1: వీ షుడ్ సే దట్ ఎవ్రీ ప్లే ఈజ్ అన్ ఐడియల్.
0: అప్పుడే మీరు ఎక్కడికి పోయినప్పటికీ మీ ఐడియల్స్ ఇతరులు కూడా అనుసరిస్తారు.
1: Then wherever you go, others follow your example.
0: Discipline elantido meer chakkaga artham chesukovali.
1: You should clearly understand what is discipline.
0: Discipline manaka institute lo unnanta varaku, hostel lo unnanta varaku maatrame kaadu.
1: The discipline is not merely confined to the institute
0: discipline
1: and the hospital.
0: Discipline is a shadow vantadi.
1: Discipline is like a shadow.
0: నీవు ఎక్కడైపోయినా నీ షాడో నిన్ను వెంటాడుతుంటారు.
1: వేర్ ఎవర్ యూ గో దట్ షాడో ఫాలోస్.
0: అట్లనే నీవు చదువు అయిపోయిన తర్వాత కూడా, నీ స్వస్థానం చేరిన తర్వాత కూడా, ఆఫీసులో ఉద్యోగం చేసినప్పుడు అక్కడ కూడా ఈ డిసిప్లిన్ ఉండాలి.
1: Therefore, even after you complete your education, you reach your native place and do your job, the shadow discipline will follow
0: you. Discipline akkad matram plain ayipothe prayojanam ledu.
1: If you have got discipline here and no discipline elsewhere, it's no use.
0: Sari aina discipline kaadu, krama shikshane kaadu.
1: It is no discipline at all.
0: కనుక క్రమశిక్షణ అనేటువంటిది మానవుడికి ప్రధానమైనటువంటి యొక్క ప్రాణం.
1: డిసిప్లిన్ ఇస్ ది లైఫ్ బ్రెత్.
0: మానవ జీవితానికి ఒక విధమైనటువంటి వెన్నెముక వంటిదే డిసిప్లిన్.
1: డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ హ్యూమన్ బాడీ.
0: దానిని మాత్రం మీరు పెంచుకోవాలి. ఆ డిసిప్లిన్ మన యొక్క ఇన్స్టిట్యూట్ పేరును ముందుకు తెప్పిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ విల్ అప్హోల్డ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
0: ఇంకా పైన గేమ్స్ లోపల కూడాను పిల్లలు ప్రమాదం జరగకుండా ఉండేటువంటి దీంతో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి.
1: Hereafter, students should take care to see that they will not have any accidents
0: Swami
1: in the game.
0: Swami chala ananda parichetvantadi, Swami ki santosha parichetvanti games cheyalani meelo untundadi nijame, adi manchidi, kaani pramadam Swami ki anandama kaadu.
1: You have got a feeling that Swami should be happy, that he should be satisfied with your plays and game.
0: Meelo kshemanga untundali.
1: But you should be safe.
0: చూసేటువంటి ప్రేక్షకులకు ఆనందాన్ని అందించాలి.
1: All the audience should also be happy.
0: ఆకర్షణీయంగా ఉంటుండాలి.
1: They should be attractive.
0: ఇవి రెండు కూడాను అన్యోన్య అనురాగంగా ఉంటుండాలి.
1: దట్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ మ్యూచువల్ లింక్.
0: కనుక ఈ చేసేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి చేయొచ్చును.
1: ఇట్ షుడ్ బి మిస్టీరియస్ నో డౌట్.
0: కానీ యాంగ్జైటీ వచ్చేటువంటివిగా చేయకూడదు.
1: బట్ అవర్ ప్లే షుడ్ నెవర్ లీడ్ టు యాంగ్జైటీ.
0: ప్రతి దానికి కూడాను స్వామికి సంతోష పెట్టాలని మీ యొక్క ఆశ.
1: యువర్ డిజైర్ ఈస్ టు మేక్ స్వామి హ్యాపీ.
0: కానీ స్వామి ఇది సంతోషిస్తాడా అని ఒక క్వశ్చన్ వేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ పుట్ ఎ క్వశ్చన్, విల్ స్వామి బి హ్యాపీ ఆఫ్ దిస్?
0: స్వామికి ఏది సంతోషము?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ స్వామి హ్యాపీ?
0: మీరు క్షేమంగా ఉండాలి.
1: యూ షుడ్ బి సేఫ్.
0: ఇతరులు క్షేమంగా వారు మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో సీ దట్ అదర్స్
0: ప్రమాదం లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డేంజర్.
0: కనుక స్మూత్ గా ఆకర్షణీయంగా ఆనందమయంగా ఉండేటువంటి గేమ్స్ మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: సో యూ షుడ్ డెవలప్ దట్ గేమ్ విచ్ ఇస్ స్మూత్ అండ్ దట్ విల్ మేక్ యూ హ్యాపీ.
0: కానీ ఆ భక్తి శ్రద్ధలు ఉండేటువంటి వారికి ఏ ప్రమాదం జరిగినా కూడాను ఏ విధమైనటువంటి యొక్క కీడు జరగదు. అది స్వామి దయ ఉంది, మీ భక్తి ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గాట్ దట్ సిన్సియర్ డివోషన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డేంజర్ బికాస్ గాడ్స్ గ్రేట్ బాబాస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆన్ యు.
0: పైన నుంచి పడ్డాడు.
1: వన్ స్టూడెంట్ ఫెల్ ఫ్రమ్ ద టాప్.
0: ఎట్లా పడ్డాడు? తలకిందులు పడ్డాడు.
1: హౌ హీ ఫెల్? హీ జస్ట్ ఫెల్ డౌన్ ఇన్ రివర్స్ ఆర్డర్.
0: డాక్టర్స్ అంతా కూడా ఇది చాలా ప్రమాదమైనది, ఫ్రాక్చర్ అయిపోయింది, ఇదైపోయింది, హైదరాబాద్ బెంగళూరు పంపించండి అన్నాడు.
1: డాక్టర్ సెడ్ ఇట్ ఇస్ డేంజరస్ అండ్ హాస్ మల్టీ ఫ్రాక్చర్స్, హీ షుడ్ బి సెంట్ టు బెంగళూరు హైదరాబాద్.
0: కానీ ఏమీ లేదు, త్వరలోనే నయం అయిపోతుందని నేను చెప్పాను. మంచి భక్తి పాప అబ్బాయి కూడా.
1: దట్ స్టూడెంట్ ఇస్ హైలీ డివోటెడ్ స్వామి సెడ్ యూ డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫియర్ యుల్ బి హ్యాపీ.
0: ఏ కట్టు కట్టుకోలేదు, ఏ విధమైన లేదు. బాయ్ లే కమాన్. ఈ పిల్లవాడు కారంతా కూడా ఫ్రాక్చర్ అయిపోయింది అన్నారు, తల కింద పడ్డాడు ఈ అబ్బాయి. ఇప్పుడు ఎట్లా వచ్చాడు?
1: దిస్ బాయ్ సస్టైన్ మల్టీ ఫ్రాక్చర్.
0: భక్తి ఆ విశ్వాసమే మూల కారణం.
1: హౌ గుడ్ హీ వాక్ నౌ, వాక్ ఆన్ టు ద డయస్? ఇట్ ఈస్ ఓన్లీ హిస్ డివోషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక భక్తి శ్రద్ధలు ఉంటుంటే ప్రమాదాలు కూడా తప్పుతుంటాయి.
1: If you got the devotion, the sincerity of purpose, you cannot escape. ఈ ప్రమాదాలు
0: ఒకరికే వచ్చేటువంటివి కాదు.
1: The dangers don't come to you because of anybody.
0: ఒంటల వలే ప్రమాదం వచ్చినా మంచు వలే మాయం చేయొచ్చు భగవత్ అనుగ్రహం చేత.
1: They would all eclipse like a mist because of God's grace.
0: మనము ప్రమాదానికి గురి కాకూడదు.
1: But yet we should never run after any danger.
0: మన జాగ్రత్త కూడా మనం చూసుకోవాలి.
1: We should take our own precaution.
0: కొన్ని ఆ విధమైనటువంటి యొక్క ఆసనాలు చేసే సమయంలో కింద దానికి తగినటువంటి బందోబస్తులు కూడా మనం చేయాలి.
1: When you do asanas at a higher plane, you should take every precaution down below.
0: మెత్తని పదార్థములు కింద పెట్టాలి.
1: You should keep some soft mat on there.
0: ఏ నిమిషంలో ఎట్లా జరుగుతుందో ఎవరికి తెలియదు.
1: No one can say what will happen in the next moment.
0: కనుక ఈ యొక్క స్పోర్ట్స్ ను అరేంజ్మెంట్ చేసేటువంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి.
1: Those people that arrange these sports should be very careful.
0: కనుక మీరు చాలా ఉత్సాహంతో ఆనందమైనటువంటి యొక్క దీనిని 10 మందికి అందిస్తూ వచ్చారు. కానీ మధ్య మధ్య ఇలాంటి కూడా కొన్ని బాధలు కూడా కలిగిస్తూ వచ్చారు. ఇంకా మున్ముందు అలాంటి బాధలు కలిగించకుండా చూసుకోండి.
1: యూ హ్యాడ్ ఆల్ ది ఎంథూసియాజం అండ్ ఆల్సో యూ షేర్ ది హ్యాపీనెస్ విత్ ఎవ్రీబడి, బట్ హౌ ఎవర్ యూ షుడ్ బి కేర్ఫుల్ హియర్ ఆఫ్టర్.
0: కనుక బెంగళూరు పిల్లలు కూడా చాలా శ్రమ పడుతూ వచ్చారు.
1: ద బెంగళూరు స్టూడెంట్స్ ఆల్సో మేడ్ ఆల్ ఎఫర్ట్స్.
0: ఈ విధమైన యొక్క స్పోర్ట్స్ కు తయారు కావాలని చెప్పని తమ చేతులారా ధనములు కూడా ఖర్చు పెట్టుకుని సిటీకి, ముద్దెనహండికి, అక్కడికి ఇక్కడికి, ఎక్కడెక్కడికో పోయి పాపం చాలా సాధనలు చేశారు.
1: They spent lot of time and money by going to different places like Bangalore and Mudanahalli.
0: వారికి తగినటువంటి అనుకూలములు లేకపోవడం చేత,
1: because they don't have conveniences,
0: అనేక విధమైనటువంటి యొక్క కష్టములు కూడా గురి అవుతూ వచ్చారు.
1: They face so many problems.
0: ఇంకా మన ప్రశాంతనిలయం విద్యార్థులు కూడాను,
1: అవర్ ప్రశాంతనిలయం స్టూడెంట్స్ ఆల్సో,
0: సమీపంలో హాస్పిటల్ ఉండినప్పటికి,
1: దో దేర్ ఇస్ హాస్టల్ ఇన్ ది క్లోజ్ ప్రాక్సిమిటీ,
0: ఒక్కొక్కతూరి కొంత స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పోవాల్సి వస్తుంటది.
1: అట్ టైమ్స్ దే హాడ్ గో టు స్పెషాలిటీ హాస్పిటల్.
0: కనుక అక్కడికి పోవాలంటే ఏ టాక్సీనో ఏ రిక్షానో తీసుకోవాలి.
1: టు గో ఓవర్ దేర్ దే షుడ్ ఎంగేజ్ ఎ టాక్సీ ఆర్ ఎ రిక్షా.
0: కనుక వారు కూడా చాలా శ్రమ పడుతూ వస్తున్నారు.
1: దే టు హావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్.
0: ప్రైమరీ స్కూల్ పిల్లలు మీకు తెలుసును,
1: యు నో ద ప్రైమరీ స్కూల్
0: ఎంత ముచ్చటగా చేశారు.
1: దే హావ్ డన్ ఎక్సలెంట్లీ.
0: ఏ పెద్దవాళ్ళు కూడా వారికి తగినటువంటి ఒక
1: Nowhere elders can ever do such a way.
0: ఇది కేవలం వర్ణించడం కాదు, చిన్న పిల్లలు వాళ్ళ స్వబుద్ధి చేత ఏ విధమైన ఫార్మేషన్ కావాలి అంత వారికి వారే చేస్తూ వచ్చారు.
1: This is no exaggeration. Such tiny talks that were formation. ఇంతకంటే
0: గొప్ప ఆశ్చర్యమైనటువంటిది మరొకటి లేదు.
1: There is no other surprise more than this.
0: ప్రమాదం అనేటువంటిది వాళ్ళ ఆటల్లో ఎక్కడ కూడా కనిపించలేదు.
1: There is no danger or tension in their sports.
0: కానీ సుఖముగా ఆనందముగా వారు అనుభవించి 10 మంది కూడా ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
1: దే కుడ్ డూ ఇట్ కంఫర్టబ్లీ, నైస్లీ, అండ్ కుడ్ షేర్ హ్యాపీనెస్ విత్ ఎవ్రీబడి.
0: అనంతపురం గర్ల్స్ కూడా అంతే.
1: ద అనంతపురం గర్ల్స్ ఆర్ ఆల్సో లైక్
0: దట్. కూడా ఒక్కొక్క సమయం లోపల ఈ పిల్లల్ని చూసుకుని ప్రమాదమైనటువంటి యొక్క స్పోర్ట్స్ లో వాళ్ళు కాంపిటీషన్ చేయాలని ఆశపడుతుంటారు పాపం.
1: బికాస్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ ది అనంతపుర్ గర్ల్స్ ఆల్సో డూ సచ్ థింగ్స్.
0: కానీ చాలా సాహసంగా చేస్తున్నారు.
1: బట్ దే డూ విత్ ఆల్ ద కరేజ్.
0: ఏ విధమైనటువంటి ప్రమాదాలు కూడా లేవు.
1: There are no accidents.
0: వారి యొక్క ఉద్దేశం ఏమిటి? స్వామికి సంతృప్తి పరచాలి, స్వామికి సంతృప్తి పరచాలి.
1: Their main aim is to satisfy Swami.
0: అందరూ కూడా అనంతపురం క్యాంపస్, బెంగళూరు క్యాంపస్, ప్రశాంతనిలయం క్యాంపస్ అందరూ కూడా చక్కని విద్యార్థులే, స్వామి విశ్వాసము భక్తి కలిగినటువంటి వారే.
1: ఆల్ స్టూడెంట్స్ అనంతపూర్ క్యాంపస్, బృందావన్ క్యాంపస్, ప్రశాంతనిలయం క్యాంపస్.
0: కానీ కొన్ని కొన్ని ఆటల్లో మాత్రము కొంత విచారించి, కొంచెం యోచించి ప్రమాదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకునేటువంటి ఆటలు ఆడాలి.
1: But hereafter they should exercise the discrimination, think over coolly and see that there will be no dangers or accidents.
0: కనుక వీరి వీరి అనుకూల నిమిత్తమై కొంచెం అనుకూలాలు లేకుండా చేయటము ఆ యొక్క సంస్థ యొక్క అధికారులకు కూడా కొంచెం లోపం ఉంటుండాలి.
1: There may be certain deficiencies in respect of administration by not providing you certain conveniences.
0: Aneka mandi paapam beeda pillalu kuda vachi cheruthuntaru mana institute lo.
1: In our institute there are many posts.
0: Vaariki edina pramadam vachindi taxi pettukoni ekkadiko vellali.
1: If he sustains any injury, he has to be taken in a taxi.
0: కానీ మిగతా పిల్లలు కూడా ఈ యొక్క సోదరులకు చాలా సహాయం చేస్తుంటారు.
1: The other students like brothers help them.
0: అట్టి సహాయంలో ఎలాంటి లోటు లేదు మనకు.
1: There is no deficit in this area of help.
0: కనుక అలాంటి లోటు లేకుండా ఉండే నిమిత్తమై,
1: without any deficit,
0: ప్రశాంతనిలయం క్యాంపస్ వారికి ఒక కారు,
1: for ప్రశాంతనిలయం క్యాంపస్ one car,
0: బెంగళూరు క్యాంపస్ వారికి ఒక కారు,
1: one car for Bangalore campus,
0: primary school ku oka caru,
1: one car for primary school,
0: Ananthapuram ku hostel ku oka caru,
1: Ananthapur campus one car.
0: Ee naalugu hostels kudanu ee naadu nenu mee presentation unti car lu istunnanu.
1: Swami is presenting cars to all these 4 campuses.
0: ఈ పిల్లల లోపల కూడా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పెట్రోల్ ఛార్జీ జాస్తి ఎక్కువైపోయింది.
1: దేర్ ఇస్ పెట్రోల్ హైక్ టుడే నౌ.
0: ఈ కనుకనే వీళ్ళకు డీజిల్ కార్లు ఇస్తున్నాను.
1: సో స్వామి ఇస్ ప్రెజెంటింగ్ డీజిల్ కార్.
0: కానీ పిల్లలు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
1: However, students should make use of it carefully.
0: ఈ వినియోగ విధానం లోపల వార్డన్స్, ప్రిన్సిపల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
1: As they make use of it, principal and warden should take responsibility.
0: చిన్న చిన్న పిల్లలకంత కూడా డ్రైవింగ్ కు ఇవ్వకూడదు.
1: Young children should never drive.
0: వాళ్ళకు ప్రమాదమే, కారుకు ప్రమాదమే.
1: It's dangerous to them and also
0: కారు ప్రమాదమైనా కూడా నేను ఏం యోచించేయను, కానీ పిల్లలకు ప్రమాదం జరగకూడదు.
1: Swami will never be bothered if car is put to any kind of damage, but students should not be put to danger.
0: కనుక ఈ బెంగళూరు క్యాంపస్ వార్డెన్ చేతికి ఈనాడు కారు బిగించాలి ఇచ్చేస్తున్నారు.
1: స్వామి ఈజ్ గివింగ్ ది కీ ఆఫ్ దిస్ కార్ ప్రెజెంటెడ్ టు బెంగళూరు క్యాంపస్.
0: ప్రశాంత్ నేమ్ వార్డెన్,
1: Prashantinam campus, Warden.
0: Primary school, Warden.
1: Then the primary school.
0: అనంతపురం హాస్టల్ కు ముందుగానే ఇచ్చేసేసాను.
1: అనంతపురం హాస్టల్ రిసీవ్ ది కీ ఆఫ్ ది కార్ ఎర్లియర్.
0: కనుక ఈ స్పోర్ట్స్ లోపల ముఖ్యమైన ప్రెజెంట్ ఏమిటంటే మీ అనుకూలానికి తగినటువంటి తోడ్పాటు నేను చేస్తూ రావాలి.
1: స్వామి ఈజ్ ప్రొవైడింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్సెస్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
0: ఈ విధంగా మీరు సుఖంగా ఆనందంగా అనేక విధమైనటువంటి యొక్క ప్రదర్శనలు చేసి ప్రపంచానికి కూడా చూపి మీరు కూడా ఆనందంగా ఉండి మీ తల్లిదండ్రులకు మీ సోదరులకు అందరికీ కూడా ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదములు కూడా సంభవించుకోకుండా చూడాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Making use of all these conveniences, hereafter you should have such sports and games that should not only make you happy, that should make a hostel receive the key of the car earlier.
0: కనుక ఈ స్పోర్ట్స్ లోపల ముఖ్యమైన ప్రెజెంట్ ఏమిటంటే మీ అనుకూలానికి తగినటువంటి తోడ్పాటు నేను చేస్తూ రావాలి.
1: స్వామి

0: 6-7 people పోవచ్చు మంచి పెద్ద పెద్ద అంబాసిడర్స్ కార్స్.
1: Swami has gifted big ambassador cars that would accommodate 6-7 people.
0: కనుక మీరు సద్వినియోగం గావించుకొని మీ జీవితాలు కూడా సార్థకంగా గావించుకొని స్వామి ఆజ్ఞ లోపల నడుచుకొని మీరు ఆనందించి స్వామికి ఆనందాన్ని అందించండి.
1: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ కార్స్. యూ షుడ్ బి హ్యాపీ అండ్ మేక్ స్వామి హ్యాపీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the three-day Sri Satya Sai Global Bal Vikas Gurus Conference, jointly conducted by the Sri Satya Sai Seva Organizations India and the Sri Satya Sai Global Council. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a brief introduction will be given for the theme of the second day, Nurturing Hearts, followed by a talk by Dr. Sai Lakshmi Logeshwaran, National Education Coordinator, Sri Satya Sai Global Council, Sri Lanka. We will then be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, a summary will be presented for the second day's proceedings, followed by a talk by Dr. Punita Upadhyay, Deputy National Education Coordinator, Sri Satya Sai Seva Organizations India. We will then have a devotional music program titled Celebrate the Lord of Love by the Bal Vikas alumni. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasalato Jatiya Shri Satya Sai Seva Samsthalu Mariyu Shri Satya Sai Global Council Samyuktanga Nirvahistunna Moodu Rojula Shri Satya Sai Global Bal Vikas Gurula Samaveshamlo Repati Rendava Rojuna Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 Gantalaku Veda Patananto Prarambhamavutundi 8:30 Nimishalaku Ee Samavesham Yokka Rendava Roju Amshamaina Nurturing Hearts Pai పరిచయ వ్యాఖ్యలు. తదుపరి శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో శ్రీలంక దేశానికి నేషనల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ సాయి లక్ష్మీ లోకేశ్వరన్ గారు ప్రసంగిస్తారు. తదుపరి స్వామివారి దివ్యోపన్యాసం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 బాల వికాస్ గురువుల రెండవ రోజు కార్యక్రమాల సారాంశం సమర్పించబడుతుంది. తదుపరి జాతీయ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు డిప్యూటీ నేషనల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ పునీత ఉపాధ్యాయ గారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం బాల వికాస్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు సెలబ్రేట్ ద లార్డ్ ఆఫ్ లవ్ పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల

ఇంటిలోని పనుల కొరతలంతయుండు సుఖము చూడబోవా. శూన్యమే ఉద్యోగి పదవి అంది ఉన్న పడతికెప్పుడు సుఖము చూడబోవా. శూన్యమే ఉద్యోగి పదవి అందు ఉన్న

0: one concentrates on solving the problem of money, how many more problems will be created at home and how many wants and deficiencies will develop? If only you carefully examine whether the women who go to office would really enjoy happiness, no, it is really nil.
1: ప్రియమైన విద్యార్థులారా, విద్యా బోధకులారా, విద్యాభిమానులారా,
0: డియర్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
0: భారతీయస్ ఆర్ కమిటెడ్ టు ట్రూత్, ఫాలో ది పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: న్యాయమే భారతీయులకు ఆటపట్టు.
0: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయాస్ లివ్.
1: సువిశాల హృదయులు, శాంతికాములు అయిన విద్యార్థులే సత్యధర్మములకు వారసులు.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ది స్టూడెంట్స్ గివెన్ టు పీస్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్ హూ కెన్ ఎస్టాబ్లిష్ అండ్ ఫాలో దిస్.
1: సత్యవచనమును, ధర్మాచరణను తగినటువంటి శక్తి సామర్థ్యములతో కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్ ఇన్ యువర్ కాండక్ట్.
1: విద్యార్థులు నేడు దేశమును కాదు రక్షించవలసినది, సత్యధర్మమును రక్షించాలి.
0: ది స్టూడెంట్స్ నీడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ and offer protection to the country and the world. What they should really protect is truth and righteousness.
1: ప్రపంచము సత్య ధర్మములపైనే ఆధారపడి ఉంటున్నది.
0: The entire world is based upon truth and righteousness.
1: సత్య ధర్మములు ప్రపంచమును మోయుచున్నది.
0: It is the truth and righteousness which sustain and bear the burden of the world.
1: సత్య ధర్మములను రక్షించిన ప్రపంచము సుక్షేమంగా ఉంటుంది.
0: ఇఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ టేకన్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్.
1: సత్యధర్మమును రక్షించాలి.
0: ది స్టూడెంట్స్ నీడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ అండ్ ఆఫర్ ప్రొటెక్షన్ టు ద కంట్రీ అండ్ ద వరల్డ్. వాట్ దే షుడ్ రియలీ ప్రొటెక్ట్ ఈస్ ట్రూత్ అండ్

0: సత్యధర్మములనే వరించును కాని బలమును భుజబలమును బుద్ధి బలమును ధన బలమును అధికార బలమును ఆయుధ బలమునకు ఏమాత్రం కూడా లొంగవు.
1: సక్సెస్ ఆల్వేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ అపాన్ ఫిజికల్ ప్రావెస్ అండ్ ఎనీ అదర్ వరల్డ్లీ మ్యాటర్.
0: కనుక విద్యార్థులు సువిశాల హృదయులై పవిత్రమైన సత్యధర్మములకు వారసులని భావించి దానిని అభివృద్ధి గావించుటకు తగిన కృషి చేయవలెను.
1: స్టూడెంట్స్ షుడ్ ఫీల్ దట్ దే ఆర్ ఇన్హెరిటర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ అండ్ విత్ బ్రాడ్ మైండెడ్నెస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సామాజిక జీవితమునకు మానసిక సీమకు మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు రూపకల్పనయే ఈ యొక్క విద్య.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ విచ్ ఆర్ ది బేసిస్ ఆఫ్ సోషల్ లైఫ్ అండ్ మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ లైఫ్.
0: దివ్య మానవ మనసత్వాన్ని దివ్యత్వాన్ని విద్యా దర్పణమునందు మాత్రమే చూడవలెను.
1: వన్ కెన్ సీ ది ట్రూత్ అండ్ వేరియస్ సీక్రెట్ క్వాలిటీస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము సృష్టిచే మనము బంధింపబడక సృష్టినే పరిపాలించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములను మన నుండి ఆవిర్భవింప చేసుకోవాలి.
1: వి షుడ్ మేక్ ది కెపాసిటీ టు మేనిఫెస్ట్ అండ్ టు కంట్రోల్ క్రియేషన్ రాదర్ దాన్ బీయింగ్ బౌండ్ బై క్రియేషన్.
0: ఇట్టి దివ్యమైన మానసిక తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ప్రపంచముతో సమాజముతో సృష్టితో మానవుని ఎందున్నటువంటి సమస్త శక్తులతో సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకోవచ్చును.
1: ఓన్లీ దోస్ పీపుల్ హూ అండర్స్టాండ్ దిస్ బేసిక్ ట్రూత్ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఏ హ్యాపీ అండ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ద వరల్డ్ అట్ లార్జ్ విత్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అండ్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: విద్య యొక్క చైతన్యమును చైతన్యము కాని ఇది కేవలము వ్యర్థమైనటువంటిది కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ మియర్ వేస్ట్.
0: అహంకారపరమైనప్పుడు ఇది ఒక విధమైనటువంటి సంకుచితంగా మారిపోతుంది.
1: వెన్ ఎడ్యుకేషన్ ఈజ్ కపుల్డ్ విత్ ఈగో దెన్ ఇట్ బికమ్స్
0: ఆత్మపరమైనప్పుడు ఇది ఏ సార్థకం గావించుకుంటుంది.
1: వెన్ ఇట్ గోస్ విత్ ఆత్మ ఇట్ గెట్స్ శాంక్టిఫైడ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక విద్యార్థులు అహంకారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వక ఆత్మవిశ్వాసము చేత విద్యను అభ్యసించి అభ్యసించినటువంటి విద్యను సమాజమునందు తాము అనుభవించి తోటి మానవులకు కూడాను దీని యొక్క విశిష్టతను అందించడానికి కృషి చేయాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఈగో అట్ ఆల్. విత్ బ్రాడ్ మైండెడ్నెస్ దే షుడ్ అండర్స్టాండ్ ప్రాక్టీస్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమానిటీ అట్ లార్జ్.
0: విద్య అనగా కేవలం అక్షర జ్ఞానం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్ లిటరసీ.
0: మానవత్వమునందున్నటువంటి దివ్యత్వంతో సత్యధర్మములను అవ్యక్తము గావించుకొని మనం అనేక రకములుగా కూడా మనం కష్టములకు గురి అయిపోతున్నాము.
1: వీ హ్యావ్ టు జస్ట్ అలౌ ది డివినిటీ ఇన్ అస్ మేనిఫెస్ట్ అదర్వైజ్ వీ ఫేస్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్.
0: మానవుని యందు వ్యక్తము కావలసినటువంటి సత్యధర్మములే.
1: వాట్ హ్యాస్ టు మేనిఫెస్ట్ ఇన్ మ్యాన్ ఈజ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: కానీ ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడాను కేవలము పట్టమును మాత్రమే అందించడమే ఒక ప్రధానమైన లక్ష్యంగా భావించి కేవలం పట్టమును అందించేటువంటి కర్మాగారములుగా తయారవుతున్నది.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సీమ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ కన్ఫరింగ్ డిగ్రీస్ యాజ్ ఇఫ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిగ్రీస్ అండ్ స్టూడెంట్స్ విత్ డిగ్రీస్.
0: పట్టమును అందుకోవటం మాత్రమే విద్య యొక్క విశిష్టత కానేరదు.
1: ఇట్ ఈస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు గెట్ ఎ మ్యూర్ డిగ్రీ.
0: నీతి వర్తనను అభివృద్ధి గావించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ మోరల్ బిహేవియర్.
0: ఈ నిగ్రహమును మనం పోషించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు ఫాస్టర్ సెన్స్ కంట్రోల్.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి విద్య యొక్క కర్తవ్యం.
1: దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలు విద్యార్థుల యొక్క హృదయాన్ని కఠినముగా ఉంచుతున్నవి.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ సర్వింగ్ ఓన్లీ టు హార్డెన్ ది హార్ట్ ఆఫ్ స్టూడెంట్స్.
0: విద్యార్థుల యొక్క హృదయాలు పాషాణములుగానే మారుతున్నవి.
1: Students' hearts are getting transformed into stones.
0: Daya premalu shunyamai

0: కంపాషన్ అండ్ కైండ్నెస్ హావ్ టేకన్
1: సహనము సానుభూతి అంతర్ధానం అయిపోయినవి.
0: పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ హావ్ ఆల్సో డిసప్పియర్డ్.
1: పీడిత మానవాళికి సేవ చేయవలసినటువంటి విద్యార్థులు స్వార్థము సప్రయోజనం లోపల తమ యొక్క జీవితాన్ని పోషించుకోవడానికి కృషి చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ హూ షుడ్ హెల్ప్ ది సఫరింగ్ ఆర్ బికమింగ్ హైలీ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్.
1: స్వార్థము సప్రయోజనం నిర్మూలము గావించాలి.
0: వన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ఆల్ సెల్ఫిష్నెస్.
1: సమాజ సేవనే సరి అయినటువంటి సాధనని భావించాలి.
0: వన్ షుడ్ కన్సిడర్ సర్వీస్ ఆఫ్ ది సొసైటీ యాజ్ ది వెరీ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: భారతీయ సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది.
0: భారతీయ కల్చర్ ఇస్ మోస్ట్ సీక్రెట్.
1: దీనికంటే పోలిక జరిగినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈజ్ నథింగ్ విత్ విచ్ యూ కెన్ కంపేర్ దిస్.
1: కానీ ఆధునిక యుగం లోపల
0: బట్ ఇన్ ది మోడర్న్ వరల్డ్
1: అతి వేగంగా అభివృద్ధి గావించుకుంటూ వచ్చిన సాంకేతిక విజ్ఞాన శాస్త్రము
0: ది టెక్నాలజీ హ్యాస్ మేడ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్.
1: ఒక పెద్ద పెనుగాల వలె వీచి
0: దిస్ హెస్ బికమ్ బిగ్ స్టార్మ్.
1: భౌతికమైన జీవితంలో అనేక విధమైనటువంటి మార్పులు కలిగించుతున్నవి.
0: దిస్ ఇస్ బ్రింగింగ్ అబౌట్ ఇన్యూమరబుల్ చేంజెస్ ఇన్ ది వరల్డ్లీ అండ్ ఫిజికల్ లైఫ్ ఆఫ్ మ్యాన్.
1: భౌతికంగా లౌకికంగా వైజ్ఞానికంగా మానవాళి ఉన్నత స్థాయిని పొందినది నిజమే.
0: ఇట్ ఈస్ ట్రూ దట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ప్రోగ్రెస్ స్పీకింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ది సైంటిఫిక్ అండ్
1: నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా కూడా అనేక విధములుగా దిగజారిపోయినది.
0: బట్ స్పీకింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్లైడింగ్ డౌన్ అండ్ గోయింగ్ డౌన్.
1: నైతిక విలువలను కూలత వచ్చినది.
0: మొరాలిటీ హ్యాస్ బీన్ టోటలీ డిస్ట్రాయిడ్.
1: కేవలము సుఖ సంతోష భోగ భాగ్యముల నిమిత్తమై యంత్రములు నిర్మించుకుంటున్నామే కానీ తిరిగి ఆ యంత్రములకు మనం బానిసలవుతున్నామనేటువంటి యొక్క విజ్ఞానం వీరిలో శూన్యమైపోతున్నది.
0: దే హావ్ లాస్ట్ ది విజ్డమ్ టు థింక్ దట్ దే ఆర్ ఓన్లీ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ దిస్ మెషిన్ విచ్ ఇస్ గివింగ్ సమ్ కంఫర్ట్స్.
1: కనుక విద్యార్థులు కేవలము ఒక సాంకేతిక విజ్ఞానమును సక్రమమైన మార్గంలో అనుభవించడానికి కానీ వినియోగించుకోవటానికి కానీ తగిన కృషి చేయాలి.
0: స్టూడెంట్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ in learning and using this technical knowledge for the good of the humanity and in a proper way.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రము చెడ్డది కాదు.
0: Technology is not bad in itself.
1: కానీ దానిని వినియోగించుకునేటువంటి విధానం లోపల మనం కొన్ని మార్పులు గావించుకోవాలి.
0: But there is need for introducing some changes in using this technology.
1: ఇట్టి మార్పులు గావించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యార్థి అంటే ఉండి కూడాను దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
0: స్టూడెంట్స్ డూ హ్యావ్ ది కెపాసిటీ టు మేక్ ది నెససరీ చేంజెస్ బట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు మేక్ ది నెససరీ చేంజెస్ ఇన్ ది
1: సమాజము. నైతికంగా చాలా దిగజారిపోతున్నదనేటువంటి విషయము దేశ హితులైనటువంటి వారికి లోక సాంప్రదాయమును అభివృద్ధి గావించాలని అభిలాష కలిగినటువంటి వారు కూడాను దీనికి తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరచడం లేదు.
0: ది వెల్ విషర్స్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ ద వరల్డ్ are not making efforts in the proper direction to bring about the welfare of the society and humanity.
1: Loka hitulu,
0: the well wishers,
1: sangha sneha abhimanule,
0: people who wish the
1: good of the society, ee duravasthalanu taginatvanti yokka protsaham utsahamule andinchukundina yuvakulainatvanti varu inka egati pattagalaru.
0: If they do not give a good model for the youngsters, they tend to take a wrong path, no doubt.
1: తెలుగులో ఒక గాథ ఉండదు.
0: దేర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ తెలుగు,
1: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా?
0: ఇఫ్ ది మదర్ కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్,
1: దేశక్షేమమును ఆశించి దేశ సౌభాగ్యమును విశ్వసించి అనేక విధములుగా కూడాను దేశ సౌభాగ్య నిమిత్తమై సాంస్కృతిక నిమిత్తమై ప్రచండమైనటువంటి యొక్క బోధన సల్పుతున్నటువంటి పెద్దలే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధను వహించకుండా ఉండిన పిల్లలు ఏ రీతిగా దీనిని అభివృద్ధి గావించగలరు?
0: ఎల్డర్స్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ ది వెల్ విషర్స్ ఇన్ సొసైటీ ఆర్ డిక్లరింగ్ ఓన్లీ ఇన్ స్పీచెస్ వెరీ హై థింగ్స్ అండ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్, వాట్ రాంగ్ పాత్ వుడ్ ది యంగ్స్టర్స్ టేక్?
1: కనుక మొట్టమొదటి చదువుతో పాటు విద్యార్థులు సంస్కారంను కూడా అభివృద్ధి గావించుకోవాలి.
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ద స్టూడెంట్స్ షుడ్ బ్రింగ్ అబౌట్ proper transformation in the character.
1: Vidyarthulu chakkani samskaramto jeevinchalanna talli dannulu diniki sariyana aadarshanni andinchali.
0: If the student should live a proper life, the parents must give an exemplary life.
1: Talli dannulu goppa samskaramantuluga undinappude vidyarthulu kudanu chakkani samskaramnu poshinchukogalaru.
0: If the parents do not have good టెండెన్సీస్ దెన్ స్టూడెంట్స్ ఆల్సో విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ దెమ్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్.
1: దురదృష్టవశాత్తు ఈనాటి తల్లిదండ్రులు కూడా చక్కని సంస్కారం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ ఈవెన్ ది పేరెంట్స్ డు నాట్ ఫాలో ద రైట్ పాత్.
1: గొప్ప గొప్ప విద్యావంతులు అయి ఉండవచ్చును,
0: దే మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
1: గొప్ప ధనవంతులుగా ఉండవచ్చును,
0: దే మే బి హైలీ వెల్తీ,
1: భారతీయ సంస్కృతిని విశ్వసించవచ్చును,
0: దే మైట్ ఆల్సో హావ్ ఫర్
1: మిలియన్స్ ఆచరణలో శూన్యంగా ఉండవచ్చు,
0: బట్ దే మైట్ నాట్ ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: ఈ తల్లిదండ్రుల వల్లనే విద్యార్థుల యొక్క దురవస్థలు ఈ రకమైన మార్గంలో ప్రయాణం చెందుతున్నవి.
0: స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ బికాస్ ఆఫ్ సచ్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే తమ బిడ్డలు కొట్టుకుంటూ లేస్తున్నారు.
0: ఇఫ్ ది పేరెంట్స్ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ ఇన్ ద మార్నింగ్ వార్నింగ్ దెమ్సెల్స్, ది చిల్డ్రన్ విల్ బి ఫైటింగ్ బిట్వీన్ దెమ్సెల్స్.
1: దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులకు తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు అందించి భావి పౌరులుగా తయారు చేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యం పెద్దలు కోల్పోతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ టుడే ద ఎల్డర్స్ ఆర్ లూజింగ్ దట్ పవర్ టు ఆఫర్ దెమ్సెల్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద యంగ్స్టర్స్ అండ్ ద స్టూడెంట్స్.
1: తమ బిడ్డలు గొప్ప విద్యావంతులు కావాలని ఆశిస్తున్నారు.
0: దే ఆస్పైర్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ బికమ్ హైలీ
1: గొప్ప పదవిలో ప్రవేశించాలని కూడా ఆశిస్తున్నారు.
0: దే ఆల్సో వాంట్ దట్ ద చిల్డ్రన్ షుడ్ గెట్ గుడ్ జాబ్స్,
1: మంచి జీతం అందుకోవాలని కూడా ఆశిస్తున్నారు.
0: దే ఆల్సో డిజైర్ దెమ్ టు గెట్ గుడ్ సాలరీ.
1: కానీ ఉత్తమ పౌరునిగా తయారు కావాలని ఆశించే తల్లిదండ్రులు చాలా తక్కువ.
0: బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ టు కమ్ అక్రాస్ ఎ పేరెంట్ హూ విష్ దాట్ దేర్ చిల్డ్రన్ షుడ్ టేక్ ద రైట్ పాత్.
1: దండిగా ధనమును సంపాదించి కుమారులకు అందించడమే తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం భావిస్తున్నారు.
0: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ దేర్ డ్యూటీ టు ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ లీవ్ ఎ వెల్త్ ఫర్ దేర్ చిల్డ్రన్.
1: కేవలం ఉన్నతమైనటువంటి యొక్క పేరును సంపాదించాలని కూడా ఆశిస్తున్నారు.
0: దే ఓన్లీ విష్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ గెట్ గుడ్ నేమ్.
1: కానీ ఉన్నత ఆదర్శవంతమైనటువంటి గుణములు కలగాలని ఆశించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ఆస్పైరింగ్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ హ్యావ్ వర్చువస్ లైఫ్.
1: అంతో ఇంతో వివేకంతో ఆధ్యాత్మిక భావంలో ప్రవేశించినటువంటి విద్యార్థులను కూడా కూలదోస్తున్నారు తల్లిదండ్రులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది పేరెంట్స్ హూ ఆర్ డిస్ట్రాయింగ్ ది చిల్డ్రన్ హూ హావ్ టేకన్ ఇన్
1: సంస్కారపత్రులతో వినయ విధేయతలతో శాంతి సంస్కారములతో అభివృద్ధి గావించుకున్నటువంటి కుమారులకు ఇవి అన్నీ ఇప్పుడు ఈ చిన్న వయసుకు ఎందుకురా అని వారిని ఖండించి వారిని అనేక పెడమార్గములు పట్టించడానికి ప్రయత్నించేటువంటి యొక్క హిరణ్యకశిపులుగా తయారవుతున్నారు తండ్రులు.
0: దేర్ ఆర్ పేరెంట్స్ హూ మే బి కంపేర్ టు హిరణ్యకశిపుస్ యాజ్ దే గో ఆన్ క్రిటిసైజింగ్ దర్ చిల్డ్రన్, వై షుడ్ యూ ఇన్ దిస్ యంగ్ ఏజ్ టేక్ టు డివోషన్ అండ్ సచ్ రైచియస్ లైఫ్ వర్చువస్ లైఫ్.
1: కాదు, పిల్లలు ఎట్టి అపవిత్రమైనటువంటి యొక్క కర్మలు ఆచరించినా, ధర్మ విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరించినా, పెడమార్గం పట్టి ఉండిన తమ కుమారుడు చాలా గొప్పవాడని చెప్పని సమర్థించుకునేటువంటి యొక్క దుర్భావములు వీరు అభివృద్ధి అయిపోతున్నది.
0: నాట్ మియర్లీ దిస్, దేర్ ఆర్ పేరెంట్స్ హూ గోన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ దేర్ ఓన్ చిల్డ్రన్ ఈవెన్ వెన్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ అన్రైచియస్ పాత్.
1: వారి యొక్క తప్పులను సరైనటువంటి రీతిలో వారికి చెప్పి మంచి మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయటం లేదు.
0: దే ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ to correct them in their wrong doing and show them the right path.
1: తెలియకను పెడమార్గం పట్టినప్పుడు తెలుసుకున్నటువంటి పెద్దలు దాని సక్రమ మార్గంలో ప్రవేశింపజేయడానికి తగిన కృషి చేయాలి.
0: Knowingly or unknowingly the children might have taken a wrong path. It is the responsibility of the parents to correct them.
1: ఈ విధంగా పిల్లలను సమర్థించుకుంటూ పోవడం చేతనే ధృతరాష్ట్రుని యొక్క కుమారుల వలె తయారవుతున్నారు పిల్లలు.
0: As these parents go on defending their children even when they are taking the wrong path, they are becoming dhritarashtras.
1: ఈనాటి తండ్రులు హిరణ్యకశిపులు ధృతరాష్ట్రులు కావటం చేతనే విద్యార్థులు కౌరవులుగా అభివృద్ధి అవుతున్నారు.
0: As today's parents are becoming dhritarashtras and hiranyakashipus, their children are becoming like kauravas.
1: విద్యార్థుల యొక్క దోషం ఏ మాత్రము లేదు.
0: There is nothing wrong with the students.
1: తల్లిదండ్రులే వీరిని పెడమార్గం పట్టిస్తున్నారు.
0: All the faults like the children,
1: ఇది గొప్ప ప్రేమ అని భావిస్తున్నారు.
0: They think that this is a great love.
1: ఇది ప్రేమ కాదు, వారి భవిష్యత్తుకు చాలా అపకారం గావిస్తున్నారు.
0: It is not really speaking love. They are harming their own children in future.
1: ఇలాంటి పెడమార్గమును పట్టించేటువంటి వ్యక్తులు అభివృద్ధి కావటం చేతనే విద్యా సంస్థలు క్రమక్రమేణ వికార మార్గం అనుసరిస్తున్నాయి.
0: ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో బికమింగ్ హెల్ప్లెస్ అండ్ టేకింగ్ రాంగ్ పాత్ బికాస్ పేరెంట్స్ ఆర్ టేకింగ్ రాంగ్ పాత్ ఆన్ ది లైన్స్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ.
1: ఇది నా జాతి, ఇది నా యొక్క సంస్కారము, ఇది నా వారసత్వము అనేటువంటి జ్యోతి విద్యార్థుల గుండెలో ఆరిపోయినది.
0: ది స్టూడెంట్స్ డూ నాట్ హ్యావ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దేర్ ఓన్ country, in their own religion, in their own community.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క గుండెలో ఇది నా సంస్కృతి, ఇది నా యొక్క వారసత్వము, ఇది నా యొక్క మానవ జాతి అనేటువంటి విశ్వాసమును అనే జ్యోతిని వెలిగింప చేయాలి.
0: It is necessary to light the lamp in the hearts of children that this is my culture, this is my heritage, this is my country, I must be proud of it.
1: విద్యార్థులారా, కలిమి బలిమ ఇది ప్రధానం కాదు, శీలమే చాలా ప్రధానం.
0: Dear students, wealth and valor are not important. It is the character which is important.
1: కొలిమిలో పెట్టిన కాలదు.
0: Wealth without character cannot be even just.
1: ధృతరాష్ట్రునికి ఎంత కలిమి కలిగినటువంటి వాడు?
0: How wealthy and rich.
1: కనుక ఏమైపోయాడు?
0: What happened to him at last?
1: శీలరహితులైనటువంటి యొక్క పుత్రులు ఉంచుకోవటం చేతనే ఈ యొక్క తన యొక్క కలిమినంతా కూడాను కొలిమి లేకనే కాలిపోయింది.
0: All his wealth came to a big not because he developed characterless children.
1: బలము, ఏ బలము? ధన బలమా, భుజ బలమా, బుద్ధి బలమా?
0: When you speak of strength, is it physical strength, intellectual strength, strength of
1: గుణ బలము కావాలి.
0: It is strength of virtue.
1: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము తెలివితేటలను మాత్రమే పెంచుతున్నది కానీ గుణములను పెంచటం లేదు.
0: Today's education is concentrating in developing only cleverness and intelligence and not fostering virtues.
1: కనుక గుణమును పెంచుకునేటువంటి యొక్క విద్యను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should develop such education which can foster good qualities.
1: గుణవంతులు తయారు కావాలి.
0: There should be more virtuous people.
1: ఈనాటి ఒక ఆధునిక విద్య అనేటువంటిది మనకు అవసరం లేదు.
0: We are not very much interested in this so-called modern
1: education. నూతన సమాజం మనకు అక్కరలేదు.
0: We are not interested in modern society.
1: నూతన విద్యా మార్పులు మనకు అక్కరలేదు.
0: We are not interested in modern reforms.
1: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు చాలా అవసరం.
0: There is a great need to have virtuous men and women.
1: గుణవంతులైన విద్యార్థి విద్యార్థినీలు ఉండినప్పుడే దేశం లోక కళ్యాణంగా ఉంటుంటుంది.
0: The world will enjoy welfare only when the men and the women students are virtuous and
1: విద్యార్థులారా, మన యొక్క భారతీయ సంస్కృతి యొక్క పవిత్రతను మనము సరైన రీతిలో అభివృద్ధి గావించటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ డెవలపింగ్ ద సీక్రెట్ భారతీయ కల్చర్ ఆన్ ద ప్రాపర్ లైన్స్.
1: ఆధ్యాత్మిక పరివర్తన అత్యవసరం.
0: స్పిరిచువల్ రెవల్యూషన్ అండ్ చేంజ్.
1: ఆధ్యాత్మిక పరివర్తన లేకపోవటం చేతనే ఈ అంధకారమైనటువంటి యొక్క జగత్తు లోపల అశాంతికి, అక్రమములకు, అనాచారములకు, అసత్యములకు గురి అవుతున్నాం.
0: ది వరల్డ్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రూత్ because of the ignorance.
1: హైందవ సంప్రదాయం నందు సత్యం వద ధర్మం చెర, ఇవి రెండే మన యొక్క ప్రాణ సమానమైనటువంటి జీవితాలు.
0: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ది రైట్ కాండక్ట్, దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
1: ఈ రెండింటిని, ప్రాణ సమానమైన రెండింటిని కూడా మనం నిర్మూలన చేసుకున్నాం.
0: వీ హావ్ డిస్ట్రాయ్డ్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ అవర్ వెరీ లైఫ్ బ్రెత్.
1: ధనమే ప్రధానమైనటువంటి యొక్క దీనితో మనం విశ్వసిస్తున్నాము.
0: వీ ఫీల్ ఫర్మ్లీ బిలీవ్, we firmly believe that wealth is important.
1: ఈనాటి యొక్క విద్యార్థులకు ధనమే దైవము.
0: Today's students consider wealth as God.
1: దుర్గుణములే పూజా ద్రవ్యములు.
0: They consider bad qualities as the articles of worship.
1: మానవత్వమే ఈ పీఠమునకు బలి.
0: They consider the humanity as the thing to sacrifice.
1: మానవత్వం పోయిన తర్వాత ఇంకా మానవుడు అనేది ఎక్కడ ఉంటుంది?
0: Once you sacrifice humanity in man,
1: ఈ మానవతా విలువలను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We must make efforts to foster human qualities in us.
1: ఈ మానవతను పెంచుకునే నిమిత్తమై మనం విద్యను అభ్యసించాలి.
0: We should undertake education in order to foster human qualities in us.
1: దానిని ఈనాడు మనం పోషించాలి.
0: Human values will have to be fostered.
1: ప్రేమ బీజములు నాటి,
0: sow the seed of love.
1: సహన ప్రసవములు వికసింపజేసి,
0: let the compassion
1: శాంతి ఫలమును సమాజములకు అందించటమే విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం.
0: Student should offer the fruit of peace to the society.
1: లోకహితులైనటువంటి యొక్క విద్యార్థులు,
0: students who seek the welfare of the world,
1: లోకానికి అపకారం గావిస్తున్నారు.
0: They are harming in fact the society.
1: ఇది విద్య యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ కాదు.
0: This is not a proper value of education.
1: విద్యార్థులు ఉన్నటువంటి ప్రదేశం ప్రశాంతమైన వాతావరణంగా కూడి ఉండాలి.
0: The environment of students should be full of peace.
1: దేశము శాంతి భద్రతతో పోషించడానికి కృషి చేయాలి.
0: You should make efforts to bring about peace and protection in the country.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఉన్నటువంటి ప్రదేశము మహా అశాంతిగా రూపొందుతున్నది.
0: బట్ ఆన్ ది కాంట్రీ, టుడే వేర్ ఎవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్, దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: కనుక విద్యా విధానంలో కూడా అనేక రకమైన మార్పులు తెప్పించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ బ్రింగింగ్ అబౌట్ చేంజెస్ అండ్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్.
1: నీతి నిజాయితీతో కూడినటువంటి యొక్క శీల ప్రభావాన్ని మనం పోషించుకోవాలి.
0: వీ హావ్ టు ఫాస్టర్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ అస్.
1: మనం పరోపకార సంబంధమైనటువంటి భావాలు మనలో అభివృద్ధి కావాలి.
0: We have to develop the feelings of serving others, offering help to others.
1: 18 పురాణముల యొక్క ప్రధానమైన సారము అదియే, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: The very essence of all the 18 epics is
1: hurt never, help ever.
0: Hurt never, help ever.
1: మనం ఎప్పుడు కూడా మన చేతులు ఎప్పుడు సహాయమైనటువంటివిగా ఉంటుండాలి.
0: We should be ready to help always and to everyone.
1: వారిలో అపకారం చేసేటువంటి ఇంట్లో మన హస్తములో ప్రవేశించరాదు.
0: We should never undertake anything which would be harmful to others.
1: సర్వములో యందు ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should recognize the divinity which is inherent in every human being.
1: ఎవరికి అపకారం చేసినా మనం పరమాత్మనికి అపకారం చేస్తున్నాం అనేటువంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
0: We should firmly believe that whomsoever you are hurt, you are hurting Lord himself.
1: Vidyarthulara,
0: dear students,
1: kevalam pattamulu andukunnanta maatramulo manam vidyarthulam kaamu.
0: We do not become educated people by merely getting degrees.
1: Manamu yenadu pedalaku mana yokka sahayamulu andistamu appude manam sariyaina vidyarthuluga roopondutamu.
0: Only when we serve others and offer help to others,
1: praja sevalo manam palgonali.
0: We should undertake service of the society.
1: Seva nimittamai abhyasinchinade vidya.
0: Only education,
1: ధనార్జన నిమిత్తమై అభ్యసించినది కాదు విద్య.
0: Earning money is not the purpose of education.
1: దయా హృదయులు కావాలి.
0: Become people of compassionate hearts.
1: దయగల హృదయమే దైవ మందిరం.
0: Only that heart which has compassion is the temple of God.
1: కనుక విద్యార్థులే భవిష్యత్తులో అధ్యాపకులుగా మారుతారు.
0: Only students will be the future.
1: ఈనాడు ఒక పెద్ద సమస్య.
0: Today there is a very big problem.
1: ఉత్తమ అధ్యాపకులు లేకన లేక ఉత్తమ విద్యార్థులు లేకన ఈ యొక్క విద్యా విధానము ఈ పెడమార్గం పట్టుచున్నది.
0: Is it because of lack of good teachers or lack of good students the education is taking a wrong path?
1: నా ఉద్దేశం ఏమనగా ఈనాటి అధ్యాపకులు కూడాను పూర్వం ఒక విద్యార్థులే.
0: My own view is that today's teachers were students previously.
1: ఈనాటి విద్యార్థులే భవిష్యత్తులో అధ్యాపకులు.
0: Today's students are going to become teachers tomorrow.
1: కనుక విద్యార్థులు సరైనటువంటి వారుగా తయారు కావాలి.
0: Therefore, students must shape themselves in a proper way.
1: సరైన విద్యార్థులే సరైన అధ్యాపకులుగా రూపొందుతారు.
0: Only good students can become good teachers tomorrow.
1: కనుక నేను ఈ విద్యా సంస్థలంతా కూడా ప్రారంభించడంలో మూల ఉద్దేశం ఇదియే.
0: This is the very purpose with which I have started all education.
1: భారతోద్ధారకులు ఈనాటి విద్యార్థులు.
0: Today's students are tomorrow's citizens.
1: విద్యార్థులు సక్రమమైన మార్గం అవలంబించినప్పుడు దేశమంతా కూడా సరైన దీంట్లో అభివృద్ధి అవుతుంది.
0: If the students can take the right path, the country will be going in the right direction.
1: కనుక ఇట్టి విద్యా సంస్థలను మనం సక్రమమైన మార్గంలో నీతి నిజాయితీ సంబంధమైనటువంటి యొక్క తత్వముల చేత వీరి హృదయాన్ని అభివృద్ధి గావించినప్పుడు నింపినప్పుడే మన దేశము ప్రాచీన సంస్కృతిని మనం తిరిగి మనం అనుభవించగలవారం అవుతాం.
0: Only when you fill your hearts with the old cultural values, we would have brought about a renaissance of our own culture and heritage.
1: పూర్వీకులు గొప్ప పేరును పొందడానికి ఇదే మూల కారణం.
0: This is the reason why the ancient ones had such great glory.
1: ఆనాటి విద్యావంతుల్లో సహనము సానుభూతి చాలా నిండి ఉండేటువంటిది.
0: The people of the olden days were full of compassion in their hearts.
1: సత్య ధర్మ జీవితాన్నంతా కూడా వాళ్ళు గడిపేటువంటి వారు.
0: They always followed the path of truth and righteousness.
1: కనుకనే వారి ఆయు ప్రమాణం కూడా అమితంగా ఉండేటువంటిది, అధికంగా ఉండేటువంటిది.
0: That was the reason why they had longevity.
1: ఈనాటి విద్యార్థులు యందు,
0: in today's students,
1: ఈ యొక్క పవిత్రమైన భావములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: యు కెనాట్ గెట్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్.
1: సహన సానుభూతి అనేటువంటి వీరికి మహింత దూరంగా ఉంటుండాలి.
0: They do not have kindness and compassion in their hearts.
1: స్వార్థరహితమైనటువంటి భావములు వీరికి ఏమాత్రం కూడా అందుబాటులో లేవు.
0: They do not seem to have any access to such
1: అహంకారం ఆడంబరంలే విద్యా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యములుగా భావిస్తున్నారు.
0: They consider ego and ostentation as the very purpose of education.
1: మహా విరుద్ధమైనటువంటి విషయములు.
0: These are contrary to the very purpose of education.
1: అహంకారం ఉండకూడదు.
0: There should not be any ego.
1: ఆడంబరం అంతకంటే ఉండకూడదు.
0: Ostentation should be totally absent.
1: రెండింటిని హతమార్చి వినయ విధేయతను మనం పెంచుకోవడానికి కృషి చేయాలి.
0: Destroy them completely and develop humility in your own hearts.
1: విద్యావంతుడనడానికి మూల గుర్తు ఏమిటంటే వినయ విధేయతలే.
0: The outstanding hallmark of a student is humility and obedience.
1: ఈనాడు తల్లిదండ్రులకి తగిన గౌరవం అందించడం లేదు.
0: Today you are not offering the required.
1: పెద్దలంటే వీరు ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
0: You are also not caring for elders.
1: ఏదో గొప్ప పట్టమును అందుకున్నామని చెప్పని వీరు విర్రవీగుతున్నారు.
0: You are thinking that you have got great degrees and feeling proud of it.
1: ఈ విర్రవీగటం కేవలం వెర్రితనమే కాని ఇది విద్య యొక్క విశిష్టత కానేరదు.
0: This kind of pride is a type of madness, but it can never be a good characteristic of
1: సరియైన విద్యావంతులు
0: ట్రూలీ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: విధేయతతో
0: విత్ సర్ట్ అమౌంట్
1: శీల సంపదతో
0: విత్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్
1: సత్య ధర్మ పరాయణులై
0: ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్
1: ఆచరణ ఆనందాన్ని అందించాలి సమాజానికి.
0: దే షుడ్ ఆఫర్ ఎన్ ఐడియల్ లైఫ్ టు ది సొసైటీ.
1: ఈనాడు జీవితం ఉపరో పరమోపాధికి మనం ఏమాత్రం కొన్నో ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అచీవ్ ది వెరీ పర్పస్.
1: ఈనాడు ఏ విధంగా జీవించాలి అని నేర్పుతున్నదే కానీ జీవితం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని నేర్పటం లేదు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఇస్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ హౌ టు లివ్ ఎ లైఫ్.
1: జీవితం అంటే ఏమిటో నేర్పేటువంటి విద్యనే నిజమైన విద్య.
0: ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ టీచర్స్ వాట్ రియలీ లైఫ్ ఈజ్.
1: ఈ రకమైనటువంటి యొక్క సద్గుణములను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ us.
1: అట్టి వ్యక్తుల వల్లనే తిరిగి భారతదేశము తిరిగి అన్ని దేశములకు ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: ఇండియా కెన్ బికమ్ ఎ గ్లోరియస్ కంట్రీ ఆఫ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: ప్రాచీన కాలం పవిత్రమైన భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి ఆనందింపజేసి అన్ని విధాలుగా ఆదర్శాన్ని కూడా నిరూపించినటువంటిది.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ India offered an excellent example by practicing all those great values and great
1: pavitra bharatadesham tyaga bhumi yoga bhumi karma bhumi.
0: This ancient sacred India is a country which offered sacrifice which
1: ఈనాటి విద్యా విధానంలో కేవలం భోగభూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Today's education is making people highly indulgent, not learning what's
1: అందువల్లనే నివారణకారి రోగం విద్యా సంస్థలో ఏర్పడిపోయినది.
0: దట్ ఈస్ వై టుడేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: మనం ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది లోకానికి ఎంతో గొప్ప ఉపకారం చేస్తున్నదని భావిస్తున్నాము.
0: టుడే వీఆర్ కన్సిడరింగ్ దట్ టెక్నాలజీ ఇస్ కన్ఫరింగ్ గ్రేట్ బూమ్ ఆన్ ది
1: ఇది ఎంత ఉపకారం చేయుచున్నదో అంత అపకారం కూడా చేస్తున్నది.
0: వాట్ ఎవర్ help it is rendering, it is harming much more than that.
1: దీనిని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం గుర్తించాలి.
0: We should learn how to use technology for the good of humanity.
1: నీరు పవిత్రంగా తెల్లగా ఉంటుంటాయి పరిశుద్ధంగా.
0: There is pure water.
1: అందులో ఏమాత్రము దోషము లేదు.
0: There is nothing wrong with the water.
1: కానీ ఎలాంటి సీసాలో మనం వస్తామో అలాంటి రంగుగా అది మారిపోతుంటాయి.
0: But the color of the bottle in which you put this water gets the color also.
1: కనుక సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అనేది పవిత్రమైనది.
0: టెక్నాలజీ therefore is good in
1: ఉపయోగకరమైనటువంటిది.
0: It is useful also.
1: మానవుని యొక్క తెలివితేటలను బాగా పెంచునదే.
0: ఇట్ కెన్ ఆల్సో హెల్ప్ ది మ్యాన్ టు
1: మేధాశక్తిని ఉపయోగించి దేశానికి ఎంత ఉపకారం చేయనిది.
0: ఇట్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ వన్స్ ఇంటెలిజెన్స్ అండ్ బ్రింగ్ అబౌట్
1: పరిశుద్ధమైన యొక్క పారిశ్రామికమైనటువంటి యొక్క తత్వము మానవుని యొక్క హృదయంలో ఎలాంటి హృదయం కలిగదో అలాంటి వాళ్ళలో చేరినప్పుడు అలాంటి యొక్క రూపం ధరిస్తుండాలి.
0: బట్ వెన్ సచ్ టెక్నాలజీ ఎంటర్స్ ఇన్ టు ది హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ గుడ్ హార్ట్ ఇట్ ఆల్సో టేక్స్ దట్ పర్టికులర్ ఫామ్.
1: పవిత్ర హృదయాలు కావాలి.
0: దేర్ఫోర్
1: పరిశుద్ధ హృదయాలు కావాలి.
0: హావ్ ప్యూర్ హార్ట్.
1: పారమార్థిక హృదయాలు కావాలి.
0: డెవలప్ స్పిరిచువల్
1: ధార్మిక హృదయాలు కావాలి.
0: డెవలప్ రైచియస్ హార్ట్.
1: అదే విద్య యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత.
0: దట్ ఈస్ ది సుప్రీం స్పెషాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈనాడు ప్రేమతత్వం ఏమాత్రం కూడా కనిపించడం లేదు. ప్రేమతత్వం హృదయ సంబంధమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి లవ్ బిట్వీన్ వన్ హార్ట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: అట్టి నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయమునందే పరమాత్ముడు ప్రకాశిస్తూ ఉంటాడు.
0: ఓన్లీ ఇన్ సచ్ హార్ట్స్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ గాడ్ షైన్.
1: సర్వుల హృదయమునందు పరమాత్మ ఉండినప్పటికీ
0: గాడ్ ఈస్ రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్. నో
1: దైవం మానుష రూపేణ. ఈ మనుష్యాకారమైన దైవత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు రియలైజ్ దట్ మ్యాన్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ అండ్ నో హౌ టు వర్షిప్ ఇట్.
1: మనలో అవ్యక్తంగా ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం వ్యక్తీకరింపజేసుకునేటువంటి శక్తిని మనలో పొందాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ కెపాసిటీ టు మేనిఫెస్ట్ ది అన్మానిఫెస్టెడ్ హిడెన్ డివినిటీ ఇన్ us.
1: కనుక ప్రాచీన సాంప్రదాయాలని మనం చక్కగా విశ్వసించి దానిని ఆచరించి దాని యొక్క ఆనందాన్ని కూడా మనం అందుకోవాలి.
0: హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది ఏన్షియంట్ కల్చర్. ఫాలో ది ఏన్షియంట్ కల్చర్ అండ్ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ దట్ ఏన్షియంట్ కల్చర్.
1: సమాజంలో ఈనాడు చాలా అశాంతి అభివృద్ధి అయిపోయినది.
0: టుడేస్ సొసైటీ ఫేసింగ్
1: అసంతృప్తి అంతకంటే అభివృద్ధి అయిపోయినది.
0: లాక్ ఆఫ్ పీస్ అండ్
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: స్వార్థము స్వప్రయోజనము మితిమీరిపోయినది.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, దీస్ ఆర్ హైలీ
1: స్వార్థ సంప్రయోజనాన్ని మనం నిర్మూలనం చేయాలి.
0: వీ హావ్ టు డిస్ట్రాయ్ ఆల్ సెల్ఫిష్నెస్ అండ్
1: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: వీ కెన్ అచీవ్ దిస్ ఓన్లీ వెన్ వీ ఫాలో ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: విత్తనమును మన భూమిలో పెట్టి పోషించినప్పుడే అది వృక్షంగా మారి ఫలపుష్పాన్ని అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యు సో ద సీడ్ ఇన్ ఎర్త్ ఇన్ ల్యాండ్ దెన్ ఇట్ కెన్ బికమ్ ఎ ట్రీ అండ్
1: ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే ఆ విత్తనం కూడాను అది కుళ్ళిపోతుంది.
0: సపోజ్ యు పుట్ ద సీడ్ ఇన్ ఎ టిన్ అండ్ పోర్ వాటర్ ఇట్ బికమ్స్
1: వాటర్. అదే విధంగానే ఈనాటి ప్రేమతత్వం అనేటువంటిది
0: సిమిలర్ ఈజ్ ది సిచ్యుయేషన్ టుడే.
1: ఒక ఆధ్యాత్మిక మార్గం అంతే అభివృద్ధి కావాలి కానీ అన్య మార్గంలో ఇది అభివృద్ధి కానేరదు.
0: ఓన్లీ వెన్ యూ పుట్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ఇట్ కెన్ డెవలప్ ప్రాపర్లీ.
1: చదువు చదువు చదువు చదువు ఉండవలసినదే.
0: వెన్ యూ సే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎస్
1: దానికి సంస్కారం కూడా ఉంటుండాలి.
0: బట్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
1: సంస్కారమే లేని చదువు వలనే ఈనాడు దేశమంతా ఇంత అల్లకల్లోలముగా మారిపోతున్నది.
0: టుడేస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈస్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ బికాస్ there is education
1: మానవత్వమే నశించి పోయినది.
0: Entire humanity and human values are destroyed.
1: ఇది సంస్కారం లేనటువంటి దోషమే.
0: This is because there is no samskara.
1: సంస్కారం అనేటువంటిది కేవలము తల్లిదండ్రుల ద్వారానే మనం అందుకోవాలి.
0: We can get those samskaras only through parents.
1: తల్లిదండ్రులు కూడా పిల్లలను సరైన రీతిలో పోషించాలి.
0: Parents also should develop their children.
1: విద్యా సంస్థలో చేర్చినంత మాత్రం మా బాధ్యత తీరిందని ఉంటున్నారు.
0: They are thinking that once they admit their children into the school or college,
1: ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
0: It is the responsibility of the parents to shape their children as future.
1: కానీ వారి ఇంత శ్రద్ధను వారు తీసుకోవటం లేదు.
0: But they are not evincing proper interest in this direction.
1: కనుకనే పిల్లలు పెడమార్గం పడుతున్నారు.
0: That is the reason why the students are going on the wrong path.
1: ఆధ్యాత్మికంగా వారి యొక్క హృదయాల లోపల పవిత్రమైన బీజములు నాటాలి.
0: ఇట్ ఇస్ నెసెసరీ టు సో ది సీడ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: అది లేకుండా మానవత్వం ఏమాత్రం కూడా రాణించదు.
0: వితౌట్ స్పిరిచువాలిటీ హ్యూమానిటీ కెన్ నెవర్ షైన్.
1: శంకరాచార్యులు కానీ వివేకానందులు కానీ గాంధీ కానీ ఇంకా ఇలాంటి ఆదర్శ పురుషులందరూ కూడా తల్లిదండ్రులు సంస్కారవంతులుగా కావటం చేతనే వీరు ఇంత అభివృద్ధికి మూల కారణమైనారు.
0: వెదర్ ఇట్ ఇస్ శంకరాచార్య, వివేకానంద ఆర్ గాంధీజీ, బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ they have been able to develop good life and an ideal life.
1: తల్లిదండ్రులు ఉత్తమ మార్గంలో ఉండినప్పుడే పిల్లలు కూడా ఉత్తమ మార్గాన్ని అనుసరిస్తారు.
0: ఓన్లీ వెన్ ది పేరెంట్స్ ఫాలో నోబుల్ అండ్ గుడ్ పాత్ ద చిల్డ్రన్ ఆటోమేటికలీ ఫాలో దేర్ పేరెంట్స్ అండ్
1: అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ విద్యార్థులకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి కృషి చేయాలి.
0: అలాంగ్ విత్ ద టీచర్స్ పేరెంట్స్ ఆల్సో షుడ్ ఆఫర్ ఎ మోడల్ అండ్ అన్ ఐడియల్ లైఫ్ టు ద స్టూడెంట్స్ సో దట్ దే కెన్ డెవలప్ ఆన్ ద ప్రాపర్ లైన్స్.
1: నా అనుభవం లోపల నేను పూర్తి చక్కగా అన్ని విషయాలు విచారించాను కానీ తల్లిదండ్రులు ఈ పిల్లలను పాడు చేస్తున్నారు.
0: ఇన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ లుక్డ్ ఇంటూ ఇన్ గ్రేట్ డెప్త్. మై ఓన్ అండర్స్టాండింగ్ ఈజ్ దట్ ఇట్ ఇస్ ది పేరెంట్స్ హూ ఆర్ స్పాయిలింగ్ ది చిల్డ్రన్.
1: వారికి నిజమైనటువంటి ప్రేమగా రాణించడం లేదు.
0: దేర్ లవ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ
1: కృత్రిమమైనటువంటి ప్రేమగా నిరూపిస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆర్టిఫిషియల్ లవ్ విత్ దేర్ షోయింగ్ టు ద చిల్డ్రన్.
1: పిల్లలు అభివృద్ధికి రావాలి, ఆదర్శవంతమైన విద్యార్థులుగా మారాలి, భావి పౌరులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి యొక్క సత్సంస్కారం లేవులు ఉంటుంటే పిల్లల్ని ఈ విధంగా చెడగొట్టరు.
0: ఇఫ్ ఓన్లీ ది పేరెంట్స్ హ్యాడ్ సచ్ నోబుల్ ఐడియా దట్ ది చిల్డ్రన్ షుడ్ బికమ్ ఐడియల్ citizens and follow a right path, they would not have spoiled their children the way that they are
1: doing now. చేస్తును లేక ధ్యానం చేస్తును జపం చేస్తును ఉంటే ఆ పిల్లలు చాలా అనేక రకమైనటువంటి మాటలతో బాధ పెడుతున్నారు.
0: Whenever these parents find their children doing bhajan, meditation and such other noble spiritual things,
1: ఈ చిన్న వయసులో నీ
0: మాటలు
1: చక్కగా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఏదో శ్మశానానికి పోయే ముందుగా నువ్వు జపమాల పట్టుకోవచ్చు అని వీళ్ళ ఉద్దేశం.
0: These people think that why in this young age should they take to such noble things and spiritual life? Just before they go to burial ground, they can take to this spiritual
1: start
0: life.
1: Start early, drive slowly, reach safely. చిన్న వయసులోనే మనం అన్ని విధాల ఉత్తమమైన గుణములు అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ ది యంగ్ ఏజ్ ఇట్సెల్ఫ్ షుడ్ డెవలప్ సచ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ us.
1: ఆ విధంగా చిన్న వయసులో మనం అభివృద్ధి గావించుకున్నటువంటి గుణములే మనం శాశ్వతంగా నిలుస్తున్నాయి.
0: ఇట్ ఈస్ దోస్ క్వాలిటీస్ విచ్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ యంగ్ ఏజ్ విల్ లాస్ట్ త్రూఅవుట్ ద లైఫ్.
1: కనుక విద్యార్థులు ఆధ్యాత్మిక మార్గంలో ధార్మికమైనటువంటి తత్వంలో సత్యమైనటువంటి ప్రవర్తనలో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
0: ది స్టూడెంట్ దేర్ ఫోర్ షుడ్ స్టార్ట్ ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఫాలో ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, ఫాలో ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గుడ్ అండ్ అన్ ఐడియల్.
1: ఎవరు ఏ విధంగా భావించుకున్నా పర్వాలేదు, మన హృదయానికి మనమే సాక్షి.
0: లెట్ ఎనీవన్ థింక్ ది వే ద వాంట్, బట్ అవర్ ఓన్ కాన్షియన్స్ ఈజ్ ఎ విట్నెస్ ఫర్ ది పాత్ దట్ వీఆర్ ఫాలోయింగ్.
1: కనుక మన హృదయ సాక్షిగా మనము పవిత్రమైనటువంటి వారము అనేటువంటి యొక్క విశ్వాసం మీలో పోషించుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ అండ్ ఫాస్టర్ ది ఫెయిత్ that you are following the right path.
1: Grantha parichayam kosam ye matram kuda nu prayatnam cheyakudadu.
0: Do not bother yourself about mere bookish
1: akevalam ee naadu pustakamu mastakamu rendu okati ga bhavistunnaru.
0: Today people are thinking there is no difference between the book and their head.
1: ఈ యొక్క పుస్తకానికి ఎంత అనుభూతిలో నీకు అంతే అనుభూతి కలుగుతుంది.
0: వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ బుక్ హ్యాస్ యువర్ హెడ్ ఆల్సో
1: ప్రాక్టికల్ లో పెట్టాలి. మనము నిత్య జీవితం లోపల ఆచరణలో మనం నిరూపించాలి.
0: యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ యు హవ్ లెర్న్డ్ ఇన్ డైలీ లైఫ్. యూ షుడ్ ప్రాక్టీస్.
1: అప్పుడే ఆ విద్య యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ వి ఎక్స్పీరియన్స్ ది స్పెషల్.
1: ఎంతమంది విద్యావంతులు లేరు లోకంలో?
0: How many millions of educated people are there in the world?
1: కాని వారందరూ సాధించింది ఏంటి?
0: బట్ వాట్ ఇస్ ఇట్ దట్ దే హావ్ అచీవ్డ్ ఇన్ లైఫ్?
1: మానసిక శాంతి శూన్యం.
0: They do not have peace of mind at all.
1: Sadivinatvanti yokka vidyanu samskaramto todu chesi aacharanalo pravesha pettinappude idi manasika shanti labhistundi.
0: They can get peace of mind only when they follow according to their convictions the path which they have just studied in their education.
1: Prema swaroopulaina vidyarthulara,
0: students full of love,
1: vidyato paatu
0: along with education,
1: ee vidyatanto paatu
0: along with obedience and
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కూడా మీరు నేర్చుకోవాలి.
0: Develop an ideal life.
1: నీతియే లేకపోతే మన జాతి చాలా క్షీణించిపోతుంది.
0: Our life becomes miserable without following path of morality.
1: కనుక నీతి మార్గంలో మనం ప్రవేశించి
0: follow the path of morality.
1: పవిత్రమైన మానవ జాతిని మీరు పోషించుకోవాలి.
0: Foster the society and humanity which is sacred.
1: అదియే మీరు చేయవలసినటువంటి త్యాగం.
0: దిస్ ఈజ్ ది సాక్రిఫైస్ విచ్ యు విల్ హావ్ టు రియలీ మేక్.
1: కేవలం నీటిపై తైలం పొట్టు వలె స్వార్థము స్వప్రయోజనంతో జీవించడానికి పూనుకోకండి.
0: లైక్ ఎ డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఇన్ వాటర్ వితౌట్ గెటింగ్ మిక్స్డ్ ఇన్ ది సొసైటీ.
1: ధనమే ప్రధానమని విశ్వసించకండి.
0: డు నాట్ కన్సిడర్ వెల్త్ యాజ్ ది బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్ ఆఫ్ లైఫ్.
1: మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. కనుక మీరు ఈ నీతిని మనం అభివృద్ధి చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ మేక్ ఎఫర్ట్స్ టు డెవలప్ మొరాలిటీ ఇన్ యూ.
1: తన తల్లిదండ్రులకు తగినటువంటి కీర్తిని సంపాదించాలి.
0: గెట్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ ఫర్ పేరెంట్స్.
1: కొడుకు పుట్టాడంటేనే తల్లిదండ్రులకు ఆనందం కాదు.
0: ది మియర్ బర్త్ షుడ్ నాట్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ది పేరెంట్స్.
1: ఏనాడు సమాజంలో గొప్ప కీర్తిని సంపాదించాడో, గొప్ప పేరు సంపాదించినో ఆనాడే కొడుకు పుట్టిన దినం.
0: దాట్ డే వెన్ ద చైల్డ్ గెట్స్ ఎ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ ఫర్ ది పేరెంట్స్,
1: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: ది స్టూడెంట్స్ ది parents should not feel happy the moment the children
1: are born. ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహమున్నాడు.
0: They should feel happy only when the society praises the children as worthy children.
1: కనుక మనం ఈ సమాజం లోపల మంచి పేరును సాధించాలి.
0: We should get a good name in the society.
1: ఆదర్శవంతమైన విద్యార్థి అనేటువంటి పేరును సంపాదించుకోవాలి.
0: We should also earn that we are ideal students and good citizens.
1: మన నీతి అనగా చక్కని నడతనే నీతి.
0: Our own good conduct is real morality.
1: పవిత్రమైన మార్గములో మనము ప్రవేశించాలి.
0: Enter and follow the path of sacredness.
1: విద్యయసుగును వినయం.
0: Education confers
1: humility.
0: Humility confers
1: ధనము.
0: Deservedness
1: confers ధర్మము.
0: Wealth enables you to follow
1: దానవలన ఐహికాముష్మికమును నందునరు.
0: And charity confers this world and the world beyond to you.
1: కనుక విద్యలో ప్రధానమైనటువంటిది వినయమే.
0: It is humility which is the very core of education.
1: ఏదో వీడు కేవలం ఒక చేతగానేటువంటి వాడని భావిస్తారేమో అనుకుంటారు. కాదు కాదు, ఎవరే విధంగానైనా భావించుకొని ఆ వినయం మనకు చాలా, అదే ఒక పెద్ద భూషణం.
0: హ్యూమిలిటీ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ అండ్ ఎ గ్రేట్ జ్యువెల్ ఫర్ అస్.
1: ధర్మమార్గంలో మనం సాధించలేనిటువంటిది లేనే లేదు లోకంలో.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ యు కెనాట్ అచీవ్ బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: ఈ ధర్మానికి అనేక ఇబ్బందులు కలగవచ్చును.
0: దేర్ మే బి మెనీ ఆబ్స్టకల్స్ ఆన్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: దానిని మనం లెక్క చేయరాదు.
0: డు నాట్ కేర్ ఫర్ దెమ్.
1: దాని ఏమాత్రం కూడా మనం అలక్ష్యం గావించి మన ధర్మాన్ని మనం పాటిస్తూ పోవాలి.
0: Follow, become indifferent to that. Follow the path of righteousness. Do not bother about
1: it. ఒకానొక సమయంలో 12 సంవత్సరాల అరణ్యంలో ఉండినప్పుడు ద్రౌపది ధర్మజుని ప్రశ్నించింది.
0: When the Pandavas were in exile during the period of 12 years, Draupadi questioned Dharmaja on these lines.
1: Dharmaja, నీకంటే మించినటువంటి ధర్మజుని లోకంలో లేరు.
0: Dharmaja, there is no one who follows
1: ప్రతి చిన్న విషయం నందుకూడను ధర్మము ధర్మము ధర్మమని ధర్మమునే మీరు ప్రాణ సమానంగా భావించి అనుసరిస్తున్నారు ఆచరిస్తున్నారు.
0: యూ కన్సిడర్ ధర్మ రైచియస్నెస్ యాజ్ యువర్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కానీ అట్టి మీకు కరరాని కష్టములంతా కూడా వెంటాడుతూ వచ్చాయి.
0: బట్ దెన్ వై ఆర్ యూ గెటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఫాలోయింగ్ రైచియస్నెస్.
1: ఈ ధర్మం మిమ్మల్ని రక్షించినది ఏమిటి ఉండాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ హాస్ గివెన్ ప్రొటెక్షన్ టు దిస్ ధర్మ
1: అని ప్రశ్నించినప్పుడు ధర్మజుడు నవ్వుతూ చెప్తున్నాడు.
0: When Dharmaja was questioned thus, ద్రౌపది
1: నాకు ఇన్ని కష్టములు వెంటాడినప్పటికీ, ఇన్ని బాధలు నన్ను కట్టినప్పటికీ నేను ధర్మమును వదలకుండా ఉంటున్నాను, అదే నా గొప్పతనము అన్నాడు.
0: హి సెడ్ వెల్ ద్రౌపది, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విచ్ హావ్ కమ్, ఐ యామ్ నాట్ అట్ ఆల్ మైండ్ఫుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్, దిస్ కెపాసిటీ హావ్ గాట్ బికాస్ ఆఫ్ ఫాలోయింగ్ ధర్మ.
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు కృంగి మనం ధర్మాన్ని విడవరాదు.
0: We should never give up righteousness because of problems, trials, tribulations, tests and such other things.
1: మన ధర్మాన్ని ఆ కష్టములోపలనే మనం దాన్ని సాధించాలి.
0: We should follow the path of righteousness even in the midst of difficulties.
1: అప్పుడే మన గొప్పతనం.
0: Then only we can be called great.
1: అది నీ యొక్క ధర్మం యొక్క విశిష్టత.
0: That is the speciality of righteousness.
1: కనుక కష్టమే ఫలితంగా మనం అందిస్తుంది.
0: It is these problems which will confer
1: sukham labhyate sukham annaru. Sukham nunchi manaku sukham raadu.
0: You can never get happiness from happiness.
1: Vidyarthulara, mana jeevitham sukham kosam kaani kashtam kosam kaani kaadu.
0: Our life is not meant for either happiness or joy or sorrow.
1: Sukha dukhamulo rendu puttinatundi sthanamaina manam saadhinchali.
0: We have to go to the very origin from which this joy and sorrow spring.
1: Sukhamulo enta vikaram unnado dukhamulo kuda anta vikaram unnadi.
0: Whatever experience you get in joy, you get in sorrow.
1: దుఃఖములు ఎంత వికారం ఉన్నదో సుఖములో కూడా అంత వికారం ఉన్నది.
0: Whatever experience you get in sorrow, you can get even in joy also.
1: ఈ సుఖ దుఃఖములు రెండు కూడా వచ్చిపోయే బంధువుల వంటివి.
0: This joy and sorrow are the
1: ఈ రెండును శాశ్వతం కాదు.
0: These are not permanent things.
1: కనుక ఈ రెండింటికి మనం కృంగరాదు.
0: We should never sink when we are faced with
1: సమాజంలో ఆదర్శవంతమైనటువంటి ఒక ధర్మాన్ని మనం అనుసరించాలి.
0: We should always follow path of righteousness and offer an example and a model to the society.
1: Manamu ee paropakara sambandhamainatundi oka sevalo manam palgoni,
0: we should undertake service to the society.
1: Deshaniki taginatundi oka aadarshanni meeru andinchalani nenu aashistu aashirvadistu naa prasangaanni viramistunnanu.
0: Wishing that you serve the society and offer yourself as an example, I bless you and bring this discourse to a close.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba on the occasion of the 8th convocation of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthi Nilayam on the 22nd of November 1989. Bhagwan Baba, the Divine Chancellor, exhorts the students to cultivate humility and reverence and learn to conduct in an exemplary manner in all areas of their lives. Without morality, society faces ruin. Hence, by leading moral lives, students must foster the well-being of the nation. This is the sacrifice students have to perform. Do not lead a life of selfishness. Money comes and goes. Morality comes and grows. The path of righteousness may be strewn with obstacles. Do not allow challenges to deter you. Act according to your conscience in all circumstances. Thank you and Sairam.